ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 28వ తేదీ గురువారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కాస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో శ్రీమతి ఎస్ జానకీ గారు ఆలపించిన శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తి గీతాలు మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ అబ్దుల్ జబ్బార్.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో మహాశయులారా, అస్సలాం అలేకుం. ఇస్లామియా చరిత్ర మొత్తం దాన ధర్మాలతో, త్యాగాలతో, ఆత్మార్పణలతో నిండి ఉన్నది. దివ్య ఖురాన్లో అల్లా ఇలా ఆదేశిస్తున్నాడు, మీకు ప్రియమైన వాటిని అల్లా మార్గంలో త్యాగం చేయనంత వరకు మీరు ఉత్తమ కార్యములు చేయువారి దర్జాను అందుకోలేరు. మరోచోట అల్లా మార్గంలో ధనాన్ని ప్రాణాన్ని త్యాగం చేసిన వారు సాఫల్యం పొందినవారు అని ఆదేశించాడు. దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు హజరత్ అబూ జహమ్ హుజైఫా రజియల్లాహు తాలా అన్హు గారు ఇట్టు తెలిపిరి, యర్ముక్ యుద్ధములో పాల్గొన్న నా పినతండ్రి కుమారుని వెదుకుటకై యుద్ధభూమికి ఒక తోలు సంచులో నీటిని తీసుకుని వెళ్ళి తిని అల్లా దయవల్ల వారొక చోట పడి ఉండుట నాకు కనబడెను. వారు కదల్లేని స్థితిలో కొన ఊపిరితో ఉండిరి. నీరు త్రాగుదరా అని అడగగా ఇవ్వమని సైగ చేసిరి. అంతలోనే వారికి సమీపంలో ఉన్న మరొకరు మరణావస్థలో నిట్టూర్చుట చూచి నా సోదరునకు మొదట నీరు తాపమని సైగ చేసిరి. నేను వారి వద్దకు చేరి నీరు త్రాపుటకు ప్రయత్నించుచుండగా సమీపంలో ఉన్న మరొక వ్యక్తి కూడా ప్రాణాపాయ స్థితిలో నిట్టూర్చెను. ఆ నిట్టూర్పు విన్న రెండో వ్యక్తి నీరు తాగక మూడో వ్యక్తికి నీరు త్రాపమని సైగ చేసిరి. నేను ఆ మూడో వ్యక్తి వద్దకు వెళ్ళగా వారు ప్రాణాన్ని వదలిరి. వెనుదిరిగి రెండవ వ్యక్తి వద్దకు నీరు తీసుకుని వెళ్ళగా వారు కూడా మరణించుండిరి. వారి వద్ద నుండి నా సోదరుని వద్దకు రాగా అప్పటికే వారు కూడా మరణించుండిరి. ఇతరుల ప్రాణాలను రక్షించుటకు తమ ప్రాణాలు త్యాగము చేయడం గొప్ప విషయము కదా. హిజ్రీ 10వ సంవత్సరం మక్కా నగరం దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వశమయ్యాను. మక్కా నగరంలోని హరం ప్రాంగణం దేనిలో అయితే మక్కా వాసులు ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు వారి సహచరులను దుర్భాషలాడి ఉండిరో, వారిని అంతమొందించుటకు ప్రణాళికలు రచించి ఉండిరో, అచ్చట ఖురైష్ వారి పెద్ద పెద్ద నాయకులు తలలు వంచుకుని నిలబడి ఉండిరి. వారిలో ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం పై రాళ్ల వర్షం కురిపించిన వారు ఉండిరి. పైన బండరాళ్ళు వేసి మరియు విషం ఇచ్చి చంపుటకు ప్రయత్నించిన వారు ఉండిరి. సహచరులను కాగి వేడెక్కిన ఇసుక దిబ్బలపై పర్లాడించిన వారు మరియు నిప్పు కణికలపై పరుండబెట్టి హింసించిన వారు ఉండిరి. గతంలో ప్రార్థన సలుపుటకు కాబా గృహాన్ని తెరుచుటకు నిరాకరించిన వారు ఉండిరి. ఉహద్ యుద్ధంలో ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పినతండ్రి హజరత్ హంజా రజియల్లాహు తాలా అన్హు గారిని అతి కిరాతకంగా నరికి ముక్కు చెవులను కోసి హారంగా ధరించి వారి కడుపును చీల్చి కాలేయాన్ని కరకరా నమిలిన వారు ఉండిరి. 10,000 మంది సైనికులు వారి తలలు నరుకుటకు ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆజ్ఞ కోసం నిరీక్షించుచుండిరి. అట్టి సమయాన ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ మక్కా నివాసులారా, నేడు మీతో ఎలా ప్రవర్తించాలి అని ప్రశ్నించగా మక్కా వాసులు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు గొప్ప వంశంలో జన్మించినవారు, గొప్ప దయా కరుణా గలవారు, మా తప్పులను మన్నించి మమ్మల్ని క్షమిస్తారని నమ్ముచున్నాము అనిరి. వెంటనే ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గతంలో కాబా గృహాన్ని తెరుచుటకు నిరాకరించిన వ్యక్తిని పిలిచి, నేటి నుండి తుది దినం వరకు ఈ తాళాలు నీ వంశస్థుల వద్దనే ఉంటాయి అని కాబా గృహపు తాళాలు అప్పగించి, నేడు నేను మీ నుండి ఎలాంటి ప్రతీకారము తీర్చుకోదలచలేదు, మిమ్మల్ని కరుణించి క్షమించి విడుదల చేస్తున్నాను, నేటి నుండి మీపై ఎలాంటి కట్టడి లేదు, స్వతంత్రులుగా విడుదల చేస్తున్నాను అని ప్రకటించారు. ఇదండి ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి త్యాగము. 100,000 హెక్టార్ల వైశాల్యం గల అరేబియా దేశాధినేత హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పట్టె మంచాలు, పట్టు పరుపులు, పట్టు వస్త్రాలు, సకల సౌభాగ్యాలతో కూడిన రాజమహళ్ళు త్యజించి సాధారణ పౌరుని వలె చిన్న ఇంట్లో నివసించారు. ఖర్జూరపు ఆకులతో అల్లిన చాపపై పండుకునేవారు. అతుకులు వేసిన దుస్తులు ధరించారు. జీవితంలో ఒక్క పూట కూడా కడుపారా భుజించలేదు. 100,000 దీనార్లు కానుకలుగా వచ్చినా పొద్దు

0: గుంకు లోపల పేదలకు పంచేవారు. ఆకలి దహిస్తున్నా కడుపుకు రాళ్లు కట్టుకొని చిరునవ్వుతో పలకరించేవారు. మదీనా నగరాన బంగారు పొగలు వెలువడుతుండగా ఆ మహనీయుని ఇంట అనేక వారాలుగా పిల్లి పొయ్యి నుండి లేచేది కాదు. అట్టి మహామనీషి తుది శ్వాస వదిలే సమయాన దీపంలో పోయిటకు నూనె కూడా కరువైందంటే ఆ త్యాగపురుషుడు ప్రాపంచిక సౌఖ్యాలు త్యజించి ఎంతటి సామాన్య జీవితాన్ని గడిపాడో తెలుస్తూ ఉంది.
1: మీరింతవరకు వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత శ్రీ అబ్దుల్ జబ్బాల్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో రైస్ బీన్ సాగుతో ప్రయోజనాలు. వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ ఏ హేమంతరాజు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు రైస్ బీన్ సాగుతో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వేసవికాలంలో రైస్ బీన్ ఎంతో అనుకూలమైన పప్పుధాన్యపు పంట. ఈ పంట లెగ్యుమినేసీ కుటుంబానికి చెందినది. ఉత్తర భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో విరివిగా సాగవుతున్న పప్పు జాతి పైరు. రైస్ బీన్ చూడడానికి పెసలు వలె లేదా మినుములను పోలి ఉంటుంది. ఇక రైస్ బీన్ ప్రయోజనాలు. ప్రోటీన్లు, ఇందులో 20% ప్రోటీన్లు ఉంటాయి. దానితో పాటు ఖనిజ లవణాలు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. పూపా, బహుళ అసంతృప్త పాటి ఆమ్లాలు కూడా ఉంటాయి. అందువల్ల దీన్ని మంచి పోషక విలువలు గల డైట్గా తీసుకోవచ్చు. సలాడ్గా ములకెత్తించిన గింజలతో కొద్ది మొత్తంలో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు కలిపి సలాడ్లాగా ఉదయం పూట తీసుకోవచ్చు. జీర్ణం బాగా అవుతుంది కాబట్టి చిన్నపిల్లలు కానీ వయసు పైబడిన వారు కానీ ఈ పప్పులు తీసుకోవచ్చు. పచ్చికాయలను కూరగాయలుగా కూడా వాడుకోవచ్చు. రైస్ బీన్ పప్పుతో వివిధ రకాలైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రైస్ బీన్ పప్పుతో వడలు, రొట్టెలు చేసుకోవచ్చు. నత్రజని స్థిరీకరణ. లెగ్యూమ్ జాతికి చెందిన పైరు కాబట్టి గాలిలో ఉన్న నత్రజనిని సంగ్రహించి నేలలో సారాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. అందుకే దీన్ని ఎన్ పిక్సర్ అని కూడా అంటారు. కవర్ క్రాప్. వాలుగా ఉండే నేలల్లో కోతకు గురి కాకుండా రైస్ బీన్ పెంచుకున్నట్లయితే నేల కోతలను కూడా అరికట్టుకోవచ్చు. పశువుల మేత. పూత కాయదశల్లో రైస్ బీన్ పంటను కోత కోసి పాలిచ్చు పశువులకు, గేదెలకు మేతగా వాడినప్పుడు పాల దిగుబడి కూడా పెరుగుతుంది. అంతర పంటగా మొక్కజొన్న, జొన్న, కంది లాంటి పంటలతో పాటు రైస్ బీన్ను అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. తద్వారా అధిక ఆదాయం కూడా పొందడానికి అవకాశం ఉంది. పచ్చిరొట్ట పైరుగా నాణ్యమైన పచ్చిరొట్ట పైరుగా సాగు చేసుకోవచ్చు. తద్వారా నేల సారాన్ని, నేల భౌతిక రసాయనిక ధర్మాలు, తరువాత వేసే పంటకు అనువుగా చేసే సామర్థ్యం గల పైరు ఈ రైస్ బీన్. ఔషధ పరిశ్రమలో ఎర్రగా ఉండే రైస్ బీన్ విత్తనాలను కాళ్ళు వాపులు తగ్గడానికి చైనా దేశంలో విరివిగా వాడుతున్నారు. పచ్చిరొట్ట ఆకు దిగుబడి. హెక్టారుకు 35 నుంచి 40 టన్నులు, విత్తన దిగుబడి హెక్టారుకు 2 టన్నులు. RBL6 అనే రకం కూడా మొజాయిక్ వైరస్ తెగులను తట్టుకునే రకం. ఇది పచ్చి ఆకు దిగుబడి హెక్టారుకు 15 నుంచి 20 టన్నులు, విత్తన దిగుబడి హెక్టారుకు 1 నుంచి 1.5 టన్నులు. బీతన్ రైస్ బిన్ 2. దీన్ని ముఖ్యంగా గడ్డి కోసం రూపొందించారు. దీని పంటకాలం 110 నుంచి 120 రోజులు. ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంతేకాక ఆకులపై వచ్చే వివిధ రకాల తెగుళ్లను రాకుండా చేస్తుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే హెక్టారుకు 30 నుంచి 40 టన్నుల పచ్చిరొట్ట వస్తుంది. యాజమాన్యం. హెక్టారుకు 2 టన్నుల

0: విత్తనం వస్తుంది. ఇక నేలల విషయానికి వస్తే తక్కువ సారవంతం గల నేలలు కూడా దీని సాగుకు అనుకూలం. అన్ని నేలల్లో దీన్ని పండించుకోవచ్చు. గింజ రకం ఎరుపు నలుపు, తెలుపు నలుపు కలిసిన రంగు, పసుపు రంగులో విత్తనాలు లభిస్తాయి. 100 గింజల బరువు 7.5 గ్రాములు ఉంటుంది. చూసేందుకు ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. గింజ రంగును బట్టి వీటిని పెసలు లేదా మినుముల్లో కలిపి మార్కెట్ చేస్తారు. విత్తన మోతాదు గొర్రుతో విత్తితే ఎకరానికి 4 నుంచి 5 కిలోలు, వెదజల్లే పద్ధతిలో ఎకరానికి 8 నుంచి 10 కిలోలు, పచ్చిరొట్టగా వాడాలనుకుంటే ఎకరానికి 16 నుంచి 20 కిలోలు అవసరం. పశుగ్రాసంగా కానీ పచ్చిరొట్టగా అయితే సంవత్సరం పొడవునా ఈ పంటను విత్తుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కులో కలిపి దున్నుకోవాలి. ఇది లెగ్యూమ్ జాతికి చెందినది కనుక నత్రజని అవసరం లేదు. అయితే పచ్చిరొట్ట పైరుగా లేదా పశుగ్రాసం కోసం అయితే మాత్రం ఎకరానికి 20 కిలోల యూరియా చల్లితే సరిపోతుంది. విత్తనోత్పత్తికి నత్రజని ఎరువులు వాడరాదు. వాడితే ఆకు ఎక్కువగా పెరిగి కాయ గింజ దిగుబడి బాగా తగ్గిపోతుంది. కాబట్టి రసాయనిక ఎరువులు వాడకపోవడమే మంచిది. కలుపు యాజమాన్యం తొలి దశలో కలుపు నివారణకు గాను పెండి మిథాలిన్ 1 లీటర్ మందు 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై విత్తిన 1 నుంచి 3 రోజుల లోపల పిచికారీ చేయాలి. తర్వాత ఏ విధమైన కలుపు తీత అవసరం లేదు. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే దీనిని వర్షాధారంగా లేదా నీటి వసత కింద సాగు చేసుకోవచ్చు. అయితే నీరు ఉంటే 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కీలక దశల్లో పూత కాయ ఏర్పడే కాయ ముదిరే దశల్లో అందించినట్లయితే మంచి నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే రైస్ బిన్ పైరును కీటకాలు వ్యాధులు తక్కువగా ఆశిస్తాయి. కాబట్టి పూత దశలో పెంగు పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వీటి నివారణకు గాను అసిపేట్ 1 గ్రాము లేదా క్లోరీపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. దిగుబడి ఎకరానికి విత్తిన దిగుబడి నీటి వసత కింద 6 నుంచి 8 క్వింటాళ్ళు, వర్షాధారంగా అయితే 3 నుంచి 6 క్వింటాళ్ళు ఎకరానికి. పశుగ్రాస దిగుబడి ఖరీఫ్లో 2 నుంచి 3 టన్నులు, రబీలో 3 నుంచి 4 టన్నులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పిన పద్ధతులను ఉపయోగించుకొని రైతు సోదరులు రైస్ బిన్ సాగు చేసుకొని అధిక లాభాలు పొందాలని ఆశిస్తున్నాం.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో రైస్ బీన్ సాగుతో ప్రయోజనాలు వివరాలు తెలియజేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి

0: తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్ట్రాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు గిరిజన తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్లో కామన్ మ్యాన్కి, ఒక ఫార్మర్కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్ధికి సుమారు 8500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ
2: పుష్కరాలు జూలై 7 తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేశాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలో తెలియజేస్తాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్ధిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
1: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2 లక్షల రూపాయలతో ఈ మొబైల్ షాప్ యాక్సరీ షాపు మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మా లాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు బాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మా లాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది

శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి ఇంటర్నెట్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం శ్రీ ఎం రవికుమార్ గారి ప్రసంగం, ఆ తర్వాత బక్రీద్ పండుగ ప్రాశస్త్యం శ్రీ ఎం మహమ్మద్ అజంతుల్లా గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత అటవీ సంరక్షణ గీతాలు శ్రీ లక్ష్మీనారాయణ బృందం వారు ఆలపించినవి. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి శ్రీనుబాబు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 మన ఆలయాలు శీర్షికన శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం అనంతపురం విశేషాలు వింటారు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం. 10:12 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 వాణిజ్య ప్రకటనలు. 10:32 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:45 ప్రసార వివరాలు. 11:47 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 హిందీలోనూ, 12:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలోనూ, 2:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. సాయంత్రం 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు అంశం మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు. కార్యక్రమ నిర్వహణ హారిక. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి. ఇందులో పట్టు విత్తన గుళ్ల ఉత్పత్తిలో పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతులు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ హెచ్ లక్ష్మీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారతి కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం. 8:45 శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 నేతగాని చలవ చేనేత వలువ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎం హరి. 10:30 ఇంద్రధనస్సు సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
ఆకాశవాణి అనంతపురం కేంద్ర

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
0: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో పాల్ జోర్జ్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావాన్ని గుర్తింపుగా ఒక పోలీస్ విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీస్ సిబ్బందితో కూడిన బృందం రాష్ట్రపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దుల గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్

0: హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు పోస్టులు ముళ్లకంచె మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచె సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్టుల నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని సువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. 4 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22 మే 27 తేదీల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆలౌట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 24వ శ్లోకం.

పునః మరియు తు సాత్విక కర్మకు భిన్నంగా కామేప్సున ఫలకామన కలవాడో సా అహంకారేణ వా అహంకారం కలవాడో అయిన కర్తచేత బహుళ ఆయాసం మిక్కిలి కష్టసాధ్యమైన యత్ కర్మ ఏ శాస్త్ర విహితమైన కర్మ క్రియతే ఆచరింపబడుతున్నదో తత్ అట్టి కర్మ రాజసం రజోగుణజన్యమని ఉదాహృతం చెప్పబడినది.

అర్జున, ఏవేవో కోరికలతో కానీ లేదా ఇంత గొప్ప పనిని నేను ఇంత గొప్పగా చేస్తున్నాననే అహంకారంతో కానీ కొందరు రకరకాల ప్రయాసలతో కూడిన పనులు చేస్తూ ఉంటారు. అలాంటి కర్మలు శాస్త్రవిహితాలే అయినా అవి రజోగుణజన్యాలే. అలాంటివి నీ దగ్గర ఉంటే సవరించుకో.

0: భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, విజ్ఞాన విపంచి, ఇంటర్నెట్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం, శ్రీ ఎం రవికుమార్ గారి ప్రసంగం, బక్రీద్ పండుగ ప్రాశస్త్యం, శ్రీ ఎం మహమ్మద్ అజంతుల్లా గారి ప్రసంగం, ఆ తర్వాత శ్రీ లక్ష్మీనారాయణ బృందం పాడిన అటవీ సంరక్షణ గీతాలు వింటారు. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

0: పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును ఈ ఏడాది క్లస్టర్లలోనూ చేపట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 152 క్లస్టర్లలో మహానాడు సంబరాలు నిన్నటి రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి అనంత జిల్లాలో పనిచేస్తున్న ఎన్నికల బూత్ స్థాయి అధికారులకు గౌరవ వేతనం క్రింద 95 లక్షల రూపాయలు మంజూరైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి వివేక్ యాదవ్ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికి ఆ మొత్తాన్ని ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి ఉరుములు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు మండలంలో 78 మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైంది. బుక్కరాయ సముద్రంలో 65, అనంతపురం అర్బన్లో 56.2, రాయదుర్గంలో 42, కుందర్పిలో 22.6, కళ్యాణదుర్గంలో 22.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ఉద్యాన పంటలకు అపార నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. నగరంలో ఈరోజు వైభవంగా జరుగుతున్నటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా హౌసింగ్ బోర్డు షాహీ ఈద్గా ప్రాంగణానికి పరిమిత స్థాయిలో ముస్లిం సోదరులు హాజరు కావాలంటూ ఈద్గా మైదాన్ నిర్వాహకులు సూచించారు. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షంతో మైదానం బురదమయమైందంటూ తొలగించే ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్న నమాజ్ చేసుకునే పరిస్థితి కొంతమేరే ఉన్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర ముతవల్లి సంఘం అధ్యక్షుడు జామియా మసీద్ ముతవల్లి కేఎం షకీల్ షఫీ ఖాజీ అబ్దుల్ మజీద్ మైదానాన్ని పరిశీలించారు. ఈరోజు జరుగుతున్న బక్రీద్ను పురస్కరించుకుని ఈద్గాల సమయాలను నిర్వాహకులు ప్రకటించారు. సప్తగిరి కూడలిలోని ఈద్గా మసీదులో 6:15, ఎర్రనేల కొట్టాల మదీనా మసీదులో 7:00, మదర్సా జియా ఉల్ ఉలుంలో 7:00 నమాజ్ ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖ మై భారత్ అనంతపురం జిల్లా సివిల్ సప్లై కార్యాలయం ఆధ్వర్యంలో యువతకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంపై వారం పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సాంకేతిక విద్య అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి చెందుతుందంటూ దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలంటూ జేఎన్టీయు ఉపకులపతి ఆచార్య సుదర్శన్రావు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం సంచాలకులుగా ఆచార్య ఎంవి లక్ష్మయ్య నిన్నటి రోజు బాధ్యతలను స్వీకరించారు. ఇంతవరకు మీరు సమాచార వేదిక విన్నారు.
1: పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్వెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగులో తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి. ఇంటర్నెట్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం. శ్రీ ఎం రవికుమార్ గారి ప్రసంగం.
3: పల్లె నుండి పట్టణం దాకా చాలామంది వివిధ పనులకై ఇంటర్నెట్పై ఆధారపడే రోజులివి. అరచేతిలో మొబైల్ను పట్టుకొని ప్రపంచాన్ని వీక్షిస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో ఇంటర్నెట్ ప్రపంచాన్నే శాసిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టం. మొబైల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇంటర్నెట్ సేవలు కూడా వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. దశాబ్ద కాలం క్రితం వినియోగంలోనికి వచ్చిన వైఫై వల్ల ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగదారులకు చాలా ప్రయోజనం కలుగుతోంది. 5 ఏళ్ల క్రితం వరకు ఇంటర్నెట్ అంటే నగరాలకే పరిమితమై ఉండేది. ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. ఇంటర్నెట్ స్పీడ్లోనూ ఎంతో మార్పులు వచ్చాయి. మామూలు నెట్ కంటే మరింత వేగంగా వైఫై అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో 4G హవా మెల్లమెల్లగా పుంజుకుంటున్నప్పటికీ మన ఇంటర్నెట్ నత్తనడకన నడుస్తూనే ఉంటుంది. టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త పద్ధతులతో అప్డేట్ అవుతూ కొత్త సాఫ్ట్వేర్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఇంటర్నెట్ స్పీడ్లో వైఫై కన్నా ధీటుగా పనితీరు కనబరిచే నెట్వర్క్ రెడీ అవుతోంది. అదే లైఫై. డేటాను డెలివరీ చేయడంలో ఇదొక నూతన ఆవిష్కరణ. వైఫైని రేడియో తరంగాల ద్వారా అందుకుంటున్నాం, ఆస్వాదిస్తున్నాం. కానీ రేడియో తరంగాల కన్నా దృశ్యమాన వర్ణపటాన్ని అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ ఉపయోగిస్తే డేటా డెలివరీ మరింత వేగవంతంగా జరుగుతుందని నిరూపించడమైంది. మెగాబైట్లు, గిగాబైట్లు ప్రపంచంలోనికి దూసుకొచ్చిన ఈ కొత్త సాంకేతిక శక్తిని లైట్ ఫిడిలిటీ, లైఫై అంటున్నారు. ఇది సెకనుకు 1 GBPS వేగంతో పనిచేస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడున్న వైఫై టెక్నాలజీ వేగంతో పోలిస్తే 100 రెట్ల వేగంతో ఇది పనిచేస్తుందన్నమాట. కాంతి వేగంతో ఫైళ్లను, సినిమాలను, వీడియోలను, గేమ్స్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎడింబరో విశ్వవిద్యాలయంలోని మొబైల్ కమ్యూనికేషన్ అధినేత హెరాల్డ్ హాస్ లైఫై ప్రాజెక్టు సృష్టికర్త. విజిబుల్ లైట్ కమ్యూనికేషన్తో ఈ లైఫై పనిచేస్తుంది. కాంతిని 1 LED పైకి ప్రసరింప చేయడం ద్వారా సెకనులోనే జిగాబైట్ సమాచారాన్ని ఎలా పంపించవచ్చో హెరాల్డ్ హాస్ ఇటీవలే ప్రదర్శించి మరీ చూపించాడు. ఎల్ఈడీ నుండి వచ్చే లైటింగ్తో సెల్యులార్ టవర్ కన్నా ఎక్కువగా డేటా ప్రసారం అవుతుందని హెరాల్డ్ హాస్ నిరూపించడం చేశాడు. 1,00,000 LED బల్బులు ఉపయోగించే చోట వైర్లెస్ హాట్స్పాట్లను క్రియేట్ చేయవచ్చని హెరాల్డ్ హాస్ తెలిపారు. ఇప్పుడు వెల్మెన్సీ అనే సంస్థ వారు దీనిని పరీక్షించి నిరూపించారు. వైఫైలో ఉపయోగించినట్లుగా రేడియో సాంకేతాలతో పని లేకుండా దృశ్యమాన లైట్ స్పెక్ట్రమ్ అంటే విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ ద్వారా లైఫైని సాధించవచ్చని చెబుతున్నారు. లైఫై వైర్లెస్ వ్యవస్థలో 400 నుండి 800 TH స్పీడ్తో కాంతి డేటాను బదిలీ చేస్తుంది. లైట్ ఫిడిలిటీ, లైఫై అంటే కాంతి ద్వారా అంతర్జాలమును పొందు నూతన సాంకేతిక పద్ధతి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైఫై టెక్నాలజీ రేడియో పౌనఃపున్యాల ఆధారంగా స్పందిస్తుంది. కానీ ఈ సరికొత్త విప్లవాత్మకమైన విధానంలో రేడియో పౌనఃపున్యానికి బదులుగా కాంతిని వాహకంగా ఉపయోగిస్తారు. బల్బు ఉంటే చాలు, దాన్నే ఇంటర్నెట్ మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు. కాంతిని వాహకంగా ఉపయోగపడేవే బల్బు మైక్రోచిప్లను కలిగి ఉండి 150 MB దత్తాంశాన్ని, డేటాను ప్రసారం చేయగలుగుతుంది. కాంతి ద్వారా వచ్చే ఈ దత్తాంశాన్ని ఇంటర్నెట్ తీసుకోవడానికి ఒక చిన్న

నా రిసీవర్ను అమర్చవలసి ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఈ రిసీవర్ను కంప్యూటర్లకు అంతర్భాగంగా అమర్చవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాంకేతికతతో ఒక వాట్ సామర్థ్యమున్న ఒక ఎల్ఈడి బల్బుతో 4 కంప్యూటర్లను అంతర్జాలానికి అనుసంధానం చేయవచ్చు. అత్యధిక వేగముతో డేటా ట్రాన్స్ఫర్ చేయడం దీని యొక్క ప్రత్యేకత. తరంగాల రూపంలో అంతర్జాల సౌకర్యాన్ని కల్పించే లైఫైతో ఎన్నో ఉపయోగాలున్నాయి. వైఫై అనేది ఒక వైర్లెస్ అంతర్జాల వేగం, కానీ దీనిని ఒకేసారి ఎక్కువ మంది ఉపయోగిస్తే వినిమయ వేగం తగ్గుతుంది. కానీ వైఫై స్థానంలో అందుబాటులోనికి రానున్న లైఫై అందిపుచ్చుకోవాలంటే ఇంట్లో ఎల్ఈడి బల్బు ఉంటే చాలు. లైఫైని ఎంతమంది ఉపయోగించినా వేగం మాత్రం తగ్గదు. తరంగాల రూపంలో వేగంగా అంతర్జాలాన్ని 1 సెకనుకు 224 గిగాబైట్స్ వేగంతో వినియోగించుకోవచ్చు. 1 సెకనుకు దాదాపు 23 సినిమాలను ఏకంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే వైఫై వేగానికి 100 రెట్లు ఎక్కువ వేగంతో అందుబాటులోనికి రానున్న ఈ సరికొత్త అంతర్జాల ఆవిష్కరణే లైఫై అని చెప్పుకోవచ్చు. వైఫైలో మనం ఉపయోగించే పాస్వర్డ్ మరొకరు దొంగలించే అవకాశం ఉంటుంది, కానీ లైఫైలో అలా జరగదు. ఎందుకంటే కాంతి గోడలు దాటి బయటికి రాదు కాబట్టి. వైఫైని ఉపయోగించుకోవడానికి వాడే రేడియో తరంగాల వలన విడుదలయ్యే రేడియేషన్ మన పర్యావరణానికి హాని కలుగజేస్తుంది, కానీ లైఫైలో వినియోగించే కాంతి వలన పర్యావరణానికి ఎలాంటి హాని కలుగజేయదు. వైఫైతో పోల్చుకుంటే లైఫై తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే వైఫైకి మోడెమ్, రూటర్ లాంటి పరికరాలు కావాలి, కానీ లైఫైకి 1 ఎల్ఈడి బల్బు, రిసీవర్ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా విమానాలు, రైళ్ళు, హోటళ్ళు ఇలా వివిధ పారిశ్రామిక కేంద్రాల్లో సమాచార వినియోగంలో ఈ సరికొత్త ఆవిష్కరణ వల్ల అనేక ఉపయోగాలు కలుగుతున్నాయి. 2 సెకండ్లలో అందిపుచ్చుకునే అంతర్జాల వేగంతో ఆసుపత్రుల్లో రోగుల వ్యాధికారక కారణాలను త్వరగా తెలుసుకుని వ్యాధికి చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అలాగే లేజర్ చికిత్స, అల్ట్రావైలెట్ చికిత్సల విభాగంలో ఈ సమాచార పరిజ్ఞానం వ్యాధులను త్వరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వివిధ ప్రాజెక్టుల రూపకల్పన, వినియోగ రంగంలోని వాతావరణ సూచనలు క్షణంలో తెలుసుకునే వీలుంటుంది. ఆన్లైన్ బుకింగ్కు కూడా ఇది చాలా దోహదం చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకుల్లోని వినియోగదారులకు కూడా వేగంగా సేవలు అందించే అవకాశం ఈ టెక్నాలజీతో పుష్కలంగా లభ్యమవుతుంది. 2011 సంవత్సరంలో ప్రారంభించిన లైఫై పరిశోధనను త్వరలో వినియోగలోనికి తెచ్చేలా శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మొబైల్ రంగ సంస్థ అయిన యాపిల్ తాను రూపొందించే కొత్త స్మార్ట్ ఫోన్లలో లైఫై యొక్క అంతర్జాల వేగాన్ని అందుకునే విధంగా సామర్థ్య కారకాలను చేరుస్తూ సరికొత్త స్మార్ట్ ఫోన్లను ఇటీవలే మార్కెట్లో విడుదల చేస్తామని ప్రకటించింది. ఇంకా ఇతర మొబైల్ సంస్థలు కూడా అదే బాటలో పయనించనున్నాయి. కాంతి రూపంలో వెలువడే లైఫై అంతర్జాల వేగం గోడలు దాటుకొని వెళ్ళదు, కావున లైఫైని బయటి వ్యక్తులు ఉపయోగించడానికి వీలుండదు. ప్రతి సామాన్యుని ఇంట్లో రాబోయే భవిష్యత్తులో ఎల్ఈడి బల్బు ఉండాల్సిందే, అది కూడా 24 గంటలు వెలగాల్సిందే. వైఫైతో పోలిస్తే లైఫైకి సాంకేతిక పరిజ్ఞానంలో వాడే పరికరాల ధర, విద్యుత్ వినియోగము చాలా తక్కువని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కాంతి తరంగాల ద్వారా వెలువడే అంతర్జాల సేవలను సున్నితమైన ప్రదేశాలలో కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఉపయోగపడే లైఫై వలన కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. అవి ఏమిటంటే, 1 ఇంట్లో 4 గదులు ఉన్నప్పుడు వైఫై పెట్టుకుంటే 4 గదుల్లో ఎక్కడైనా అంతర్జాలాన్ని వినియోగించుకోవచ్చు, కానీ లైఫైలో అలా చేయడానికి వీలుండదు. 4 గదులలో 4 బల్బులు, 4 రిసీవర్లను అమర్చుకోవలసి ఉంటుంది. అలాగే పగటిపూట ఈ బల్బుల కాంతికి సూర్యకాంతి అవరోధంగా ఏర్పడవచ్చు. అప్పుడు లైఫై వాడటానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఈ లోపాలను నివారించడానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేస్తున్నారు. ఈ లోపాలను అధిగమించి లైఫైని మనకు చేరువ కావడానికి ఎంతో దూరం లేదు.
లైఫై

0: అనేది విశ్వజగతిలో అడుగు పెడితే ఏ మూల ఏమి జరిగినా ఒక సెకనులో ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది. ఈ లైఫై సేవలు త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోనికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మానవాళి అభివృద్ధికి ఎంతో దోహదపడే ఈ లైఫై టెక్నాలజీ భవిష్యత్తులో ఎన్నో సంచలనాలను సృష్టిస్తుందనటంలో సందేహం లేదు.
1: మీరింతవరకు ఇంటర్నెట్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం శ్రీ ఎం రవికుమార్ గారి ప్రసంగం విన్నారు.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: బక్రీద్ పండుగ ప్రాశస్త్యం శ్రీ ఎం మహమ్మద్ అజంతుల్లా గారి ప్రసంగం వింటారు.
6: బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతుహు. శ్రోతలందరికీ ఈదుల్ అజ్హా, బక్రీద్ శుభాకాంక్షలు. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఈదుల్ అజ్హా, బక్రీద్ ఒకటి. దీన్ని త్యాగాల పండుగ అని పిలుస్తారు. ఈ పండుగ సంబంధం ఇస్లాం యొక్క 5 మూల స్తంభాల్లో ఒకటైన హజ్తో ముడిపడి ఉంది. ఈ పండుగ వెనుక ఉన్న లోతైన చరిత్ర, సామాజిక నైతిక విలువల గురించి తెలుసుకుందాం. ఈ పండుగ చరిత్ర ఇస్లామిక్ ప్రవక్త అయిన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఆయన సతీమణి బీబీ హాజిరా అలైహిస్సలాం మరియు ఆయన కుమారులు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంల అసమాన విధేయత త్యాగాలతో ముడిపడి ఉంది. అవి అల్లాహ్ను కాదని, ఎవరికి వారు వారికి తోచినట్టుగా మిథ్యాదైవాలను ఏర్పాటు చేసుకొని ధ్యానించే రోజుల్లో ఇరాక్లో మిథ్యా ప్రతిబింబాలను తయారు చేసి వాటిని అమ్ముకునే ఆజర్ ఇంట హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జన్మించారు. చిన్నతనం నుండియే ఇబ్రాహీం అలైహిస్సలాం మిథ్యాభావాలను, మూఢ నమ్మకాలను ఖండించి రుజుమార్గం గుండా సమస్త లోకాలకు ప్రభు పోషకుడు అయిన అల్లాహ్కు మాత్రమే ఆరాధన చెల్లుతుందని విశ్వసించి ఆనాటి సమాజాన్ని అల్లాహ్ వైపుకు మరలి రావలసిందిగా కోరుకున్నారు. అక్కడి రాజు నమ్రూద్ అత్యంత క్రూరుడు. తనను తాను అత్యంత శక్తిశాలిగాను, అన్నింటి సృష్టికర్త తానే అని ప్రజలు తననే ఆరాధించాలనే భావనలను కలిగి ఉండేవాడు. అల్లాహ్ పట్ల విధేయత గురించి ఇబ్రాహీం అలైహిస్సలాం చేస్తున్న ప్రచారం అతని మనోభావాలను దెబ్బతీసింది. ఆ కారణంగా సమాజానికి, కన్నవారికి దూరమైన ఇబ్రాహీం అలైహిస్సలాంకు నమ్రూద్ ఆకాశానికి కూడా ఎదుర్కోవలసి వచ్చింది. అల్లాహ్ పట్ల ఆయనకున్న విశ్వాసం ఆయన్ను చలింప చేయలేదు. ఏకేశ్వరోపాసన, మిథ్యాబింబాల ఆరాధన విషయంలో సమాజంతో మరియు పాలకుడైన నమ్రుత్తో ఎన్నో రకాల ఆటంకాలను ఎదుర్కోవలసి వచ్చింది. చివరికి అనేక రకాల వాదనల అనంతరం మరియు నమ్రుద్ యొక్క క్రూరత్వానికి భయపడి ఎవ్వరూ తన విశ్వాసాన్ని చాటుకోలేకపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాం నుండి విముక్తి పొందడానికి పన్నాగం పన్ని ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి అందులోకి తోసేసి చంపివేయాలని నిర్ణయించుకున్నారు. ఆకాశం ఎత్తుకు ఎగసిపడుతున్న మంటల్లో ఇబ్రాహీం అలైహిస్సలాంను ఎలా వేయాలో వారికి తోచలేదు. అప్పుడు అల్లాహ్తో తిరుగుబాటు చేసి తన అహంకారములతో సత్యము నుండి దూరమైన ఇబ్లీస్ వారితో చేరి ఒక పెద్ద వడిసెల, అంటే స్లింగ్ షాట్ను ఏర్పాటు చేసుకొని దాని సహాయంతో ఆ మంటల్లోకి విసరమని సలహా ఇచ్చాడు. భూమ్యాకాశాల, చరాచర జీవరాశుల సృష్టికర్త అయిన అల్లాహ్ ఔదార్యం శక్తి ముందు నమ్రూద్ తలవంచక తప్పలేదు. వడిసెల ద్వారా ఇబ్రాహీం అలైహిస్సలాంను ఆకాశమంటుతున్న అగ్నిగుండంలోకి వేశారు. కానీ ఆశ్చర్యం, ఆ మంటలు ఇబ్రాహీం అలైహిస్సలాంను ఏమాత్రం దహించక పూలవనంగా మారాయి. అల్లాహ్ పట్ల విశ్వసనీయత, తనపై అల్లాహ్కు ఉన్న ప్రేమ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ఈ పరీక్షలో ఉత్తీర్ణత వైపుకు దారితీశాయి. అందుకే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్కు అతి సన్నిహితులుగా, అనగా ఖలీల్గా కీర్తి నొందారు. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్గా పిలుస్తారు ఆయన్ను. తదనంతరం అల్లాహ్ యొక్క రుజుమార్గం వైపు మరలాలని సమాజాలకు ఉటంకిస్తూ అక్కడి నుండి అరబ్, ఈజిప్ట్, సిరియా మరియు పాలస్తీనా వైపుకు హిజ్రత్ అనగా మత ప్రచారం చేసుకుంటూ వలస వెళ్ళడం హిజ్రత్ చేశారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుటుంబం గురించి చెప్పాలంటే ఆయన భార్యలు బీబీ సారా, బీబీ హాజిరాలు ఇస్లాం యొక్క గొప్ప పుణ్యశ్రీలలో గుణగణాలను కలిగి ఉన్న వారిలో లెక్కింపబడతారు. వీరు కూడా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకి అన్నింటా తోడుగా ఉంటూ అనేక కష్టాలను ఎదుర్కొంటూ తన పాతివృత్యాన్ని చాటు చేసుకున్నారు. అల్లాహ్ మార్గంలో వీరు వారి కుటుంబాలను, ఇంటిని త్యజించి అనేక రకాల పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. అందుకే వారందరూ ఇస్లాం చరిత్రలో పుణ్యశ్రీలుగా చిరస్థాయిగా ఉండిపోయారు. బీబీ సారాతో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు సంతాన ప్రాప్తి కలిగింది. కానీ బీబీ హాజరాకు సంతాన యోగం లేకుండా పోయిన బాధ ఆయన మనసును కలిచివేయసాగింది. వృద్ధాప్యం చేరేదాకా ఆయన అల్లాహ్తో

పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. అందుకే వారందరూ ఇస్లాం చరిత్రలో పుణ్యస్త్రీలుగా చిరస్థాయిగా ఉండిపోయారు. బీబీ సారాతో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు సంతాన ప్రాప్తి కలిగింది. కానీ బీబీ హాజరాకు సంతాన యోగం లేకుండా పోయిన బాధ ఆయన్ను ఆయన మనసును కలిచివేయసాగింది. వృద్ధాప్యం చేరేదాకా ఆయన అల్లాహ్తో ఇలా వేడుకుంటూ దువా చేసేవారు. రబ్బీ హబ్లీ మినస్సాలిహీన్, రబ్బీ హబ్లీ మినస్సాలిహీన్, ఓ ప్రభువా నీతివంతమైన సంతాన్ని ప్రసాదించు అని అర్థమిచ్చే ఈ దువాను పఠిస్తూ వచ్చారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దువా ఫలించి 86 సంవత్సరాల వయస్సులో బీబీ హాజరా ద్వారా ఒక తేజోవంతుడైన బాలుడు జన్మించాడు. అప్పుడు అల్లాహ్ తన మాట విన్నాడు అను అర్థం కలిగిన హిబ్రూ మూల పదాన్ని కృతజ్ఞతగా స్మారకంగా ఇస్మాయిల్ అని నామకరణం చేశారు. ఎంతో గారాభంగా చిన్నారి ఇస్మాయిల్ను పెంచుకుంటున్న తరుణంలో కుటుంబ పరీక్షలు, త్యాగ తరుణాలు వెంటాడాయి. అల్లాహ్ ఆదేశంతో మారు మాట్లాడక ఇబ్రాహీం చిన్నారి ఇస్మాయిల్ను, బీబీ హాజరాలను నిర్మానుష్యమైన, నీరులేని, నీడలేని మక్కా ఎడారుల్లో వదిలి వచ్చారు. పుణ్యస్త్రీ అయిన బీబీ హాజరా మారు మాట్లాడక అల్లాహ్ యొక్క ఆదేశాన్ని సహించారు. ఎడారి జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చిన్నారి ఇస్మాయిల్కు చనుబాలు కరువై ఆక్రోశిస్తున్న బాలుని గొంతు తడపడానికి నీటి జాడల కోసం సఫా, మర్వా పర్వత పంక్తులపై అటూ ఇటూ ఆవేదనతో తచ్చాడుతున్న సందర్భంతో ఆమె త్యాగనిరతికి మెచ్చిన అల్లాహ్ బాలుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం పాదాల కింద నుండి నీటి ధారను పెల్లుబికించారు. వృధాగా పారుతున్న నీటిని చూసి బీబీ హాజరా ఆవేదనతో అరబిక్ పదాలైన అరబిక్ భాషలో జమ్ జమ్ అని ఉల్లేఖించారు. దీని అర్థం ఆగిపో, ఆగిపో అని. అలా చెప్పకుండా ఉండి ఉన్నట్లయితే బహుశా ఈ సమస్త ప్రపంచమంతా ఆ నీటిలో మునిగిపోయి ఉండేదని చరిత్రలో చెప్పుకుంటున్నారు. దైవానుగ్రహంతో ఏర్పడిన నీటిని చిన్న బావిగా ఏర్పాటు చేసుకొని బీబీ హాజరా జీవనం కొనసాగించారు. కాలక్రమేణా అక్కడ జనసంచారం పెరిగింది. చాలా కాలం తర్వాత తిరిగి హజరత్ ఇబ్రాహీం బీబీ హాజరాలు కలుసుకున్నారు. కొన్ని సంవత్సరాల అనంతరం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం రబ్బుల్ ఆలమీన్ దయానుగ్రహాలను పొందు మార్గంలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైన కుమారుడు ఇస్మాయిల్ను బలి ఇచ్చినట్లుగా కలను కన్నారు. అప్పుడు అందుకు బదులుగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మొదటిసారి జంతువులను బలి ఇచ్చారు. మరియు రెండవ రోజు కూడా అలాంటి కలనే కన్నారు. మరి ఆ సమయంలో అందుకు బదులుగా ఒంటెలను బలి ఇచ్చారు. మరి తిరిగి మూడో రోజు కూడా అలాంటి కలనే పదే పదే రావడం ఆయన మనసుకు ప్రశ్నార్థకంగా ఉండిపోయింది. ఇందుకు పరిష్కారం ఏమిటి అని ఆలోచించారు. చివరికి కేవలం చిన్నారి ఇస్మాయిల్ను అల్లాహ్ ఆదేశం మేరకు బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇస్మాయిల్తో చర్చించగా అప్పుడు ఆ చిన్నారి ఇస్మాయిల్ ఇలా అన్నారు, నాన్నగారు, అల్లాహ్ ఆదేశానుసారం మీరు చేయాలనుకున్న పనిని చేయండి, ఇన్షా అల్లాహ్ నన్ను సహనశీలునిగా పొందుతారు. భార్య హాజిరాకు విషయం తెలియకుండా తండ్రి తనయులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి బయలుదేరారు. అక్కడ కూడా ఇబ్లీస్ హాజరా విషయం తెలిపి ఆపే ప్రయత్నం చేయమన్నాడు. అప్పుడు బీబీ హాజరా, ఇది అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞ అయినట్లయితే ఒక్క ఇస్మాయిల్ ఏమిటి, వందలాది ఇస్మాయిల్ను కూడా అల్లాహ్ పేరున నేను బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తన త్యాగ నిరతికి నిదర్శనంగా నిలిచి ఎటూ పాలుపోని ఇబ్లీస్ చివరకు సోయానా చిన్నారి ఇస్మాయిల్తో, మీ నాన్న నిన్ను బలి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నారు, నీకు తెలుసా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అప్పుడు ఆయన అతన్ని ఆపడానికి ప్రయత్నం చేయగా 3 చోట్ల బాలుడు ఇస్మాయిల్ ఇబ్లీస్పై రాళ్లను రువ్వడం జరిగింది. చివరకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తనయుడి కాళ్ళు చేతులు కట్టి చిన్నారి ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి కత్తిని చలాయించారు. ఆ తరుణంలో అల్లాహ్ వారి విధేయతకు, త్యాగానికి సంతోషించి స్వర్గం నుండి ఒక గొర్రెను ఇస్మాయిల్ స్థానంలో ఉంచి బలిని పూర్తి కావించారు. అప్పటి నుండి ఇస్మాయిల్ జబీఉల్లాహ్గా కీర్తినొందారు. అంటే అల్లాహ్ పేరు మీద
తనను తాను

0: బలి ఇచ్చే వ్యక్తిగా ఆయన కీర్తినొందారు. కాలక్రమేణా అల్లాహ్ ఆజ్ఞతో కాబా గృహాన్ని తండ్రి తనయులు నిర్మించడం, విశ్వంలోని ఇస్లాం మతస్థులందరూ కూడా ఆ కాబా గృహ దర్శనానికి రావడం జరిగింది. యావత్ ముస్లింలందరూ తప్పనిసరిగా తన జీవితంలో తనకు స్థాయి ఉన్నట్టయితే జీవితంలో ఒక్కసారినైనా హజ్ యాత్రను కొనసాగించాలన్నది చాలా ముఖ్యంగా భావిస్తారు. అందరూ జిల్ హజ్జా మాసంలో హజ్ యాత్రకు వెళ్తారు. హజ్ యాత్రకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ హజరత్ ఇబ్రాహీం మరియు బీబీ హాజరా, హజరత్ ఇస్మాయిల్లు ఆచరించిన ప్రక్రియలు తప్పకుండా వారి జ్ఞాపకార్థం కోసం పాటించడం నియమంగా అయింది. ఏ ఒక్క ప్రక్రియను పూర్తి చేయకుండా వదిలినా వారి పవిత్ర యాత్ర అసంపూర్ణంగా మిగిలిపోతుంది. దానికి పొందే ప్రతిఫలాలు వారు ఇహలోకంలో పొందలేరు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం ద్వారా నిర్మితమైన కాబా గృహ ప్రదక్షిణను తవాఫ్ అని అంటారు. 7 మార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత అది పరిపూర్ణతను పొందుతుంది. అలా యావత్ ప్రపంచంలోని ముస్లింలందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రపంచంలో ఏ ఒక్క మసీదు చుట్టూ ప్రదక్షిణ చేయరు, కానీ కేవలం కాబా గృహాన్ని మాత్రమే ప్రదక్షిణ చేస్తారు. ఇలా చేయడం తప్పనిసరి. 2వది, ప్రదక్షిణాలు పూర్తి అయిన ప్రతిసారి మగవారు కేశాలను కేశఖండన అనేది చేసుకుంటారు. దాన్ని సయి అని అంటారు. ప్రదక్షిణాలు చేయడాన్ని తవాఫ్గాను, ఈ కేశఖండన చేయడాన్ని సయిగాను చెప్తారు. ఇలా ఎన్ని మార్లు వాళ్ళు 7 చక్రాలు అంటే 7 ప్రదక్షిణలు పూర్తి చేస్తారో అన్ని మార్లు తన యొక్క కేశాలను ఖండించుకోవాల్సి ఉంటుంది. 3వది, నీటిని వెతుకుతూ బీబీ హాజరా తచ్చాడిన ప్రదేశాలలో ప్రతి ఒక్కరూ వేగంగా అడుగులు ముందుకు వేయాలని ఆజ్ఞ ఉన్నది. దీన్ని సఫా మరవాకి దౌడ్ అని చెప్పి అంటారు. అంటే ప్రతి ఒక్క ముస్లింలు, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఈ ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలి. తర్వాత ఇబ్లీస్ హజరత్ ఇస్మాయిల్ను ఆపిన చోట్ల ఏర్పాటు చేసిన జ్ఞాపికలపై చిన్న చిన్న రాళ్లను రువ్వి తన యొక్క కోపాన్ని చూపించాలని చెప్పేసి ఆజ్ఞాపించారు. దాన్ని రమీ అని చెప్పి చెప్పబడుతుంది. నీటిని వెతుకుతూ బీబీ హాజరా తచ్చాడిన ప్రదేశాల్లో హజ్కు వెళ్ళిన ప్రతి మగవారు మరియు స్త్రీలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వేగంగా అడుగులు వేయడం నిర్ణయించబడింది. దాన్నే సఫా మర్వాకి దౌడ్ అని చెప్పి అంటారు. పిదప జంజం పవిత్ర జలాన్ని స్వీకరించడం కూడా ఆనవాయితీగా ఉంది. ఇబ్లీస్ హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఆపిన చోట్ల ఏర్పాటు చేసిన గ్రాఫికలపై రాళ్ళు రువ్వడం అనేది జరపబడుతుంది. దీని ద్వారా తమ యొక్క నిరసనను తెలుపుతూ ఇస్లాం వ్యక్తులందరూ ఇబ్లీస్పై రాళ్ళు రువ్వడం జరుగుతుంది. దాన్ని రమీ అని చెప్పి అంటారు. ఇస్మాయిల్ జబీవుల్లాహ్ యొక్క త్యాగానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క గొర్రెను బలి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆనాడు ఇస్మాయిల్ జబీవుల్లాహ్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తనను తాను ఖుర్బాన్ అవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఆయన యొక్క ఖుర్బానికి స్మారకంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక గొర్రెను ఖుర్బాని ఇవ్వడం అనేది తప్పనిసరి. తప్పనిసరిగా పాటించే ఆదేశాలు ఇస్లామీయ సమాజంపై ఉన్నాయి. పై ఆచరణలు చారిత్రాత్మక ఘట్టాలు, మానవీయ విలువలు, తౌహీద్పై దృఢత్వం, అల్లాహ్ ఆదేశాలకు సంపూర్ణ సమ్మతి, అంగీకారం, పిల్లల తర్బియత్ అంటే పిల్లల పెంపకం నేటి ఉమ్మత్కు సంపూర్ణ మార్గదర్శి. కేవలం ఇక్కడ ఈ బలి ఇవ్వడం అనేది ఒక ప్రక్రియ కాదు. బలి ఇవ్వడంలో దాగి ఉన్న అర్థం ఏంటంటే త్యాగానికి ఇది ఒక మార్పు. ఆ రోజు కేవలం బలి ఇచ్చే జంతువు యొక్క మాంసాన్ని తనకు తానే తీసుకోకుండా దానం కూడా చేయడం అనేది ఒక పెద్ద కార్యంగా భావిస్తారు. బక్రీద్కు మనకు దానం గురించి గొప్ప పాఠం చెప్తుంది. మనకు మన దగ్గర ఉన్నదాన్ని అవసరమైన వారితో పంచుకోవడంలో నిజమైన మానవత్వం ఉందని చెప్పేసి బక్రీద్ పండుగ ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము. లేని వారికి సహాయం చేయాలనేది బక్రీద్ గుర్తు చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ అహంకారము, స్వార్థము, ద్వేషము, అసూయ, కోపం ఇలాంటి చెడు భావాలను మనలో నుంచి తొలగించుకోవాలని ఈ పండుగ చెప్తోంది. అల్లాహ్ సమస్త మానవాళికి రుజు మార్గాన్ని అనుసరించే భాగ్యం ప్రసాదించుకోక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.
1: మీరు ఇంతవరకు బక్రీద్ పండుగ ప్రాశస్త్యం విన్నారు. మనకు వినిపించిన వారు శ్రీ ఎం

0: మహమ్మద్ అజంతుల్లా గారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగులో తామర
6: సై బాల్,
5: బుర్రద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం శ్రీ లక్ష్మీనారాయణ బృందం వారు పాడిన అటవీ సంరక్షణ గీతాలు.

0: కుమిలి కుమిలి చస్తివన్నా, సేద తీర్చుకోవాలని చెట్ల వంక చూస్తివన్నా,
1: నన్ను
0: మలమ.

ఉన్న ఊపిరి పోతుందన్నా. అందుకే

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం జిల్లా సమాచార లేఖనం మీరిప్పుడు వింటారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల, విశాఖ కేంద్ర కారాగారంలో ఆఫీస్ అసిస్టెంట్ నైపుణ్య శిక్షణ కోర్సు ప్రారంభం, జీవీఎంసీ పరిధిలో ఇండ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించిన డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్, ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు విశాఖలో వాటర్ ఫాగింగ్ వాహనాలు తదితర అంశాలతో కూడిన విశాఖ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా నిర్వహించిన ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేళ్ల ప్రయాణంలో ఎంతో మంది విద్యావేత్తలను, నాయకులను, పారిశ్రామికవేత్తలను దేశానికి అందించిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానికే దక్కుతుందని, అటువంటి విశ్వవిద్యాలయం శతాబ్ది

0: వాళ్ళలో ముఖ్య అతిథిగా పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్ ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ రాక విశాఖకే కాదు ఆంధ్రప్రదేశ్కి ఓ గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా విఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అనంతరం కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణ కోర్సును విశాఖ సెంట్రల్ జైలులో ప్రారంభించారు. జైలు ఖైదీల పునరావాసం మరియు సమాజంలో తిరిగి కలిసిపోయే ప్రక్రియలో భాగంగా వారికి పరిశ్రమ ఆధారిత ఐటీ మరియు ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎస్డీఐ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది ఖైదీలు ఉంటారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మొదటి దశ ఇండ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ విఎల్ఎన్ మూర్తి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల గణన ప్రక్రియలో ఏ ఒక్క గృహం కూడా మినహాయించకుండా గణన చేపట్టాలని, రాష్ట్రానికి లభించాల్సిన నిధులు, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ఈ జనగణనకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలకు అవగాహన పరచాలని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుండి విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రత్యేకంగా వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ఫాగింగ్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతరం నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.
1: ఈ సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. మనుషులు మట్టి బొమ్మలు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం బి శంకర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతల 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత మమతల కోవెల. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: మంగళ తోరణాలు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన దాసం గోపాలకృష్ణ, సంగీతం రమేష్ నాయుడు.

0: మీరు విన్న ఆ పాట పూజా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: చిత్రసీమ కార్యక్రమం తర్వాత తాండ్ర పాపారాయుడు ఈ చిత్రంలో కేజే యశ్దాస్, పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మన ఆలయాలు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం అనంతపురం విశేషాలు వింటారు.

ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.

0: మంత్రాలయంలో సజీవ బృందావన ప్రవేశము చేసిన శ్రీ రాఘవేంద్ర తీర్థులు విశ్వమానవ కళ్యాణానికై వెలసిన కలియుగ కల్పవృక్షం.
1: భక్తాదుల కోరికలు తీర్చే కామధేనువు చింతామణి స్వామివారు సశరీరంగా ఉన్నారని చెప్పటానికి బ్రిటిష్ పాలనాధికారి థామస్ మన్రో ఉదంతమే సాక్ష్యం. సర్ థామస్ మన్రో సర్కారు అధికారిగా మంత్రాలయ మఠం యావత్ ఆస్తిని జప్తు చేసేందుకు మంత్రాలయం చేరుకున్నారు. మఠం నిర్వాహకులను మఠానికున్న మాన్యాల వివరాలు అడుగగా వారు ఏమీ జవాబు చెప్పలేక అన్ని వివరాలు బృందావనస్థులైన స్వామివారికే తెలుసునన్నారు.
0: ఆ సందర్భంలో మన్రో గారు బృందావనాన్ని సందర్శించగా ఆ సమయాన మన్రోకు

స్వామివారు ప్రత్యక్షమై మఠపు భూమి ఆస్తుల వివరాలను తెలిపి వాటిని జప్తు చేయరాదని సెలవిచ్చి మన్రోకు స్వామివారు ఫలమంత్రాక్షతలను ఇచ్చి ఆశీర్వదించారు. ఈ ఉదంతం అప్పటి మద్రాసు గెజిట్లో ప్రకటించారు కూడా.

0: ద్వైతమత అనుయాయుల యతుల పరంపరలో స్వామివారి చరిత్ర విశిష్టమైనది.
1: స్వామివారు తిమ్మన భట్టు, గోపికాంబ దంపతులకు వెంకటేశ్వర స్వామివారి వరప్రసాదంగా క్రీస్తు శకం 1595 మన్మథనామ సంవత్సరంలో జన్మించారు. తల్లిదండ్రులు బాలునికి వెంకటనాథుడని నామకరణం చేశారు.
0: వెంకటనాథునికి వెంకటాంబ పేరున ఒక అక్కయ్య, గురురాజ పేరున అన్నయ్య ఉండేవారు. వెంకటనాథుని పిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. తిమ్మనబట్టు కుటుంబం బాధ్యతలు ఇంటి అల్లుడైన లక్ష్మీ నరసింహాచారులు చూడవలసి వచ్చింది.
1: కుంభకోణంలో అప్పటి పీఠాధిపతులైన శ్రీ సుధీంద్ర తీర్థుల వద్ద విద్యాభ్యాసము సాగింది. వేద సంగీత విద్యా ప్రవీణులైన వెంకటనాథునికి లావణ్య రాశియగు సరస్వతితో వివాహము జరిగింది. వీరికి జన్మించిన పుత్రునకు లక్ష్మీనారాయణుడని పేరు పెట్టుకున్నారు. స్వామివారు సంసార జీవితంలో కడు దారిద్ర్యాన్ని అనుభవించారు. ఇలాంటి పరిస్థితులలో భార్య సూచన మేరకు తంజావూరు వదిలి కుంభకోణం మఠాన్ని చేరుకున్నారు.
0: అప్పటి మఠం పీఠాధిపతులైన శ్రీ సుధీంద్ర తీర్థులు స్వామివారికి ఆశ్రయం ఇచ్చారు. స్వామివారు మఠంలో పాట ప్రవచనాలు సాగించేవారు. సుధీంద్ర తీర్థులు మఠం యొక్క పీఠాధిపత్యాన్ని శిష్యుడైన వెంకటనాథునికి అప్పజెప్పాలన్న ఉద్దేశంతో తమ మనసులోని ఆలోచనలను శిష్యునికి చెప్పారు.
1: వెంకటనాథుడు గృహస్థ ఆశ్రమ ధర్మాన్ని పూర్తిగా నిర్వహించకుండా సన్యాస ఆశ్రమ స్వీకరణకు వెనుకంజ వేశారు. ఢోలాయమాన పరిస్థితుల్లో ఉన్న వెంకటనాథునికి సరస్వతీదేవి కలలో సాక్షాత్కారమై మిథ్యావాదుల కుమతాలను ఖండించి సత్శాస్త్ర సమ్మత మతస్థాపనకే నీ కర్తవ్యమని తెలియచేసింది. అప్పుడు వెంకటనాథుడు దృఢ నిర్ణయంలో గురువుగారి అనుగ్రహంతో సన్యసించి పీఠారోహణ చేశారు.
0: సజీవుల ఆధ్యాత్మిక ఉన్నతికి కృషి చేశారు. యతి ఆశ్రమ స్వీకరణ సమయాన సుధీంద్ర తీర్థులు వెంకటనాథునికి శ్రీ రాఘవేంద్ర తీర్థులని నామకరణం చేసినారు.

0: శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి జీవిత విశేష ఘట్టాలు ఇప్పుడు తెలుసుకుందాం. మూలరూపం శంకుకర్ణులు.
1: ఇతర అవతారాలు శ్రీ ప్రహ్లాదరాయలు, శ్రీ బహ్లీక రాజులు, శ్రీ వ్యాసరాజులు, శ్రీ రాఘవేంద్ర స్వాములు.
0: ఇంటి పేరు బీగముద్ర, గోత్రం గౌతమ,
1: జన్మస్థలం భువనగిరి, పూర్వాశ్రమ పేరు శ్రీ వెంకటనాథ.
0: విద్యాభ్యాసం కుంభకోణం శ్రీ సుధీంద్ర తీర్థుల వద్ద. భార్య పేరు శ్రీమతి సరస్వతీబాయి.
1: సన్యాస స్వీకారం క్రీస్తుశకం 1621 శ్రీ దుర్మతి నామ సంవత్సరం. ఆశ్రమనామం శ్రీ రాఘవేంద్ర తీర్థులు.
0: రచించిన గ్రంథాలు పరిమళ ఆదిగా 48 రచనలు చేశారు. బిరుదులు పరిమళాచార్యులు.
1: బృందావన ప్రవేశం క్రీస్తుశకం 1671 విరోధినామ సంవత్సరం శ్రావణ కృష్ణపక్షం విదియ.
0: బృందావన స్థలం మంత్రాలయం తుంగభద్రా తీరాన. ఇలా మంత్రాలయంలో వెలిశారు. అంతేకాక స్వామివారి మృత్తికా బృందావనాలు దేశంలో పలుచోట్ల వెలసి భక్తాదులను అనుగ్రహిస్తున్నారు. అత్యంత దయాళువైన రాఘవేంద్ర స్వాముల వారిని వారి ప్రియశిష్యులైన అప్పణాచార్యులు తమ రాఘవేంద్ర స్తోత్రంలో
1: శ్రీ రాఘవేంద్ర గురువే నమో, అత్యంత దయాళవే అని కొనియాడారు. ఇక శిష్యులైన యోగీంద్ర తీర్థులు తమ గురువుగారిని
0: దుర్వాది ద్వాంత రవయే వైష్ణవేందీ వారేందవే శ్రీ రాఘవేంద్ర గురువే నమో అత్యంత దయాళవి అని చరమశ్లోకంలో వర్ణించారు.

0: శ్రోతలు, అనంతపురంలోని మూడు రాఘవేంద్ర స్వామివారి మృత్తికా బృందావనాలు ఉన్నాయి. అందులో మొదటి రోడ్డులో శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం ఆధ్వర్యంలో నడుస్తోంది. మరొకటి కమలానగర్లోను.
1: ఇక మూడవది తడకలేరు తీరాన శ్రీ కల్లూరి వెంకటనారాయణ స్వామివారు ప్రతిష్ఠించారు. కమలానగర్లోనూ తడకలేరు తీరాన ఉన్న ఆలయాలు ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నవి.
0: శ్రోతలు, మనం గతంలో తడకలేరు, మొదటి రోడ్డులోని బృందావనాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు కమలానగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మృత్తికా బృందావన విశేషాలు తెలుసుకుందాం.

0: ఈ ఆలయ ఆవిర్భావ విశేషాలు తెలియచేస్తూ పూజారి శ్రీ పురుషోత్తమాచార్యులు గారు.
1: పూజారి గారు, శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మృత్తికా బృందావనాన్ని ఎప్పుడు ఎవరు ప్రతిష్ఠించారు, ఆ వివరాలు కాస్త మాకు తెలియజేయండి.
2: శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఆపాదమూలి పర్యంతం గురుణాం ఆకృతేన విఘ్న ప్రణశంతి సిద్ధంచిత మనోరథ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ భజతాం కలపృక్షాయ నమతాం కామధేనువే శ్రీ గురుభ్యో నమ హరి ఓం. మృత్తికా బృందావనాన్ని 1951 ప్రతిష్ఠించినారు. మొదట ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన అయింది. అది ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన వచ్చి ఈ ఉత్తరాది మఠాధీశులైన సత్యప్రమోద తీర్థుల వారి చేతుల మీద ప్రతిష్టాపన అయింది. తర్వాత 1953 రాఘవేంద్ర స్వామి మృత్తికా బృందం ప్రతిష్టాపన అయింది. అది వచ్చి కోడ్లి రఘువీర్ తీర్థుల వారి మీద ప్రతిష్టాపన జరిగింది. తర్వాత అప్పటి నుంచి ఇంతవరకు స్వామివారి సేవలు నిత్యము ప్రతిరోజు పొద్దున్నే అభిషేకాలు, అష్టోత్తరాలు, పంచామృత అభిషేకాలు, అస్తోదకము, నిత్య కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ప్రతి గురువారము ఉదయాన్నే సుప్రభాత సేవ ఉంటుంది, తర్వాత అభిషేకం ఉంటుంది. 8 గంటల 8:30 మహామంగళారతి అయిపోతుంది. తర్వాత సాయంత్రము 7:30 రథోత్సవం జరుగుతుంది. శ్రీరామచంద్ర సమేతంగా రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదరాయ సమేతంగా ప్రతి గురువారము నిత్యము రథోత్సవం జరుగుతుంది. శ్రావణ మాసంలో పాడ్యమి విదయ తదియ ఈ 3 రోజులు బహుళ పాడ్యమి విదయ తదియ 3 రోజులు స్వామివారి ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. చాలా ఘనంగా జరుగుతుంది. చాలామంది భక్తాదులు వచ్చి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిపోతారు. ఈ కార్తీక మాసంలో ప్రతి నిత్యము దీపోత్సవము స్వామివారికి, ప్రతి పౌర్ణమి రోజు లక్ష దీపోత్సవాలు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ప్రతి నెల పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ప్రతి నెల 2వ సోమవారం రోజు స్వామి లక్ష్మీనరసింహస్వామికి పానకాభిషేకం కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తాదు వచ్చి అందరూ సేవలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.
0: ఇంత గొప్పగా పూజలు అందుకుంటున్నటువంటి ఈ స్వామివారి బృందావనం ఇక్కడ వెలయటానికి గల కారణం ఏంటంటే సంకల్పం గురించి కాస్త తెలియజేస్తారా?
2: సంకల్పం అంటే మా తాతగారు మా తాతగారు స్థాపించినది. వారు పెనుగొండలో ఉండ్రి పూజ చేసుకుంటా. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము చెరువులో దొరికింది. ఆ విగ్రహం దొరికినాక ఇక్కడ అనంతపురంలో వచ్చి ఈ స్థలము తీసుకోవాలని సంకల్పమైంది. స్థలం తీసుకున్నారు. తీసుకొని ఒక గర్భగుడి మాదిరిగా కట్టేసి దాంట్లో ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన చేయాలని మా తాతగారి సంకల్పం ఫస్ట్. సరే, వీళ్ళు ఉత్తరాది మఠాధీశులైన సత్యప్రమ తీర్థుల వారు పెనుగొండకు వచ్చినప్పుడు ఇక్కడ అనంతపురంలో ఇట్లా నేను స్థలం తీసుకున్నాను, అక్కడ ఒక పూజా మందిరం స్థాపించాలా, దాంట్లో ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన చేయాలా మీ చేతుల మీద అని శ్రీపాదులు వారిని కోరుకుంటే అప్పుడు స్వామి సరేనంటే చేద్దాము అన్నారు. తర్వాత మరియు 1951 పెనుగొండకు వచ్చినప్పుడు అప్పటికి తయారైపోయింది ఇది. వాళ్ళ స్వాములు వారిని పిలిపించుకొని ఆయన చేత ప్రతిష్టాపన జరిగింది. 1953 కూడ్లి అక్షోపమూర్తి రఘువీర్ తీర్థులని స్వామీజీ వారు ఫస్ట్ రోడ్లో రాఘవేంద్ర స్వామి ఉంది, ఇంతకుముందు సత్యనారాయణ స్వామి గుడి ఉండేది. ఆ గుడిలో స్వామివారు ఒక 15 రోజులు ప్రవర్తన చేయడానికి వచ్చినారు. వచ్చినప్పుడు వారికి 3వ రోజు స్వప్నమైంది. ఈ స్థలం కనపడి ఈ స్థలంలో ఏదైనా ఒక బృందాన్ని ప్రతిష్టాపన చేసుకోవాలి, ఏదైనా కానీ బృందావనం ఒక బృందాన్ని ప్రతిష్టాపన కావాలని వాళ్ళ సంకల్పం అక్కడ. సరే అయింది. మా తాతగారు పిలిపించారు. మా తాతగారు పేరు మధ్వాచార్యులు అని ఆయన పిలిపించినారు. పిలిపించి ఇట్లా స్వామి పిలుస్తున్నారు రావాలని. మీరు స్వామి దగ్గర పోయి సాష్టాంగ నమస్కారం చేసి స్వామిని అడిగినారు, ఏం స్వామి అని. అప్పుడు ఆ స్వామీజీ మా తాతగారిని అడిగినారు, మీ మనసులో ఏదుంది సంకల్పం చెప్పండి అన్నారు. ఉంది కానీ అది జరిగే అవకాశం లేదు, కానీ ఉంది సంకల్పం, పర్వాలేదు చెప్పండి అన్నారు. బృందావనం ప్రతిష్టాపన కావాలా అని చేస్తాము అన్నారు. చేస్తాము అంటే మా తాతగారికి అప్పుడు చాలా పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా పరిస్థితి బాగలేదు. ఈయనేమో చేద్దామంటున్నారు స్వామీజీ ఎట్లా అని వాళ్ళు ఆలోచించుకొని నాకు కాదండి అన్నారు. అప్పుడు స్వామీజీ చెప్పినారు, ఇట్లా నాకు స్వప్నమైంది తెల్లవారుజామున, మేము ఇంకా ఇక్కడ 13 రోజులు ఉంటాము, ఈ 13 రోజుల లోపల స్వామివారి బృందాన్ని ప్రత్యక్ష చేసిపోతాము, కానీ ఏ స్వామి కావాలా అని అడిగినారు. మా తాతగారు రాఘవేంద్ర స్వామి బృందాన్ని మృతికా బృందాన్ని కావాలా.

0: అడిగినాడు. అడిగినప్పుడు వారు ఏమన్నారంటే, రాఘవ స్వామి కావాలా, మిగతా ఎతుకులంతా ఉన్నారు, పెద్ద పెద్ద ఎతులు ఉన్నారు, వాళ్ళది ఎందుకు కాకూడదు అన్నారు. లేదు, ఎందుకు సంకల్పమైంది, ఆంజనేయ స్వామి ఉన్నారు, రాఘవేంద్ర స్వామి కూడా ప్రతిష్టాపన అయితే నాకు అది చాలా ఏళ్ళ నుంచి మనసులో కోరిక ఉంది అని అన్నారు. సరే కానిలేండి అని చెప్పి అక్షింతలు ఇచ్చి అనుగ్రహం చేసినారు స్వామీజీ. సరే ప్రతిష్టాపన కావాలా, ఇంకా 13 రోజులు ప్రతిష్టాపన కావడానికి వీలు లేదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, సరే నేను చేస్తానులేండి, మీ పైన కార్యక్రమాలు చూసుకోండి, నేను బృందానికి కావలసిన ఏర్పాటు నేను చూసుకుంటాను. పీఠాధిపతులు అన్నప్పుడు మా తాతగారు ఇంకా పైన కార్యక్రమాలన్నీ చూసుకొని తర్వాత వాళ్ళ చేతుల మీదనే వాళ్ళు పోయే లోపలే 13 రోజులు ఈ అన్నిటిపోయి పోయే లోపలే వాళ్ళ చేతుల మీద ప్రతిష్టాపన జరిగిపోయింది. అక్కడి నుంచి ఇంతవరకు స్వామివారికి నిత్యము పూజలు, ఆయన అనుగ్రహము, ఎంతోమంది భక్తులు కూడా చాలామంది భక్తులకు అనుగ్రహం చేసినారు. సేవ చేసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, సంతానమైంది, అన్ని విధాలా బాగా జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఒక స్పెషల్ ఏమంటే, మా మాధవ సాంప్రదాయంలో ఎక్కడ లేదు, ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి మాత్రము మోచే కుడిచే మోచే కింద లింగం ఉంది, పాణిపట్టం లింగం ఉంది. అది విశిష్టత, ఎక్కడ లేదు, సపరేట్ ఉంటుంది కానీ మన దాంట్లో ఉండదు, అదొక విశిష్టత ఇక్కడ. తర్వాత ఈ బృందంలో ఇంకొక విశిష్టత ఏమంటే, ఈ బృందంలో ముందర భాగము గోపాలకృష్ణ స్వామి ఉన్నారు, ఈ కుడిపక్క భాగం వచ్చి గరుడ శేషదేవులు ఇద్దరు ఉన్నారు, బ్యాక్ సైడ్ అది వెనక పక్క వచ్చి గజలక్ష్మీదేవి ఉన్నారు, ఎడభాగం వచ్చి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇది ఒక పెద్ద విశిష్టత. అప్పటి నుంచి ఇంతవరకు దాదాపుగా 68 ఏళ్ళైంది, ఇంతవరకు స్వామివారి కైంకర్యము ప్రతినిత్యం బాగా జరుగుతుంది.
1: అయితే పూజారి గారు, మరి బృందావనం విషయానికి వచ్చినప్పుడు మృత్తికా బృందావనానికి మామూలు మూల విరాట్ ఉండేటువంటి బృందావనానికి తేడా ఏమిటంటారు?
0: మూల విరాట్ బృందావనం అంటే మంత్రాలయంలోనే ఉన్నారు, ఆయన సజీవ సమాధి అయినారు, అది మూల బృందావనమే. మృత్తికా బృందావనం అంటే ఆ బృందావనం నుంచి మృత్తికా అంటే ఒక మట్టి తీసుకొచ్చి ఈ వాళ్ళు ఎక్కడ ప్రతిష్ట చేస్తారో మృత్తికా బృందావనం, ఆ మృత్తికను ఆ బృందావనంలో పెట్టి సాలిగ్రామాలు తర్వాత అంటే అష్టదిగ్బంధాలు అన్నీ చేసి ప్రతిష్టాపన చేస్తారు. దానికి దీనికి అదే తేడా.
1: అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, పూజారి గారు ఇందాక మీరు వివరించారు బృందావనం మీద ఈ మూర్తులు ఉన్నారని చెప్పి, మరి మధ్వ సాంప్రదాయాన్ని తెలియజేస్తాయా ఈ మూర్తులు?
0: మధ్వ సాంప్రదాయం, కృష్ణుడు భగవంతుడు ఉన్నాడు, తారతమ్యంగా ఉంది, ఆంజనేయ స్వామి ఉన్నారు, తర్వాత రుద్రదేవుడు ఉన్నారు, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత గరుడ శేష రుద్రాదులు. మా మాధవ సాంప్రదాయంలో గురు పరంపరలతో దీంట్లో విశిష్టత ఏమంటే, తారతమ్యంగా మనము పూజ చేస్తాం కాబట్టి దేవుడు వాయుదేవుడు ఆర్య సర్వోత్తముగా అని అంటారు, వాయుదేవోత్తముడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అయినాక రాఘవేంద్ర
1: పూజారి గారు ఆలయంలోకి ప్రవేశించగానే ద్వారానికి పైన పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ అన్న శ్లోకం కనిపిస్తుంది, దానికి సంక్షిప్తంగా వివరణ ఇవ్వగలుగుతారా?
0: పూజ్య అంటే అదే ఆయన రాఘవేంద్ర స్వామి వారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఎవరైతే ఆయన్ని సేవిస్తారో ఆయన్నే నమ్మి ఆయన్నే నీవే దిక్కు స్వామి, ఇంకా మాకేమి ఎవరు లేరు అని ఆయన పాదాల మీద పడి వేడుకొని కోరికలు కోరుకుంటే ఆయన తప్పకుండా అనుగ్రహం చేస్తారు, దాంట్లో సందేహం లేదు.
1: ఇక ఆలయం విషయానికి వచ్చినప్పుడు ఆలయం వివరిస్తారా ఆలయాన్ని గురించి?
0: ఈ తూర్పు ముఖంలో ఉంది ముఖమంటపము, అంతరాళము, తర్వాత బృందావనం, మృత్తికా బృందావనం, గర్భగుడి.
1: ఇక గర్భాలయంలో రాఘవేంద్ర స్వామి వారి బృందావనంతో పాటుగా ఇక ఏ ఏ మూర్తులు ఉన్నారో చెప్పండి.
0: అదే సర్వత్వం వాయుజీవత్వం అన్నట్టుగానే పైన వచ్చి శ్రీనివాస రాముడు వారు ఉన్నారు, కింద వచ్చి మన ఆంజనేయ స్వామి ఉన్నారు, కింద మూల మృత్తికా బృందావనం ఉంటుంది, ఆ బృందావనం మీద విగ్రహం కూడా ఉంది, స్వామివారి విగ్రహము ఉంది.
1: ఇక పూజారి గారు పల్లకి అన్నారు మీరు, ఏ వారంలో జరుగుతుంది?
0: ప్రతి గురువారము రథోత్సవం జరుగుతుంది, సాయంత్రం పూట జరుగుతుంది, సాయంత్రము 7:30 నుంచి 8:30 లోపల ఫస్ట్ రథోత్సవం అయిపోతానే స్వస్తికి వాచం ఉంటుంది, స్వస్తి వాచం అయితే మహామంగళార్తి, మహామంగళార్తి అయితే తీర్థప్రసాదాలు అందుకే ప్రసాదం.
1: ఇక సాధారణంగా స్వామివారిని దర్శించుకునేటువంటి భక్తాదులు ఏ పూజలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు?
0: ఎక్కువగా అంటే స్వామివారికి అస్తోదకము, తర్వాత పంచామృత అభిషేకము, అష్టోత్తర పూజ చాలా ఎక్కువగా ఇచ్చేస్తారు. అష్టోత్తర పూజ అంటే వాళ్ళ మనోసిద్ధి కార్యము నెరవేరడానికి అది ముఖ్యమైనది, స్వామివారికి శ్రేష్టమైనది. అక్షంతలు చేస్తాం, ఆ అక్షంత చేసినప్పుడు ఆ అక్షంతలు చేసి అష్టోత్తరం చేసి అది వారికి ఇస్తే వారి శిరస్సు నుండి వేసుకుంటే వారి కార్యాలయం

0: అన్నీ నెరవేరుతాయనే ఒక నమ్మకం. గురువారం ప్రత్యేకత అంటే మన ఉదయం నుంచే భక్తాదులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఉదయమే పంచామృత అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ జరుగుతాయి. ఇంకా సాయంత్రం కూడా ఇది రథోత్సవము ఇవన్నీ జరుగుతాయి. పల్లకి లేదు, పల్లకి ఉత్సవం ఒకప్పుడు చేస్తాంటే ఇప్పుడు లేదు, కానీ రథోత్సవం నిత్యము జరుగు ప్రతి గురువారం జరుగుతుంది. ఇంకా ఆరాధన ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతుంది, చాలామంది భక్తులు వస్తారు.
1: ఇది స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి మఠం అన్నారు, మరి ఆలయ యాజమాన్యం నిర్వహణ మీరు ఎలా చేస్తారు?
0: వచ్చిన భక్తాదులు సేవలు, తర్వాత వచ్చిన దక్షిణ హారతి దక్షిణలు, తర్వాత వచ్చిన చిన్న హుండీ హుండీలోటి అన్నీ స్వామివారి కైంకరానికి ఉపయోగిస్తాము, నిత్యం చేస్తాము. అది
1: ప్రదక్షిణకు అనుకూలంగా ఉందా ఈ ఆలయంలో?
0: ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా అది. వస్తూనే ముఖమండం నుంచి ఇట్లా తిరుగుతూ వెనక సైడు, తర్వాత నాగులున్నాయి, దాన్ని దర్శించుకొని పోవచ్చు. తర్వాత ప్రతి నాగుల చవితికి చాలామంది వచ్చి పాలు పోయడము, పూజలు చేసుకొని పోవడము జరుగుతుంటుంది.
1: అనంతపురంలోని కమలానగర్లో ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనానికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలియజేశారు శ్రీ పురుషోత్తమ ఆచార్యులు గారు. మీకు నమస్కారాలండి.
2: ధన్యవాదాలు. నమస్కారం.
3: మధ్వ సిద్ధాంతానికి జగద్గురువు శ్రీ రాఘవేంద్ర స్వామివారు. గురువు యొక్క స్మరణ చేసినట్లయితే విఘ్నాలు అన్నీ దూరమవుతాయి. కుంభకోణం మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన స్వామివారు రామకృష్ణ చరిత్ర మంజరి, బట్ట సంగ్రహ తదితర రచనలు చేశారు. ప్రహ్లాదుడు మహాయాగం చేసిన చోటే మంత్రాలయం.

0: శ్రోతలు, మనం ఇంతవరకు అనంతపురం కమలానగర్లో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మృత్తికా బృందావనం గురించి తెలుసుకున్నాం కదా.
1: వచ్చే వారం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
2: మీరింతవరకు మన ఆలయాలు శీర్షికన శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం అనంతపురం విశేషాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుంగి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూ, సుమలత, భువన్, పవిత్ర, కార్తికేయ, ధరణి వీరంతా కోరుతున్న పాట నిప్పు లాంటి మనిషి. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం సత్యం.
1: आपके साथ

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-44-54 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతల 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొరైన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత సొమ్మొకడిది సోకొకడిది. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర. ఈ పాట కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అనంతపురం మండలం కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుక చౌదరి. వీరంతా వినిపించమని కోరుతున్న పాట మనుషులంతా ఒక్కటే చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బుర్రద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: మీరు విన్న ఆ పాట అడవి రాముడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. ఈ పాట వినిపించమని కోరిన శ్రోతలు అనంతపురం గుత్తి రోడ్డు రాణినగర్ నుంచి బుజ్జప్పగారు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, వన్నప్ప, హనుమంతప్ప, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: కార్యక్రమం తర్వాత మంగమ్మ గారి మనవడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కురట్ల మండలం వెంకటాపురం నుంచి హనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.

జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు మీరు వింటున్న పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు సింగనమల నుంచి లక్ష్మీనారాయణ, నాగమనమ్మ, రవికుమార్, భారతి. ప్రణయ గీతం ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం చక్రవర్తి. ఇంతటితో ఈనాటి అభిలాష కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి కాసేపట్లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనాల కేంద్రంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలో ఆరోగ్య సేవలు అందరికీ సమానంగా చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఒకప్పుడు సాధారణ ప్రజలకు వైద్యం అంటే పెద్ద భారం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే చికిత్స కంటే మందుల ఖర్చులకే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. డాక్టర్లు సూచించే బ్రాండెడ్ మందుల ధరలు అధికంగా ఉండడంతో అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చేది. కొందరు పూర్తిస్థాయి చికిత్స తీసుకోలేక మధ్యలోనే మందులు ఆపివేసిన పరిస్థితులు ఏర్పడేవి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని వైద్య ఖర్చులకే వెచ్చిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి నెలా మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో నగదు లేమి వల్ల ఎవరూ చికిత్సకు దూరం కాకూడదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో జనరిక్ మందులపై ప్రజల్లో సరైన అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సమానమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. అధిక ధర ఉన్న మందులే మంచి నాణ్యత కలిగినవి అని ఒక అపోహ బలంగా ఉండేది. ఈ అపోహలను తొలగించి తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం నాణ్యమైన జనరిక్ మందులను సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50 నుంచి 80% వరకు తక్కువ ధరలకు మందులను విక్రయించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న వైద్యభారం తగ్గించడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి

0: ప్రయోజనం కేవలం ఒక ఔషధ విక్రయ కేంద్రాల పథకం మాత్రమే కాదు. ఇది ఆరోగ్య సమానత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద సామాజిక సంస్కరణగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా తక్కువ ధరలకు మందులు అందేలా దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తర్వాత లక్షలాది మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతూ ఆర్థికంగా లాభపడుతున్నారు. ముఖ్యంగా రోజూ మందులు వాడాల్సిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా దేశంలో జనరిక్ మందులపై నమ్మకం పెంచడం, ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వైద్య ఖర్చులను తగ్గించడం వంటి కీలక లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సాధిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడంలో జనౌషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు చౌక ధరల్లో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా జనౌషధి కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జనౌషధి కేంద్రాల్లో మాత్రం మందులపై ఏకంగా 80% వరకు రాయితీ లభిస్తోందని పేర్కొన్నారు. 100 రూపాయలు విలువైన మందులు కేవలం 20 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయని చెప్పారు.
1: ఆ దేశ్ కే కరోడో గరీబో కో భారత్ సర్కార్ ముఫ్త్ ఇలాజ్ కి సువిధా దే రహీ హై జన్ ఔషధి కేంద్రో పర్ ఔర్ మే ఆప్సే కహుంగా ఆప్కో అగర్ దవాయియా ఖరీదనీ హై నా జరూర్ జన ఔషధి కేంద్ర పర్ జాయియే యే మోదీ నే ఆప్కి బహుత్ బడీ సేవా కీ హై బహుత్ లోగో కో పతా నహీ హై హమ్ దివాలీ మే ఖరీద్ కర్నే జాతే హై ఔర్ బజార్ మే అగర్ కహీ బోర్డ్ లగా హై కి 10% డిస్కౌంట్ తో పెహలా పైర్ ఉసీ తరఫ్ చలా జాతా హై 20% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ తో వహీ మన్ కర్తా హై నా మోదీ యే జన ఔషధి కేంద్ర మే దవాయియో మే 80% డిస్కౌంట్ దేతా హై 80% డిస్కౌంట్ 100 రూపాయే కి దవాయి 20 రూపాయే మే మిల్ జాతీ హై ఔర్ జాంతే హై ఇస్కే కారణ మేరే మధ్యమ వర్గ కే పరివార్ హమారే గరీబ్ పరివార్ దవాయి కా జో ఖర్చ్ హోతా నా ఉస్కే కారణ ఉన్కే కితనే రూపాయే బచే హోంగే ఆప్కో అందాజ్ హై క్యా అభీ తో జ్యాదా ఇస్ యోజనా కా జ్యాదా ప్రచార్ నహీ హువా ఫిర్ భీ ఇస్సే మేరే గరీబ్ ఔర్ మధ్యమ వర్గ కే లగ్భగ్ 1.25 లక్ కరోడ్ రూపాయా ఉన్కా బచ్ గయా హై భాయియో యే సేవా కీ హై.
0: సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కీలక పథకాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాల్లో బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన జనరిక్ ఔషధాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ కేంద్రాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జనౌషధి కేంద్రాలు పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రస్తుతం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి నెలా సుమారు 65,000 మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతున్నారు. సాధారణ ఔషధ దుకాణాల్లో అధిక ధరలకు లభించే మందులు ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభించడంతో ప్రజలు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రోజువారీ మందులు వాడాల్సిన రోగులకు ఈ కేంద్రాలు పెద్ద సహాయంగా మారాయి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారు కూడా వారికి అవసరమైన మందులను కొనుగోలు చేయగలుగుతున్నారు. బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే చాలా ఖర్చు అయ్యేదని, ఇప్పుడు జనౌషధి కేంద్రంలో అదే మందులు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నిజంగా పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారు నాదమునిరెడ్డి తెలిపారు.
2: కాలస్తి మండలానికి సంబంధించిన నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది. వీటికి సంబంధించిన మందులు బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. దీనివల్ల పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి మా ధన్యవాదాలు.
0: ఇంట్లో వృద్ధులకు తరచూ మందులు అవసరమవుతూ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేవాళ్లమని, జనౌషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు మంచి నాణ్యమైన మందులు అందుతున్నాయని, వీటి ద్వారా ఇప్పుడు వైద్య ఖర్చులు కూడా చాలా వరకు తగ్గాయని తిరుపతి జిల్లాకు

0: అందిన లబ్ధిదారులు సూర్య తెలిపారు.
1: నా పేరు సూర్య, నేను కళాహస్తి నివాసిని. గత 7 సంవత్సరాల ముందు ఈ ప్రధానమంత్రి జన ఔషధిని విజిట్ చేశాను. అంతకుముందు మా తల్లిదండ్రులు మరియు మా అత్తగారు అందరికీ హార్ట్ మరియు కిడ్నీ షుగర్ పేషెంట్స్ వీళ్ళంతా, వీళ్ళకి రెగ్యులర్గా కొన్ని 1000 రూపాయలు ఇచ్చి మందులు వాడుతున్నాము. 6 ఏళ్ళ ముందు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ మందులు తీసుకున్న తర్వాత చాలా బాగా ఉంది. బయటికి దీనికి పెద్ద తేడా ఏమి, మందంతా సేమ్ ఉంటుంది, కానీ బ్రాండ్ మాత్రం బయటది ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు మరియు బిలో ప్రైవేట్ లైన్ ఉన్న ప్రజలు ధైర్యంగా ఈ మందులు వేసుకోవచ్చు. అంతా మందు ఫార్ములా అంతా సేమే ఉంటుంది, కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు. పేద ప్రజల కోసం ఇలా ఆలోచించి ప్రధానమంత్రి జన ఔషధ పేద ప్రజలకు పరిచయం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.
0: జనౌషధి కేంద్రాల్లో విక్రయించే మందులు నాణ్యత పరంగా కఠిన ప్రమాణాలు పాటించి పరీక్షించిన తర్వాతే అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఔషధ తయారీ సంస్థల నుంచే మందులు సరఫరా అవుతాయి. అందువల్ల తక్కువ ధర ఉన్నా మందుల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అలాగే జనౌషధి కేంద్రాల్లో మందులతో పాటు శానిటరీ నాప్కిన్లు, సర్జికల్ వస్తువులు, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పలు ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు శానిటరీ నాప్కిన్లు అందించడం కూడా ఈ పథకంలోని ముఖ్యాంశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజల్లో జెనరిక్ మందులపై అవగాహన కూడా పెరుగుతోంది. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన మందులు అందుబాటులో ఉండడం వల్ల అనేక కుటుంబాలు వైద్య ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక సామాజిక విప్లవంగా నిలుస్తున్నాయి. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి రావడం వల్ల ఆరోగ్య సేవలు మరింత ప్రజలకు చేరువయ్యాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. గ్రామీణ దూర ప్రాంతాల్లో కూడా మందుల లభ్యత పెరగడం ద్వారా ఆరోగ్య సమానత్వానికి ఈ పథకం దోహదపడుతోంది. ఈ కేంద్రాలు కేవలం మందులు అమ్మే దుకాణాలుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాధించే వేదికలుగా మారాయి. నాణ్యత కలిగిన మందులను తక్కువ ధరలో అందించడం ద్వారా ప్రజల్లో జెనరిక్ ఔషధాలపై విశ్వాసం పెరిగింది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం వంటి అంశాల్లో కూడా ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని జనౌషధి కేంద్రాలను స్థాపించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, డిజిటల్ సేవలను విస్తరించడం ద్వారా ఈ పథకం మరింత ప్రభావవంతంగా మారుతుంది. మొత్తం మీద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే చవకైన నాణ్యమైన ఆరోగ్య సేవల దిశగా ఒక శక్తివంతమైన అడుగు అని చెప్పవచ్చు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: भारतीय वायु सेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులోకి. మరి హరివిల్లులో వెల్కమ్ చెప్పేద్దు. మరి ఇవాళ హరివిల్లులో మరి మీకోసం నేనైతే క్వశ్చన్స్ అయితే రెడీ పెట్టేశాను. మరి ఇంకెందుకు కలిసాం, మరి ఫస్ట్ క్వశ్చన్ మీకోసం అడిగేస్తున్నాను. ఫస్ట్ ఫీమేల్ తెలుగు పోయిట్ ఎవరు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. ఫస్ట్ ఫీమేల్ తెలుగు పోయిట్ ఎవరు అని చెప్పి అడిగాను. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, ఆకాశమే నీ హద్రా మూవీ నుండి పిల్లపులి అనే సాంగ్ అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి, హరీష్, శివరామ్ కృష్ణ పాడిన ఈ పాటకు మ్యూజిక్.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఫస్ట్ ఫీమేల్ తెలుగు పోయేట్ ఎవరని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలామంది అయితే ఆన్సర్లు పంపించేశారు, చూద్దాం వరుసగా. తాళ్లపాక తిరుమలమ్మ అంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సరో కాదో. ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు అంటూ ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి అంటూ మెసేజ్ పంపించారు, తాళ్లపాక తిరుమలమ్మ అంటూ. ఇంకా రామకృష్ణ దేవంగ సౌత్ మోపూరు నెల్లూరు జిల్లా నుండి తాళ్లపాక తిమ్మక్క అని మెసేజ్ పంపించారనమాట. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి తాళ్లపాక తిరుమలమ్మ అంటూ అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే తిరుపతి నుండి దేవసేన మెసేజ్ పంపించారు, మళ్ళా అనుకుంటున్నా అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం ఎవరిది రైట్ ఆన్సర్. ఇంకా కవయిత్రి ముల్లా అంటూ తిమ్మరాజు రాయదుర్గం అనంతపురం జిల్లా నుండి మెసేజ్ పంపించారు. అలాగే తాళ్లపాక తిమ్మక్క అంటూ తిరుమలమ్మ అంటూ రేణుక గోపరాజు కడప నుండి మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా రాజేష్ చౌదరి నూజిబిన్ నుండి నన్నయ్య బట్టారక అంటూ మెసేజ్ పంపించారన్నమాట, చూద్దాం రైట్ ఆన్సర్. నేనైతే అడిగింది క్వశ్చన్ పోయిట్ ఎవరు అని చెప్పి అడిగాను, ఫస్ట్ ఫీమేల్ పోయిట్ అని. ఇంకా గుడ్ మార్నింగ్ సార్, లతా ఫ్రమ్ ఉయ్యూరు నుండి అంటూ తాళ్లపాక తిరుమలమ్మ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి తాళ్లపాక తిరుమలమ్మ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే రాజేష్ హిందూపూర్ నుండి కూడా తాళ్లపాక తిమ్మక్క అంటూ మెసేజ్ పంపించారు. అలాగే సాయి శిరీష తిరుపతి నుండి కూడా మెసేజ్ పంపించారు. సమ్మరీస్ మొల్లానా లేదంటే కుమ్మరి మొల్లానా అంటూ మెసేజ్ పంపించారనమాట, ఇంకా డౌట్లో ఉన్నారు, చూద్దాం. ఇంకా జాన్సన్ విజయవాడ నుండి మధుగారు గుడ్ మార్నింగ్ అంటూ తాళ్లపాక తిరుమలమ్మ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ మధుగారు అంటూ అంబటి నగర్ నుండి మెసేజ్ పంపించారు కుసుమ, తాళ్లపాక తిమ్మక్క అంటూ. ఇంకా తాళ్లపాక తిమ్మక్క అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. అలాగే కువ్వకూలి నుండి ఈశ్వరయ్య గారు, కవయిత్రి మల్లమాంబ అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు తాళ్లపాక తిమ్మక్క అంటూ మెసేజ్ పంపించారు. అలాగే మొల్ల కవయిత్రి అంటూ గొల్లనేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ మెసేజ్ పంపించారనమాట. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి తాళ్లపాక తిరుమలమ్మ ఇస్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ ఫీమేల్ పోయిట్ ఇన్ తెలుగు అనమాట. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ ట్రై చేశారు, సూపర్గా అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి ఒకరిద్దరు తప్ప అందరూ చాలా వరకు సూపర్గా మెసేజ్ పంపించారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హర్విల్లీలో. మరి ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా, థర్డ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా, ఇండియాలో థర్డ్ ఓల్డెస్ట్ సిటీ అనమాట. ఆ సిటీ పేరు తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది చుట్టాల అబ్బాయి మూవీ నుండి రబ్బా రబ్బా చల్లగాలి అంటూ దీపక్ మేఘా పడిన. ఈ పాటకి మ్యూజిక్ తమన్ ఎస్ఎస్, లిరిక్స్ వశిష్ట శర్మ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు హరవిల్లు. హరవిల్లులో మనమైతే ఉన్నాం కదా, మరి హరవిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, థర్డ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు అంటూ ఉజ్జయిని అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా తిమ్మరాజు రాయదుర్గం నుండి కోల్కతా అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా ఉజ్జయిని అంటూ రేణుక గోపరాజు కడప నుండి మెసేజ్ పంపించారు. ఇంకా ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్ అంటూ నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్ మెసేజ్ పంపించారు నూజివీడ్ నుండి. మధ్యప్రదేశ్ అంటూ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు వారణాసి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే ఉజ్జయిన్ కడప నుండి వినయ్ మెసేజ్ పంపించారు. ఉత్తమ్ రెడ్డి, నిషిత, శ్రీలేఖ, నిరంజన అంటూ. ఇంకా మధురై అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ పంపించారు, మెక్సికోలోని తోలుకా అంటూ.

0: ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుండి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కమ్మతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ పంపించారు, ఉజ్జయిని మధ్యప్రదేశ్ అంటూ. ఇంకా లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే మా అభిమాన ఆర్జే గారికి వందములు అంటూ ఏబీవి నాగేశ్వరరావు హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి వారణాసి ఆర్ కాశీ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కువ్వకూలి నుండి ఈశ్వరయ్య ఇండియా అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఇండియాలో ఎక్కడా అని చెప్పి అడిగాను. ఇంకా కిరణ్ ఫ్రమ్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు హాయ్ అంటూ, మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా సో మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. థర్డ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా అంటే ఉజ్జయిన్ అనమాట. ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిన్ థర్డ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా అనమాట. చాలామంది రైట్ ఆన్సర్ అయితే మెసేజ్ పంపించారు, వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు విజేత ఎవరు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు విజేత ఎవరు? సో మరి ఇది ఇవాళ హరివిల్లులో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో. మరి నెక్స్ట్ మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ నుండి రాహుల్ సిప్లిగెన్స్ మోనో భాగ్రాజ్ పాడిన. ఈ పాటకు మ్యూజిక్ విశాల్ శేఖర్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
4: వాణిజ్య ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు విజేత ఎవరు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేలంపాడు నుండి భాను మెసేజ్ పంపించారనమాట. ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. ఇందాక అడిగిన క్వశ్చన్కి మెసేజ్ పంపించినట్టున్నారు. కడప నుండి వినయ్, ఆదిత్య, మధు మెసేజ్ పంపించారు. విశ్వనాథ్, సత్యనారాయణ అంటూ. ఇంకా నాగేశ్వరరావు, కనక, సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి ఆన్సర్ వచ్చేసరికి విశ్వనాథ్, సత్యనారాయణ గారు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం, విశ్వనాథ, సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ, అప్పలరాజు, విశ్వనాథ, సత్యనారాయణ గారు మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్, హిందూపూర్ నుండి కూడా విశ్వనాథ, సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. హాయ్, శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు. పోలవరం నుండి కవి సామ్రాట్, విశ్వనాథ, సత్యనారాయణ గారు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా లలిత, మురళి.

భాను కమకూరు తిరుపతి డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు, సేమాన్ సార్ మెసేజ్ పంపించారు. అలాగే రామాయణ కల్పవృక్షం అనే గ్రంథానికి అంటూ రేణుకా గోపరాజు కడప నుండి మెసేజ్ పంపించారు, విశ్వనాథ సత్యనారాయణ గారు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి విశ్వనాథ సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కుసుమ అంబటి నగర్ నుండి కూడా సేమ్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి కూడా సేమ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పిఆర్ శేఖర్ ఫ్రమ్ చీరాల నుండి కూడా విశ్వనాథ సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా విశ్వనాథ్ సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. సో మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి విశ్వనాథ సత్యనారాయణ గారు, తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు విజేత విశ్వనాథ సత్యనారాయణ గారు, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా, ఏ యానిమల్ నిల్చొని నిద్రపోతుంది కానీ పడిపోదు అనమాట. ఏ యానిమల్ నిల్చొని నిద్రపోతుంది కానీ పడిపోదు. ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అర్ధశతాబ్దం మూవీ నుండి ఏ కన్నులు చూడని అనే పాటైతే వస్తుంది, సిద్ధి శ్రీరామ్ పడిన. ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఏ యానిమల్ నిల్చొని నిద్రపోతుంది కానీ పడిపోదు అనమాట. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలామంది థింక్ చేసి ఉంటారు నించొని నిద్రపోయేది, చాలామంది అయితే ఉన్నారు కదా అని చెప్పి. సో మరి చూద్దాం. గుర్రం, ఏనుగు, జిరాఫీ అంటూ మెసేజ్ పంపించారు. కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్, విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. గుర్రం అయితే నిద్రపోతుంది. సో మరి ఏనుగు ఎంతవరకు నిద్రపోతుంది అనేది చూడాలి. పడుకుని నిద్రపోతుంది ఎక్కువ ఏనుగు. జిరాఫీ కూడా ఆల్మోస్ట్ పడుకుండిపోతుంది. ఇంకా చూద్దాం రైట్ ఆన్సర్ ఎవరు రైట్ పంపించారో చూద్దాం. ఆన్సర్ గుర్రం, నా పేరు నాగమణి, రాములు మంగళగిరి నుండి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా మళ్ళా కరెక్ట్ అవునా కాదా అని అడుగుతున్నారు. మళ్ళా కాదండి, తాళ్ళపాక తిరుమలమ్మ గారు అనమాట. తిరుమలమ్మ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా జిరాఫీ కానీ అంటూ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. జిరాఫీ అయితే కాదు. ఇంకా మల్లేశ్వరం, శాంభవి, జగదీశ్వ తమన్ కుటుంబ సభ్యులు అంటూ మెసేజ్ పంపించారు గుర్రం అంటూ. ఇంకా పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు నుండి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు గుర్రం అంటూ. ఇంకా నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కూడా గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుండి జిరాఫీ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే సంగారెడ్డి జిల్లా విలేజ్ భీమ్రా రమేష్ మెసేజ్ పంపించారు. లక్ష్మీ, గణేశ్వర్, స్వప్న, స్వాతి చినుకులు అంటూ మెసేజ్ పంపించారు. గుర్రమ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఏనుగు, జిరాఫీ అంటూ శిరీష గూడు నుండి మెసేజ్ పంపించారు అనమాట. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కూడా గుర్రాలు, ఏనుగులు, జీబ్రాలు, జిరాఫీలు జిరాఫీ లాంటివి అంటూ మెసేజ్ పంపించారనమాట. సో చూద్దాం. వంశీరాజ్ గుంటూరు నుండి కూడా మెసేజ్ పంపించారు. హార్సెస్, జీబ్రాస్, జిరాఫీస్, ఎలిఫెంట్, ఫ్లెమింగో 2 అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గుర్రాలు, నిలబడి నిద్రపోయే జంతువులు, పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు మెసేజ్ పంపించారనమాట. నరసింహారావు, దేవరగట్ల, కొత్తగూడెం నుండి గుర్రాలు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా ఎలిఫెంట్, జిరాఫీ అంటూ లలిత, మురళి, భాను, కమకూరు తిరుపతి డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే సాయి, శిరీష, తిరుపతి నుండి గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కమతం, వెంకటలక్ష్మి రెడ్డి, భీమునిపల్లి నుండి గుర్రం, ఏనుగు అంటూ 2 మెసేజ్ పంపించారనమాట. ఇంకా రొంపిచర్ల నుండి గురుస్వామి నాయుడు మెసేజ్ పంపించారు ఏనుగు అంటూ. ఇంకా తుల్లిమిల్లి రవి మెసేజ్ పంపించారు. సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుండి గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్టాండింగ్ స్లీప్ యానిమల్ ఇస్ హార్స్, జిరాఫీ అండ్ ఎలిఫెంట్ అంటూ మెసేజ్ పంపించారు. హాయ్ గుర్రం అంటూ రఘువీర్ సింగ్, సుగనాబాయి, ఏలూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ ఓన్లీ ఆన్సర్ హార్స్ అండ్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ తీసేశారు. సో జీబ్రా అంటూ శ్రీనివాస్,

తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. ఇంకా థ్యాంక్ యూ అంటూ శరత్, బాబు, రవి పెనంలో నుండి, విజయవాడ నుండి మెసేజ్ పంపించారనమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి హార్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏ గుర్రం అనేది నిలబడి నిద్రపోతుంది కానీ పడిపోదు అనమాట. సో మరి పడిపోయేవి చాలా ఉన్నాయి. ఏనుగు కూడా నిద్రపోతూ పడిపోతుంది కాబట్టి పడుకొని నిద్రపోతుంది. సో మరి ఇంకా జిరాఫీ అయితే, ఇంకా జిరాఫీ కూడా ఎక్కువ పొడవు ఉంటుంది కాబట్టి తలకాయ, సో అది కూడా పడుకునే నిద్రపోతుంది. సో మరి గుర్రం ఈజ్ ద రైట్ ఆన్సర్ అందరూ చాలామంది అసలు ట్రై చేశారు, మరి చాలామంది రైట్ ఆన్సర్లు కూడా పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి హరివిల్లు ఇవాల్టి హరివిల్లులో మరి సూపర్గా క్వశ్చన్స్ అయితే అడిగిన దానికి చాలామంది సూపర్గా ఆన్సర్లు అయితే పంపించారు. ఇది ఇవాల్టి హరివిల్లు మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. మరి నేను టాటా బై బై చెప్పేసే టైం అయితే వచ్చింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి స్టూడియోలో టైం చూస్తే 10:48 అయితే అయిపోయింది. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ భీమ్లా నాయక్ మూవీ నుండి, అడవి గుసగుసలు అనే పాడేది వస్తుంది. మనిషా ఇరాబద్

దానికి చాలా మంది సూపర్గా ఆన్సర్లు అయితే పంపించారు. ఇది వాళ్ళ హరి వీళ్ళు మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. మరి నేను టాటా బై బై చెప్పేసి టైం అయితే వచ్చింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి స్టూడియోలో టైం చూస్తే 10:48 అయితే అయిపోయింది. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ భీమ్లా నాయక్ మూవీ నుండి, అడవి గుసగుసలు అనే పాట అయితే వస్తుంది. మనిషా ఇరాబత్తిని ఇంకా శ్రీకృష్ణ పడిన ఈ పాట ఎక్కువ మ్యూజిక్ తమన్ ఎస్ఎస్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం

0: అట
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో, ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
4: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
3: మన ఆకాశవాణి
4: భరతావనికే
3: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
4: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఆయన పుట్టినరోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పేద అణగాని వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ పనిచేశారన్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకిత భావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు తరతరాలకు గుర్తుంటాయన్నారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు జరిగాయి. ప్రార్థనల అనంతరం ప్రజలు పరస్పరం కౌగులించుకుని మిఠాయిలు పంచుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల వద్ద బక్రీద్ ప్రార్థనలు జరిగాయని జిల్లా యంత్రాంగం తెలిపింది. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. పశువుల రవాణా సమయంలో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలని గౌరవించి చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని అమెరికా అధికారులు సమర్థించుకున్నారు. కాగా హార్ముజ్ సమీపంలో యుఎస్ పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 3 గంటల్లో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు.

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మత్తు పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. నిన్న సాయంత్రం నుంచి టోల్గేట్ మూసివేశారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్డు మూసివేసి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రి వైపుకు వెళ్లడానికి కనకదుర్గ నగర్ మార్గం ద్వారా కొండపైకి చేరుకోవచ్చన్నారు. మెట్ల మార్గం లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ వరకు ఘాట్ రోడ్డు మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: भारती FM 101.3
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రారా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికి.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

శుభోదయం, గుడ్ మార్నింగ్. వింటున్న శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరెన్నో విషయాలు, వాటితో పాటు ఎన్నో పాటలతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు నేను మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి స్టూడియోస్లోకి వచ్చేసాను. ఇంకా సమయం చూస్తే 11:07 దాటి 40 సెకండ్లు కావస్తోంది. మరి మన సినిమా కబుర్లోకి ఎంటర్ అయిపోదామా? మరి సినిమా కబుర్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిందే కదా. నిజంగా దీన్ని మించిన ఆనందం కూడా ఇంకొకటి ఉండదన్నమాట. ఏంటంటే అసలు ఈ పదం నచ్చని వారు చెప్పాలంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అయితే 2020 నుంచి

ఈ పద్ధతి వచ్చిందని కొంతమంది అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ అంతకంటే ముందు నుంచే కొన్ని ప్రొఫెషన్స్లో ఆల్రెడీ ఈ పద్ధతి ఉందన్నమాట. అయితే 2020 తర్వాత చాలా ప్రొఫెషన్స్కి పాకిందని చెప్పొచ్చు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ సైడ్. సో ఈ సాఫ్ట్వేర్ సైడ్, ఇంకా ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్తో పాటు ఎవరైతే ఇంకా వర్క్ని ఇంట్లోనే కంప్లీట్ చేయగలరో, వాళ్ళ వర్క్ కోసం అంతగా ఒక హార్డ్గా ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదో, వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఇంకా ఎక్కువగా వాళ్ళు ఆప్ట్ అవుతూ ఉంటారనమాట. ఇందులో చాలా లాభాలు ఉన్నాయన్నా కదా. ఏంటి ఆ లాభాలంటే, ముఖ్యంగా చెప్పాల్సింది పొద్దున్నే లేవాల్సిన పని లేదు. మరి మార్నింగే లేవాల్సిన పని లేదు అంటే గనక వర్క్ ఎవరు చేస్తారు అనే డౌట్ రావచ్చు. ఎస్, అంటే ఈ టైంకి లెగవాలి, ఈ టైం కల్లా మనం బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక షెడ్యూల్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి మనం ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఉంటుంది కదా. అటువంటి షెడ్యూల్ కోసం అయితే పొద్దున్నే లేవాల్సిన పని లేదు అని చెప్పి అంటున్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఇలాగ రకరకాల టెన్షన్స్ అన్నీ కూడా ఉండవన్నమాట. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలనిపిస్తే అప్పుడే తినచ్చు, ఎందుకంటే ఇల్లే ఇల్లు ఇంకా ఇంట్లోనే పని కాబట్టి. కాబట్టి ఇంకా వీటితో పాటు ఇంకా ముఖ్యమైన లాభం ఏమిటంటే గన, అన్నింటికంటే హారిబుల్ ఇంకా రోడ్ ట్రాఫిక్ అనేది ఉండదన్నమాట. సో మనం ఎప్పుడైతే వర్క్ టైంకి కంటే ఒక గంటగానే ముందుగా బయలుదేరినా, ఎక్కడైనా ఒక ట్రాఫిక్ జంక్షన్లో గనక మనం ఇరుక్కుపోతే ఎంతమందికి చెప్పినా ఎప్పుడు చెప్పే రీజనేగా అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇంకా అది కాకుండా వేరే ఏదైనా చెప్పినా అది ఒక స్టోరీ అల్లారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. మరి నిజంగా ఇటువంటి లాభాలు అని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్తో చాలానే ఉన్నాయన్నమాట. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేయమని, ఇంకా ఎవరైతే వీలు కలిగి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలరో వాళ్ళందరూ చేయమని కూడా ఇంకా చెప్తూ ఉన్నారన్నమాట. మరైతే ఏంటి సినిమా కబుర్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గోలా? గోల అయితే కాదు, ఇప్పుడైతే నడుస్తున్న ట్రెండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒక మూవీ కూడా ఉంది, మరి అదేంటో ఈ రోజు సినిమా కబుర్లో తెలుసుకుందాం. మరి అందుకంటే ముందు ఆకాశం అంతా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి FM విత్ యువర్ RJ ఆదిత్య.

0: ഭാരതി എഫ് എം 101.3.
1: అసలు ఏం చేయాలన్నంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. 11:16 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. మనమున్నాం సినిమా కబుర్లో. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో సాధన సర్గం పడిన సాంగ్ అయితే విన్నారు ఆకాశమంత మూవీ నుంచి. మరి ఇంతకీ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అన్నా కదా, ఈ సినిమా పేరు కూడా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మరి ఈ థీమ్ ఆధారంగానే చెప్పాలంటే ఈ ట్రెండింగ్కి సంబంధించి ఒక మూవీ కూడా వచ్చేసింది. మరి ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అంటే మధుదీప్ గారు అనమాట. సో మధుదీప్ గారి దర్శకత్వంలో త్రిగుణ్ హీరోగా పాయల్ హీరోయిన్గా నటించిన సినిమా. ఏంటి అంటే ముఖ్యంగా ఓవర్ వ్యూ చెప్పాలి అంటే ఒక ఐటీ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఉద్దేశంతోనే కాదు, వర్క్ ఫర్ హిస్ విలేజ్ అనే ఉద్దేశంతో ఐటీని వదిలేసి తన సొంత ఊరికి వచ్చేస్తాడనమాట. మరి తన సొంత ఊరికి వచ్చేస్తే ఏం పని అని అనుకోవచ్చు. ఎస్, మరి ఊరు అనగానే, సొంత ఊరు అనగానే, ముఖ్యంగా విలేజ్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే పచ్చని వ్యవసాయం కదా. మరి అలాగా తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి పొలం పనిలోకి దిగిపోతాడనమాట. అలాగా పొలం పనిలోకి దిగిన తర్వాత వ్యవసాయంలో ఎంత పని చేసి ఏమేం రిఫార్మ్స్ తీసుకొస్తాడో సినిమాలో అయితే చూడాలి. సో ఇప్పుడైతే అందరికీ కూడా అర్థమైపోయింది ఏంటో అంటే మామూలుగా కేవలం ఒక ఫీల్డ్ ఒక ప్రొఫెషనే కాదు, చాలా అయితే మనం చూడొచ్చు. మనకి ఇంకా ఏది టాలెంట్ ఉందో అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలామంది అలా కంటిన్యూ అయిపోతూ ఉన్నారనమాట. చెప్పాలి అంటే ముఖ్యంగా అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి అని కాకుండా మనకి నచ్చింది ఉందా, మనకి నచ్చిన కోర్సు ఉందా, మనకి నచ్చిన ఫీల్డ్లో ఇలాంటివి ఉన్నాయా అని చెప్పేసి వెతుకుతూ ఉన్నారనమాట. సో అలా చెప్పాలి

అంటే అలా ట్రెండ్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. సో అగ్రికల్చర్ అనగానే అది కూడా అంతలో తక్కువ ఏమీ కాదు, అందులో కూడా చాలా ఎక్కువే సంపాదించవచ్చు అని చెప్పేసి చాలామంది ఎంతోమంది చూపిస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా చెప్పాలి ఏంటి అంటే, పంట వెయ్యాలి అంటే గనక ఆ ల్యాండ్లో ఏం పండుతోంది అని చెప్పేసి ముందు ఆలోచించి, ఆ తర్వాత దానికి సంబంధించిన సాయిల్ టెస్ట్ చేయించి వాటర్ దొరుకుతుందా లేదా, ఒకవేళ నీరు బాగా దొరికితే గనక ఇంకా దానికి సంబంధించిన పంటలు, ఒకవేళ నీరు దొరికిన వర్షాలు రాకపోతే ఏ పంట వేయాలి, ఇలాగా పంట వేసే ముందే చాలా ఆలోచనలు చేసి ఇంకా పంట వేసిన తర్వాత ఎప్పటి కష్టం లాగానే ఆ కష్టం అక్కడ కూడా చూపిస్తే గనక అలా ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ స్టోరీస్ కూడా చాలానే ఉన్నాయి చెప్పుకోవాలంటే ఈ వ్యవసాయంలో. మరి ఆ విధంగా సినిమాలో అయితే ఏం చూపిస్తారో కానీ, సో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్ టు ఫిఫ్త్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
2: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
3: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
2: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
3: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
2: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
3: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
2: ఉప్పు కలిపిన మధ్యన ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
3: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
2: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి, ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: పదకొండు గంటల 27 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఈరోజు ఎంతో స్పెషల్ అన్నమాట మూవీ ఫీల్డ్కి. ఏంటి అంటే, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, ఎడిటర్గా సినిమాకి సంబంధించిన

దాదాపు ఏ ప్రొఫెషన్స్ అయితే ఉంటాయో ముఖ్యమైనవి, ఆ ప్రొఫెషన్స్ అన్నింటిలోనూ గొప్పగా రాణించి అన్నింటిలోనూ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో తారలు అంటే మొదటగా ఎవరైనా చెప్పే పేరు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేశారు. మరి ఈరోజు May 28 నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా సినీ ప్రపంచంలో ఆయన ప్రస్థానం, ఆయన నటించిన సినిమా విశేషాలు ఈరోజు ఇంకా మనం సినిమా కబుర్లో మాట్లాడేసుకుందామా మరి.

0: करो विविध भारती FM 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పదకొండు గంటల 32 నిమిషాలు దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో మన దేశం అనే సినిమాలో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ గారు. 1954 రాజు పేద సినిమాతో ఎంతో సూపర్ హిట్ సాధించారన్నమాట. ఇంకా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇంకా ప్రేక్షకులని తన నటనా చాతుర్యంతో కట్టిపడేశారన్నమాట అప్పటి నుంచి. ముఖ్యంగా చెప్పాలి అంటే రామారావు గారి సినిమాలను మొత్తం

ఐదు రకాలుగా విభజించుకోవచ్చు అన్నమాట. మొట్టమొదటిగా చూస్తే పురాణాలు. మరి పురాణాలలోని అంశాలు అందరికీ కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఇంకా తెలిసినా కూడా కొంతమందికి కొన్ని ఘట్టాలు కొన్ని అంశాలు మాత్రమే తెలిసి ఉండొచ్చు అన్నమాట. అయితే తన నటనా చాతుర్యంతో పురాణాలు ఇతిహాసాలలోని ఎన్నో అంశాలు ఆయన అందరికీ కంఠతా గుర్తుండిపోయేలాగా ఎంతగానో నటించారన్నమాట ఆయన సినిమాల్లో. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సీతారామ కళ్యాణం, భూ కైలాస్, పాండవ వనవాసం ఇలాగా ఎన్నో పౌరాణిక సినిమాల్లో ఆయన నటించడం జరిగిందనమాట. మరి అటువంటి పౌరాణిక సినిమాల్లో ముఖ్యమైన పాండవ వనవాసం మూవీ నుంచి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేయండి మరి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: अखिल भारतीय एफएम 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పదకొండు గంటల 40 నిమిషాలు దాటి 36 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఇంకా పాండవ వనవాసం నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. ముఖ్యంగా పురాణాలు, ఇంకా పురాణాల్లోని ఎన్నో అంశాలను తన సినిమాల ద్వారా చూపించారు నందమూరి తారక రామారావు గారు. ఇంకా చెప్పాల్సి వస్తే గనక చారిత్రకం ఇంకా ఆధ్యాత్మికం ఈ రెండు సమ్మేళనంతో ఒక చిత్రాన్ని అయితే రూపొందించడం జరిగిందనమాట. ఆ చిత్రమే శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. కాబట్టి చరిత్ర అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏంటంటే ఒక సెంచురీ, ఆ సెంచురీలో ఒక పర్టికులర్ ఇయర్ అని చెప్పేసి. సో 16వ శతాబ్దానికి సంబంధించిన చరిత్ర అనమాట. ఆ చరిత్రతో పాటు ఆధ్యాత్మికం కూడా ఉంది. ఆ ఆధ్యాత్మికం, ఆ చరిత్ర మొత్తం అంతా కలిపి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి, ఆయన రచించిన రచన నైపుణ్యం గురించి ఈ సినిమాలో ఆయన చూపించడం జరిగిందనమాట. ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలుసుకునే వారందరూ కూడా చాలామంది ఉంటారనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు వారు అని చెప్పుకున్న వారందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, ఇంకా ఆయన రచించిన కాల జ్ఞానం అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయనకి సంబంధించిన చరిత్ర అందరికీ తెలియాలని ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో నటించడం అయితే జరిగిందనమాట. ఇంకా ఆ సినిమా పేరే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఈ సినిమాకి దర్శకులుగా కూడా ఎన్టీ రామారావు గారే. సో ఈ చిత్రం నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వినిద్దామా మరి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తి

0: బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు.
2: భాషలో గనక మనం రాస్తే గనక మనం ఏదైతే ప్రేమిస్తున్నామో, అంటే ఏదైనా ఒక విషయం గురించి ప్రేమిస్తున్నామో, ఆ విషయానికి సంబంధించిన విషయం అంతా కూడా ఇంకా పక్కన వాళ్ళకి, విన్న వాళ్ళకి, ఆ పద్యం చదివిన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అన్నమాట. సో సినిమాల్లో గనక ఇప్పుడు చూసుకుంటే అంత పోయమ్స్ ఏవి మనకి కనిపించట్లేదు, కానీ పాతకాలం నాటి సినిమాల్లో కూడా ప్రతి సినిమాలో ఇట్లాగా తెలుగు భాషకి సంబంధించిన పద్యాలు, ముఖ్యంగా సన్నివేశానికి సంబంధించిన పద్యాలు ఇలా ఎన్టీ రామారావు గారి చిత్రాల్లో చాలానే ఉంటూ ఉండేవన్నమాట. ఇంకా సినిమా అంటేనే ఒక రకంగా చెప్పాలి అంటే సాహసం కదా. మరి ఈ సాహసం, అడ్వెంచర్ చేయడం అంటే చాలామందికి కూడా ఇష్టమే అన్నమాట. కానీ ఈ అడ్వెంచర్ చేయాలి అంటే గనక కొంత క్లాసిఫికేషన్ అయితే చేయాలి. ఏంటి అంటే గనక యూత్, ఎవరికైనా సరే ఏదైనా ఒక బంగీ జంపింగ్ ఉందనుకోండి, లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సర్ఫింగ్ చేయాలనో, లేకపోతే ఇంకా స్నోర్కలింగ్ చేయాలనో, ఇలాగ రకరకాలుగా అడ్వెంచరస్ థీమ్స్ ఆడాలనో ఉంటుందన్నమాట. ఇంకా పెద్దవాళ్ళకి అనిపిస్తే గనక పక్క నుండి చూద్దాంలే, ఓకేలే అని చెప్పేసి అలా రెండు మాటలతో వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇలాగ రకరకాలుగా చూసుకుంటే సాహసాలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కొంచెం వయసు మాత్రం ఆపుతూ ఉంటుందన్నమాట. అదే సినిమాలో అయితే మాత్రం ఇటువంటి సాహసాలను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి ఆనందిస్తూ ఉంటారనమాట. మరి రామారావు గారు నటించిన సాహసం అడ్వెంచరస్ మూవీస్ విషయానికి వస్తే గనక గులే బకావళి కథ, జగదేక వీరుని కథ, పాతాళ భైరవి ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయన్నమాట. సో పాతాళ భైరవి సినిమా తెలుగు ప్రేక్షకులనే కాదు అన్ని భాషల ప్రేక్షకుల్ని అప్పట్లో చాలా కట్టిపడేసిందని చెప్పొచ్చు. మరి ఇంకా ఇప్పుడు గులే బకావళి కథ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత గులే బకావళి కథ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

పదకొండు గంటల 55 నిమిషాలు దాటి 16 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఎన్టీ రామారావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇంకా చెప్పాలంటే పురాణాలు, ఆ తర్వాత చరిత్ర, ఇంకా ఆధ్యాత్మికం, ఈ రెండు కలగలిపిన సినిమాలు, అడ్వెంచరస్ మూవీస్, వీటన్నింటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే కనుక అసలు సినిమా అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. మరి ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలు చూడాలి, ఇంకా పెద్దవాళ్ళు చూడాలి, ఇంకా తాత అమ్మమ్మలు కూడా చూడాలన్నమాట. సో ఈ విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల విషయానికి వస్తే మిస్సమ్మ, రక్త సంబంధం, యమగోళ, బడిపంతులు, పెళ్లి చేసి చూడు, ఇంకా చెప్పాలంటే కనుక మల్టీ స్టారర్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన చిత్రం ఏంటంటే గుండమ్మ కథ. ఇంకా పురాణాల్లో లేకపోయినా పురాణాల్లోని పాత్రలు తీసుకుని ఆ పాత్రల మధ్య కల్పితంగా కథలు రాసి చిత్రించిన ఫ్యాంటసీ మూవీస్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అలాంటి మూవీస్లో శ్రీకృష్ణ అర్జున యుద్ధం, లవకుశ, మాయాబజార్ ఇలాగనమాట. సో వీటిలో మాయాబజార్ చెప్పాలంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అందుకే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఈ సినిమాకి కలర్స్, రంగులు అద్దె మరీ విడుదల చేయడం కూడా జరిగిపోయింది. సో ఇంకా చెప్పాలంటే తెలుగు నేలను ఏలిన శ్రీకృష్ణదేవరాయలు, ఆయన ఆస్థానంలోని మంత్రి అయిన తెనాలి రామకృష్ణుడు, ఇంకా ఆయన అష్టదిగ్గజాల్లో ఒకళ్ళైన శ్రీనాథుడు గురించి కూడా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఆయన చూపించారు ఆయన నటన ద్వారా. సో ఈ పాత్రలు అన్నీ కూడా ఎన్టీ రామారావు గారు నటించి చూపించారు. ఇంకా తర్వాత హిస్టరీకి సంబంధించిన విషయానికి వస్తే గనక సమ్రాట్ అశోక లాంటి చారిత్రక సినిమాల్లో కూడా చేశారనమాట. సినిమా అంటే కేవలం హీరో హీరోయిన్ ప్రేమ ఇలాంటి థీమ్సే కాకుండా సామాన్య మానవుడి జీవితంలోని విషయాల దగ్గర నుంచి రాజులు, రాజ్యాలు, రాజరికాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా వీటితో పాటు ఫ్యాంటసీ, అడ్వెంచరస్, ఇలాగ అన్ని విషయాలకు సంబంధించి సినిమాలు తీసి చిరస్థాయిగా నిలిచిపోయారు నందమూరి తారక రామారావు గారు. సో మాయాబజార్ మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీసు పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
3: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయా జానా చాహియే తాకి సామాన్యలో బినా భయ కే అప్ని సమస్యా దర్జ్ కరా సకే. మహిళాఓ, బచ్చోం ఔర్ కమజోర్ వర్గోం కే ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేనీ చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసీ నయీ చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష.
2: త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్ధలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేశారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని

0: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెరువుతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్ మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా డీలర్ల మద్దతు సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ పీడీఎస్ గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరులో తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్ చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ

0: కార్యాచరణ యంత్రాంగం 35వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకీ నాయకత్వం వహించారు. రాగల 2-3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది మురుము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంచే గరగనృత్యం వింటారు.

పరమందు మరడమ్మ తల్లివే, వింపైన బెజవాడ కనుక దుర్గమ్మ తల్లివే, వింపైన బెజవాడ కనుక దుర్గమ్మ తల్లివే, అమలాపురం గ్రామంలో పోలేరు తల్లివే, సుబ్బాలమ్మ తల్లివే, రాజ్యలక్ష్మమ్మ తల్లివే, పుల్లేటికూర గ్రామంలో బూర్లమ్మ తల్లివే, పుల్లేటికూర గ్రామంలో బూర్లమ్మ తల్లివే, ఈదరిపల్లి గ్రామంలో పోలేరు తల్లివే, ఈదరిపల్లి గ్రామంలో పోలేరు తల్లివే, మరీ మరీ వేడిదనే వాన కాయిందివే, మెప్పు మెప్పిందివే, వాన కాయిందివే, మెప్పు మెప్పిందివే, బొబ్బలెట్టిందివే, బొబ్బలెట్టిందివే, సొంగ కారిందివే, సొంగ కారిందివే, గొల్లు మనిపిందివే, దబ్బేసులాన్ దిబ్బేసులాన్ మిక్లాన్ వేట్లాన్ కోళ్ళాన్ తెగ నరికింది రోయమ్మ సర్వ వర్ణంబులన్ నీ జాతరా ఘనంగా చేయిందిరమ్మ వన్ బనారం చీర చలివిడి వడపప్పు నైవేద్యముల్ మరీ మరీ వేడిదిరే నమ

శంకరి శాంభవి శంభురాణి మహాబేల జోలేశ్వరీ కోట్య సూర్య ప్రకాశిని మర్నిండ ముత్తండ కన్బొక్కటం చేసి మమ్ము పాలించి ఓయమ్మ బంగారు బొమ్మ మదిరి పెద్దాపరమందు మరిడమ్మ తల్లివే మదిరి పెద్ద

సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాప్లో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. మమతల కోవెల ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి. సంగీతం చక్రవర్తి.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం

0: కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర.
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: చిత్రగీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కిల్లర్, ఈ చిత్రానికి మనో చిత్ర బృందం పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్తల వివరాలు: ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు అపూర్వమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
1: తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్.
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు 1923 మే 28 తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం వంటి చిత్రాల్లో అనేక పాత్రలు నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయని కొనియాడారు. సమాజ సేవ, పేదలు, అనగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. కర్నూలును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలును స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు వివిధ కాలనీలలో కచ్చా రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులన్నీ 2 వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ స్మార్ట్ సిటీ. మాకు ఇన్స్పిరేషన్ ఏమంటే వైజాగ్. వైజాగ్ చాలా బెస్ట్ సిటీగా ఉంది. దానికి తగ్గట్లు మనం డెవలప్ చేయాలనేది మైండ్లో ఉంది. 71 లక్షల వర్కులు వితిన్ 15-20 డేస్ లో కంప్లీట్ చేయబోతున్నాం. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దాంట్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండి.
0: మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా

0: మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. ఈరోజు సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జితేందర్ కుమార్ మాట్లాడుతూ, ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ,
1: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మంగళవారం, గురువారం, శనివారం, గన్నవరం వస్తాయి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ అన్నది ఏర్పాటు చేశాము. 183 మంది ప్యాసింజర్స్ వచ్చారు. సో అందరినీ కూడా స్క్రీన్ చేశారు. ఎవరికి కూడా సింప్టమ్స్ అనేవి ఏమీ లేదు. సో ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉంది. సో ఒకవేళ కానీ సింప్టమ్స్ కానీ ఉంటే వీళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ ని మొదలెసి వేస్తాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాలలోని భీమవరం రోడ్డులో ఉన్న అల్పూర్ ఖాన్ దర్గాలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బక్రీద్ పర్వదిన త్యాగానికి ప్రేమకు ప్రతీక అని అన్నారు. దేశంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించానని తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తెలిపారు.
2: మాకు గత కొన్నేళ్లుగా సరైన మంచినీళ్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తీర్చే విధంగా నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
0: అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందించే నగదు సాగు సమయంలో విత్తనాలు, ఎరువులకు ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు కె శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాల డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయని నిపుణులు వివరించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని విశాఖపట్నం తపాల డివిజన్ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2029 నాటికి 100% వయోజన అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 70,000 మందికి పైగా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, కార్మికులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు

0: ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
2: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
3: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: గ్రామ లక్ష్మీ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వి కుమారి గారి ప్రసంగం వింటారు.
11: రక్తహీనత అనగానే మనలో ఉన్న హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం. ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకి కావాల్సినంత ఆక్సిజన్ సప్లై అవ్వక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దారితీస్తాయి. అయితే ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేల ప్రకారం వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 30%

శాతం డెవలప్ అయిన కంట్రీల్లో రక్తహీనత బాధపడుతున్న వారున్నారని, అలాగే 40% పిల్లలు, 50% గర్భిణీ స్త్రీలు ఉన్నారని చెప్పి పేర్కొన్నారు. అయితే ఇండియాలో గనక చూసుకున్నట్లయితే 75 నుంచి 85% గర్భిణీ మహిళలు ఎక్కువగా రక్తహీనతకు బాధపడుతున్నారు. అంతేకాకుండా 35% మంది యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు బాధపడుతున్నట్టుగా తెలియజేశారు. అయితే ఈ రక్తహీనతకి గల కారణాలు ఏంటి అంటే, ఎక్కువగా రక్తం కోల్పోవడం, సర్జరీ జరిగినప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, రక్తం గిడ్డగట్టినప్పుడు కానీ, ఇంటెస్టైనల్ బ్లీడ్ జరిగినప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లల్లో మెన్చువల్ సైకిల్, మెన్చువల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నెల నెల ఎంతో కొంత రక్తం పోతుంది, అలా కూడా కొంచెం ఆర్బీసీ సెల్స్ అనేవి లాస్ అవుతాం. అయితే రక్తహీనత అనేది కేవలం ఐరన్ లోపం వల్లే కాకుండా ఇంకా అనేక రకాలు కూడా ఉన్నాయి. ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా ఒకటి రకమైతే వైటమిన్ B12 మెగాలోబ్లాస్టిక్ ఎనిమియా లేదా పెర్నీషియస్ ఎనిమియా అంటారు. ఇది రెండో రకం. మూడో రకం ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇది కాకుండా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది హీమోలైటిక్ ఎనిమియా. ఈ హీమోలైటిక్ ఎనిమియా అంటే మనకి రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి 120 రోజులు బతకాలి. వాటి లైఫ్ స్పాన్ 120 రోజులైతే అంతకంటే తక్కువ రోజుల్లోనే అవి చనిపోవడం వల్ల మనకి హీమోలైటిక్ ఎనిమియా అనే డెఫిషియన్సీ వస్తుంది. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైనది ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనిమియా. ఇది రావడానికి కారణం ఏంటంటే, మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎర్ర రక్త కణాలని ఫారెన్ పార్టికల్స్గా గుర్తించి పొరపాటు పడి ఆ రక్త కణాలని చంపేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మన ఎర్ర రక్త కణాల శాతం తగ్గిపోయి హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గి మనకి ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనిమియా అనేది వస్తుంది. ఇంతేకాకుండా జెనెటిక్ డిజార్డర్స్ వల్ల, లైక్ జాండిస్ ఎప్పుడైతే వస్తుందో దానివల్ల కూడా మనకి రక్తహీనత అనేది వస్తుంది. ఈ రక్తహీనత వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ తెలుసుకునే ముందు, ఇవి ఏ వాటి ద్వారా వస్తుంది అంటే, మనం ఇప్పుడన్నా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినప్పుడు కానీ, యాంటీసీజస్ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు కానీ, క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా టాక్సిక్ కెమికల్స్ ఎక్కువగా వాడినప్పుడు కూడా మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా లేదా మిగతా రకాల ఎనిమియాలు వచ్చే అవకాశం చాలా ఉంది. అయితే ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఐరన్ డెఫిషియన్సీ లేదా ఎనిమియా ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి కనిపించదు. ఎందుకంటే వాళ్ళు సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువగానే చూపిస్తాయి, కానీ అది నెగిటివ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటాము. అండ్ అలాగే ఎప్పుడైతే కాళ్ళు జరుగుతాయి అంటే బర్న్స్ కానీ, ఎప్పుడన్నా పొరపాటున మనకి మంట దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు బర్న్స్ జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు కూడా బ్లడ్ లాస్ ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా డీహైడ్రేషన్ అయినప్పుడు, వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ అయినప్పుడు కూడా మనలో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి. సాధారణంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయికి అయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ 11 నుంచి 16 గ్రాముల వరకు ఉండాలి. అదే గర్భిణీ స్త్రీ అయితే 11 నుంచి 12 తగ్గకుండా ఉండాలి. అంతకంటే తగ్గితే సివియర్ ఎనిమియా అంటారు. దానికి మళ్ళీ మనం మెడిసిన్స్ కానీ, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే ఒక పురుషులో గనక చూసుకున్నట్టయితే 13.5 నుంచి 17.5 గ్రాములు/డెసిలీటర్స్ వరకు కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి. చిన్నపిల్లల్లో ఎక్కువ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉండాలి. 11 నుంచి 16 గ్రాముల వరకు చిన్నపిల్లల్లో మెయింటైన్ అయితే చాలా మంచిది. అలాగే పుట్టుకతో వచ్చిన పిల్లలు, పసిబిడ్డల్లో గనక చూసుకున్నట్టయితే 14 నుంచి 24 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అయితేనే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ సెల్స్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. లేదంటే ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుందో వాళ్ళల్లో ఉన్న న్యూరాన్స్, ట్రాన్స్మిటర్స్ కానీ యాక్టివిటీ అనేది తగ్గిపోయి దాని నుంచి వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావచ్చు. లేదు అంటే మతిమరుపు రావడం కానీ, బ్రెయిన్ సరిగ్గా ఎదగకపోవడం కానీ, తరచూ ఏదో ఒక జబ్బు రావడం కానీ, జ్వరము, జలుబు, దగ్గు, ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అందుకని రక్తం ఎప్పుడు కూడా తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే రక్తహీనతని వచ్చింది లేదా వస్తుంది అని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, చిన్న చిన్న విషయాలు. మన చర్మం యొక్క రంగు మారిపోతూ ఉంటుంది లేదా డ్రై స్కిన్గా కనిపిస్తుంది, బాగా ముడతలుగా కనిపించడం, పొట్టు ఎక్కువగా ఊడడం కానీ కనిపిస్తుంది. ఇది కాకుండా మనకి ఏదైతే గోళ్ళు ఉన్నాయో ఆ గోళ్లల్లో మధ్య మధ్యలో పగుళ్ళు ఉండడం కానీ, చీటికి మాటికి ఉత్తునే గోళ్ళు ఇరిగిపోవడం కానీ జరుగుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. తరచూ దువ్వాన పెట్టగానే మీకు ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. కళ్ళు బాగా పెయిల్ కలర్లో అయిపోతాయి. ఐస్ పెయిల్గా ఉండడం, అలాగే స్కిన్ పెయిల్గా ఉండడం కానీ, గుండె బాగా లాగినట్టు, పీకినట్టు కానీ అనిపిస్తుంది. కొంతమంది

ఆడపిల్లలు తలస్నానం చేసొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎనీమియాని ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు అనుకుంటే కొన్ని బయోలాజికల్ పారామీటర్స్ యూస్ చేసి మనం ఎనీమియా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎనీమియా ఉంది లేదు అని చెక్ చేసుకోవడానికి ముందుగా మనం హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవచ్చు. హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుని మనం ఇందాకడ చెప్పుకున్నట్టుగా హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయో లేదో చూసుకుంటే, అంటే ఉదాహరణకి అమ్మాయిల్లో 12 నుంచి 15.5 గ్రాములు పర్ డెసిలీటర్స్ ఉండాలి, అంతకంటే తక్కువగా ఉందా లేదా అని తెలుసుకోగలిగితే టెస్ట్ చేసుకుని మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది కాకుండా మన సీరం ఐరన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సీరం ఐరన్ లెవెల్స్ ఎందుకు చెక్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఎనీమియాలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పుకున్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కూడా చెప్పుకున్నాం కాబట్టి సీరం ఐరన్ లెవెల్స్ కానీ ప్లాస్మా ఐరన్ లెవెల్స్ కానీ చెక్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనకి రక్తహీనత సమస్య ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. అయితే ఈ ఎనీమియా కండిషన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, బాగా సివియర్ ఎనిమిక్ కండిషన్స్లో ఉంటే రక్తహీనత మనకి లైక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కనుక 8 గ్రాముల కంటే తక్కువగా ఉంటే దాన్ని సివియర్ ఎనిమియా అంటాం. అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఓరల్ ఇనార్గానిక్ ఐరన్ సప్లిమెంటేషన్స్ ఇస్తారు. అది కూడా ఫెర్రస్ స్టేట్లో కానీ ఫెర్రస్ సల్ఫేట్ స్టేట్లో కానీ ఉన్న ఓరల్ ఇనార్గానిక్ ఐరన్ సప్లిమెంటేషన్ని 50 నుంచి 200 mg వరకు కూడా మనకి ఓరల్ సప్లిమెంటేషన్గా ఇస్తారు. లేదు అంటే ఐరన్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ కానీ తీసుకోవచ్చు. అయితే ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి మెయింటైన్ అవ్వచ్చు, అంటే రక్తం పెరగచ్చు, లేదు అంటే పెరగకుండా అలాగే ఉండిపోవచ్చు. కానీ ఆహార పదార్థాల్లో కూడా మనం ఎంతో కొంత కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ రక్తహీనత సమస్యను మనం అరికట్టవచ్చు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే రక్తహీనత రాగానే అందరూ చెప్పేది ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి, ఇనుము ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినడం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుంది అంటారు. కానీ ఐరన్తో పాటుగా మనం వైటమిన్ సిని కూడా తీసుకోగలిగితే వైటమిన్ సి మన ఐరన్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఎందుకనంటే మన బోన్ మ్యారో నుండే మనకి రక్త కణాలు తయారయ్యి బయటికి రావాలి. అలా రక్త కణాలు తయారవ్వాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్తో పాటు మనకి వైటమిన్ సి, ఐరన్ గనక ఉంటే ఐరన్ అబ్జార్ప్షన్ జరిగి ప్రోటీన్ యొక్క సాయంతో మనకి ఆ హిమోగ్లోబిన్ సెల్స్, ఆర్బిసి సెల్స్ అనేవి రెడీ అయ్యి మనకి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనం ఆహార పదార్థాలను తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయా లేవా, వైటమిన్ సికి సంబంధించినవి ఉన్నాయా లేవా, దాంతోపాటు మాంసకృతులు, ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఐరన్ ఫుడ్స్ అంటే ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. ఐరన్ ఫుడ్స్ అనగానే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది గోంగూర, బెల్లం. వీటితో పాటు తాటి బెల్లం ఎక్కువగా తీసుకుంటే మంచిది, లేదా తాటి పంచదార చేస్తారు, తాటి పంచదార కానీ తాటి బెల్లం కానీ. ఆకుకూరల్లో అయితే గోంగూర, పొనగంటి కూర, పాలకూర తీసుకోవచ్చు. పొనగంటి కూర కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గోంగూరలో వైటమిన్ సి, ఐరన్ కూడా రెండు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా మనకి రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే మనం తీసుకునే చిరుధాన్యాల్లో కొరలు, రాగులు, సజ్జలు వీటిల్లో కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా అంటే డేట్స్ కానీ, ఖర్జూరకాయలు, అంజూర్, కిస్మిస్, బాదం ఇలాంటి పప్పుధాన్యాలు కూడా మనకి ఎక్కువగా ఐరన్ రిచ్ రై ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇవి కాకుండా నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ చర్మంతో ఉన్న చేపలు, మెత్తళ్ళు, రాయగంటలు అంటారు, అలాంటి చేపలు కానీ కోడిగుడ్డు సొనతో కలిపి కానీ తీసుకోగలగచ్చు. లేదు అంటే నత్తలు, నత్తలు కూడా తినే అలవాటు ఉన్న వాళ్ళు నత్తలు కూడా తీసుకుంటే ఐరన్ రిచ్ ఫుడ్తో పాటు ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి మనం రక్తహీనతని తగ్గించుకోవచ్చు. అయితే రక్తహీనతను తగ్గించుకోవడానికి ఐరన్ ఫుడ్స్ చెప్పుకున్నాము, దాంతోపాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనకి ఎక్కువగా పులుపు ఉండేవి అంటాం, సిట్రస్ ఫ్రూట్స్ అంటున్నాం. ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఏమేమి వస్తాయి అంటే మనకి కమలకాయ, దానిమ్మ, బత్తాకాయ కానీ, జాంకాయ కానీ, బొబ్బస్కాయ, వీటన్నిటిలో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది. సో ఈ వైటమిన్ సితో పాటుగా ఐరన్ రిచ్ ఫుడ్స్ కనుక తీసుకుంటే రక్తహీనతని తొందరగా అరికట్టవచ్చు. అలాగే రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎంత మెయింటైన్ చేయాలి, అంటే ఐరన్ మనం రోజుకి ఎంత శాతం తీసుకుంటే మంచిదో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. 13 నుంచి 15 వయసు ఉన్న పిల్లలైతే 27 mg/day గనక ఐరన్ తీసుకుంటే దీంతోపాటు 40 mg వరకు
వైటమిన్ సిని తీసుకున్నప్పుడు వారికి ఐరన్.

0: తీసుకున్న ఫుడ్ అన్నీ కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది. 16 నుంచి 17 వయసు ఉన్న పిల్లలైతే 26 mg వరకు ఐరన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే కడుపుతో ఉన్నారో వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియాకి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళ కడుపులో ఒక బిడ్డ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు రక్తం ఎప్పుడైతే పలచబడుతుందో ఆటోమేటిక్గా సెల్స్ అనేవి రిడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకెక్కువగా ప్రోటీన్ అండ్ ఐరన్ కూడా కన్జ్యూమ్ చేస్తే రక్తం పెరుగుతుంది. పెరిగి ఈ డెఫిషియన్సీ అనేది లేకుండా ఉంచవచ్చు. అందుకని వీళ్ళు ఐరన్ 35 mg వరకు తీసుకోవాలి. అలాగే వైటమిన్ సి 60 mg వరకు మెయింటైన్ చేయాలి. వీళ్ళల్లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉండాలి. ఉత్తి వైటమిన్ సి కానీ ఐరన్ కానీ తీసుకుని ప్రోటీన్ తీసుకోకపోతే వాళ్ళల్లో ఆర్బీసీ సెల్స్ కానీ హిమోగ్లోబిన్ సెల్స్ కానీ ఫామ్ అవ్వవు కాబట్టి ప్రోటీన్ రేషియోను కూడా మెయింటైన్ చేస్తూ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ 35 mg పర్ డే వరకు ఐరన్ని కన్జ్యూమ్ చేస్తూ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ని కూడా 60 mg వరకు మెయింటైన్ చేయాలి. అయితే ఇంజెక్షన్లు టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ ఆహార పదార్థాల్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చాలామంది ఆలోచించవచ్చు. అలా ఆలోచించకుండా ప్రెగ్నెంట్ లేడీస్తో ఉన్నప్పుడు ఎలాగో మెడిసిన్స్ వాడుతున్నాము అని నెగ్లెక్ట్ చేయకుండా ఆహార పదార్థాలను కూడా తీసుకోగలిగితే మెడిసిన్స్ నుంచి వచ్చే కొంత ఐరన్ మన బాడీకి అబ్జార్ప్షన్ జరుగుతుంది అండ్ అలాగే ఆహార పదార్థాల నుంచి తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంకా ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. కాబట్టి మెడిసిన్స్తో పాటు ఓరల్ సప్లిమెంటేషన్స్తో పాటు ఆహారంలో ఉండే ఐరన్ని కూడా తీసుకోవడం ఎంతైనా మంచిది.
1: మీరింతవరకు గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బి కుమారి గారి ప్రసంగం విన్నారు.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు దొండకాయ క్యాబేజీలోని పోషక విలువల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దొండకాయ గురించి తెలుసుకుందాం. దొండకాయ ఆసియా ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. మన దేశంలో దొండకాయలతో కూర, వేపుళ్ళు, పచ్చడి చేసుకుంటాము. రోజువారీ కూరగాయల్లో దొండకాయని భాగం చేసుకుంటున్నా కానీ ఏదో రుచి కోసం దీనిని కూరల్లో వాడటం తప్ప దీనిలో పోషక విలువల గురించి చాలామందికి తెలియదు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండినటువంటి దొండకాయలతో పాటు దొండ ఆకులను కూడా తింటారు. ఇక పోషకాల పరంగా చూసినట్లయితే దీనిలో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్ B2, B3, B6, విటమిన్ B9, విటమిన్ C వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు కనుక చూసినట్లయితే ఆకలి లేకపోవడం, దగ్గు వంటి వాటితో బాధపడే వాళ్లకి దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీహిస్టమైన్ గుణాల వల్ల ఇది అలర్జీని కూడా దూరం చేస్తుంది. దొండకాయలోని బి విటమిన్ నాడీ వ్యవస్థ సంరక్షణకి దోహదపడుతుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడే వాళ్లకి దొండకాయ మంచి మందుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ని అడ్డుకుంటుంది. రిబోఫ్లి

0: క్రేవింగ్ ఎక్కువగా ఉండే దొండకాయను తీసుకుంటే మనస్సును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలో థైమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండి పదార్థాలు గ్లూకోజ్గా మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో సి విటమిన్, బీటా కెరోటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల క్యాన్సర్ను నిరోధిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దొండకాయలోని సుగుణాలు నేరుగా కాలేయం మీద పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేందుకు, అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. ఇక మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు కూడా రాకుండా నియంత్రిస్తుంది. దొండకాయలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఇంకా ఎముక సాంద్రత కూడా పెరగడానికి దోహదపడుతుంది. దొండకాయల్లోని బి కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తాయి. కాయ చిన్నగా ఉన్నప్పటికీ ఈ దొండకాయలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దొండకాయని భాగంగా చేసుకుంటారని ఆశిద్దాం. ఇప్పుడు క్యాబేజీలోని పోషక విలువలు చూద్దాం. క్యాబేజీ, ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ ముదురు ఊదా రంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని కూరగానే కాకుండా అనేక దేశాలలో సలాడ్లలో కూడా క్యాబేజీ ఆకులే మనకి కనిపిస్తాయి. సి విటమిన్కి క్యాబేజీ ప్రధాన వనరు. కమలాపండులో కన్నా కూడా క్యాబేజీలోనే విటమిన్ సి ఎక్కువ. ఇందులోని సి విటమిన్ ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుంది. ఫలితంగా అనేక రకాల వ్యాధులను అరికడుతుంది. క్యాబేజీలో పీచు శాతం చాలా ఎక్కువ. దాంతో ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇతరత్ర జీర్ణ సంబంధ వ్యాధుల్ని కూడా నియంత్రిస్తుంది. ఇక ఇన్ఫెక్షన్లు నివారించడానికి క్యాబేజీలోని సల్ఫర్ తోడ్పడుతుంది. ఎందుకంటే సల్ఫర్ లోపించిన వాళ్లలో పుండ్లు గాయాల్లాంటివి త్వరగా తగ్గవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పదార్థాలలో క్యాబేజీ ప్రధానమైనది. ఇందులోని సి విటమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుందని పరిశోధనలో కూడా తెలిసింది. క్యాబేజీలోని గ్లూటామైన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనివల్ల మంట, దురద, అలర్జీలు, జ్వరం, కీళ్లనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచి ఆహారం. దీని ఆకులను సలాడ్లుగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పైగా క్యాలరీలు చాలా తక్కువ. ఇది ఒంటి ఆరోగ్యానికే కాదండి, మెదడు పనితీరుకు కూడా చాలా మంచిది. ఇందులోని కే విటమిన్, అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తాయి. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి మతిమరుపు, ఆల్జీమర్స్, ఆలోచనాశక్తి కోల్పోవడం వంటివి రాకుండా ఉంటాయి. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మూడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఫలితంగా ఇది ఆరోగ్య వృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి. కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు క్యాబేజీ సహాయపడుతుంది. క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి, కంటికి ఎంతో మేలు కలుగుతుంది. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
1: మీరింతవరకు దొండకాయ, క్యాబేజ్లోని ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారు.

ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ముందుగా ఎం శారద, ఎం కృష్ణమోహన్ గారు గానం చేసిన లలిత గీతం.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు పి శాంతిశ్రీ గారు గానం చేసిన లలిత గీతం.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డివి మోహనకృష్ణ, కేఎల్ శారద గారులు గానం చేసిన లలిత గీతం.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమంలో చివరిగా వింజమూరి లక్ష్మిగారు గానం చేసిన లలిత గీతం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిషన్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం.

ఉంటాయి. సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. టీన్ టైం ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశ్ ఈ చిత్రానికి హరిహరన్, కవితాకృష్ణమూర్తి, శంకర్ మహాదేవన్, ఆదిత్య నారాయణ్ పాడిన పాట.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆషికి, ఈ చిత్రానికి కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ పాడిన పాట, గీత రచన రాణి మాలిక్, సంగీతం నదీం శ్రావణ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన వాట్సాప్ ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? ప్రశ్న మరొకసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? కార్యక్రమంలో ఇప్పుడు గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ప్రశ్న మరొకసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? మానస విజయలక్ష్మి వినీల చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాదపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వినీల అశోక్ హైదరాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ శేషాద్రి గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుంచి.

షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, దక్షిణ చిరువలులంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహానా స్నిగ్ధ, గుడిమెట్ల బేబీ అన్నపూర్ణ, హర్షిత, సాయి శంకర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్ప ఉదేవు గారు, మలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ శిరీష గారు, గూడూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ డి వాణి, డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ గారు, శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కెవి రావు గారు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, రెహానా బాషా, షెహనాజ్. కరెక్ట్ ఆన్సర్ నాగమణి గారు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమతి గారు, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్ అంగర కళాధర్, శారద, న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎంవి ప్రసాద్ గారు, ఇందిరా, రఘురా, మౌనిక, త్రిలోక్, తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గారు, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు. కరెక్ట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట, నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు. పంపించారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మిడతల రామమూర్తి గారు, ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మల్లీశ్వరి గారు, మార్కాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వైసీహెచ్ డేవిడ్ గారు, దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ చంద్రశేఖర్ గారు, కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెంకీ గారు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర గారు, తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా. కరెక్ట్ ఆన్సర్ లతా గారు, ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపిణ్యేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు.

ఆన్సర్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ క్యాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ గారు హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి నాగప్రసాద్ వాసవి నగర్ సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ బి సాయికృష్ణ గారు పోలపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ అండి అత్తిలి కేశవరావు గారు ఎక్కడి నుంచి అనేది పంపించాలి, అత్తిలి నుంచా? కేశవరావు గారు మీరు పంపించింది మంత్ తప్పండి, డేట్ కరెక్ట్గానే పెట్టారు, ఒకసారి చెక్ చేసుకోండి. లాయర్పేట ఒంగోలు నుంచి రామ లక్ష్మమ్మ పద్మావతి రంగారావు కామేశ్వరి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్ ఇందిరాదేవి వెంకట్మణిదీప్ బాపట్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతికా శ్రీ గహానా స్నిగ్ధ గుడిమెట్ల బేబీ అన్నపూర్ణ హర్షిత సాయిశంకర్. కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ ఇందాక చదివానండి మీ పేరు, మళ్ళీ పంపించారు.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ లక్ష్మీ లౌకిత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలపల్లి శ్రీనివాస్ గారు, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మల్లాది పౌల్ చక్రవర్తి గారు, మల్లాది యోజిత గుంటూరు నుంచి. ఆన్సర్ పంపించలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. రాధా గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి. కరెక్ట్ ఆన్సర్ గంటి సత్యరాజు గారు నయీ ముంబై నుంచి. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగానండి. సత్యనారాయణ గారు జీవో కాలనీ కాకినాడ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. సులోచన గారు కరీంనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆలమూరు గ్రామం భరత్రాజు ప్రదీప్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తెనాలి నుంచి కుమార్ గారు. కరెక్ట్ ఆన్సర్ గార్లదిన్నె నుంచి రమేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి. ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ గారు, రామకృష్ణయ్య గారు, నరేందర్ రెడ్డి, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల ముంత పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూరేపల్లి నుంచి శిశిరెడ్డి, చిన్నప్ప, డోకిపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారి శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి గారు.

పదవి యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుంచి, తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా వనం వెంకటేశ్వర్లు, చెన్నూరు దగదర్తి మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వాస్తు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాస, ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కాసుల పద్మగారు, గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. కరెక్ట్ ఆన్సర్ మట్టలూరు గ్రామం నుంచి వీరమ్మ, లతా మహేశ్వరి. కరెక్ట్ ఆన్సర్ నమస్తే ఆకాశవాణి అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మీ పేరు పంపించలేదండి. ప్రభాగారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. దీనికి సరైన సమాధానం జూన్ 5వ తేదీన. కార్యక్రమంలో తర్వాత క్విజ్ ప్రశ్న, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? ప్రశ్న మరొకసారి, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? కార్యక్రమంలో ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రానికి ఎస్పి చరణ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఆర్పి పట్నాయక్. ప్రశ్న మరొకసారి, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు?

అందరూ బక్రీద్ శుభాకాంక్షలు పంపిస్తున్నారు. శ్రోతలందరికీ బక్రీద్ శుభాకాంక్షలండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మానస విజయలక్ష్మి చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వినీల అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి

0: ఆన్సర్?
1: అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు. కరెక్ట్ ఆన్సర్.
0: ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమ రూపేంద్రాచారి.
1: కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
0: కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు.
1: కరెక్ట్ ఆన్సర్.
0: లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునీరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్.
1: కరెక్ట్ ఆన్సర్.
0: బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: రాధాగారు ఖమ్మం నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు.
1: కరెక్ట్ ఆన్సర్.
0: ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: నాగమణి గారు ఒంగోలు నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: పద్మావతి రామలక్ష్మమ్మ రంగారావు కామేశ్వరరావు ఒంగోలు నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: గంటి సత్యరాజు గారు నయ్యి ముంబై నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: అనంతపురం నుంచి అనురాధ గారు.
1: కరెక్ట్ ఆన్సర్.
0: కాసుల పద్మగారు గుంటూరు నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: వెంకీ గారు తణుకు నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ.
1: కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
0: కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, మహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్ అండి.
0: ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్.
1: కరెక్ట్ ఆన్సర్.
0: గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి, కర్ణాటక నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలులంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: బి సాయికృష్ణ గారు యలమంచిలి నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: ఇందిరాదేవి వెంకటమణిది బాపట్ల నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: ఎంవి ప్రసాద్ ఇందిరా రఘు చిన్న తిరుపతి నుంచి. శ్యామల గారు సార్. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు.
1: కరెక్ట్ ఆన్సర్.
0: నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి కుమార్ ఉదయ్ కుమార్.
1: కరెక్ట్ ఆన్సర్.
0: ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: డి వాణి, డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: బి విజయ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా కోవూరు నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: ధూళిపాళ్ల నుంచి చాంద్ బాషా, జానీ వేగం, షాహిద్.
1: కరెక్ట్ ఆన్సర్.
0: క్యాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులంబ గద్వాల జిల్లా నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: మహేంద్ర గారు తెనాలి నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: సులోచన గారు కరీంనగర్ నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు.
1: కరెక్ట్ ఆన్సర్.
0: ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: లతా సుహాస్ గారు హోస్కోట నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: లతా గారు ఉయ్యూరు నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్.
1: కరెక్ట్ ఆన్సర్.
0: కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి తిరుపతి నుంచి.
1: కరెక్ట్ ఆన్సర్.
0: వేద

0: ప్రశాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అచ్యుత శ్రీవత్స. కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ప్రభాగారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్. చిలుకా నారాయణ అనసూయ యమున జాంకంపేట్ నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మీ మానస వాసు లలిత గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్. ప్రభాకర్ గారు తాడేపల్లిగూడెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ నెహాన్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్చిత్ సాయి రిక్విత్. కరెక్ట్ ఆన్సర్. కాకినాడ జిల్లా దుర్గాడు నుంచి మాణిక్యాలరావు సత్యవతి. కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు వారి స్నేహితులందరూ పంపించారండి. కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి. తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శిరీష గారు గూడూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. పల్లవీరాజు నరసింహవర్మ పాపిన్యేపాలెం సూర్యనారాయణ సిద్ధయ్య అగ్రహారం ఓబులేసు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ గారు జీవో కాలనీ కాకినాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు. కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత సులోచన. కరెక్ట్ ఆన్సర్. జి చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక వెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వడియంపేట నుంచి క్రాంతి లక్ష్మీ లౌకిత. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవి రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మాటూర్ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది. పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆత్మూరి మురళీ లక్ష్మి బట్టిప్రోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ శివశరణ్య రాజు సరిత సురేష్ లక్ష్మిని రుక్మిణి రమ్య అఖిల్. కరెక్ట్ ఆన్సర్. నరసాపురం నుంచి హరీష్ గంగాధర్. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి మరియు కుటుంబ సభ్యులు శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ ధనోజ్. కరెక్ట్ ఆన్సర్. ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి డాక్టర్ వై యశోధర విద్యార్థిని మోయిస్ ఫాతిమా. వినండి 10వ తరగతికి హిందీ పాఠం బరస్తే బాదల్.

0: नमस्ते अध्यापिका जी।
1: आयुष्मान भव, आओ बैठो। फातिमा, आज हम बरसते बादल कविता पाठ के बारे में जान लेंगे।
0: जी हाँ अध्यापिका जी, बताइए।
1: पहले हम कवि के बारे में जान लेंगे। माने जाते हैं। उनका जन्म सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार मिला। इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, ग्राम्या, युगांत, चिदंबरा आदि। इनका निधन सन 1977 में हुआ। अब बताओ, बरसते बादल कविता के कवि कौन है?
0: बरसते बादल कविता के कवि श्री सुमित्रानंदन पंत है।
1: ठीक है, अब सुनो। बरसते बादल कवितను శ్రీ సుమిత్రానందన పంత్ రచించారు. వీరు ప్రకృతి వర్ణనలో సాటిలేని కవిగా పేరొందారు. వీరి క్రీస్తు శకం 1900లో అల్మోడా జిల్లాలో కౌసాని గ్రామంలో జన్మించారు. వీరి సాహిత్యానికి సాహిత్య అకాడమీ, సోవియట్ రష్యా, చిదంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి. వీణ, గ్రంథి, పల్లవ్, గ్రామ్య, చిదంబర మొదలైనవి వీరి రచనలు. వీరి క్రీస్తు శకం 1977లో మరణించారు. అబ్బోలో, సుమిత్రానందన పంత్ కా జన్మ కహాన్ హువా?
0: సుమిత్రానందన్ పంత్ కా జన్మ అల్మోడా జిలే కే కౌసాని గావ్ మే హువా.
1: ఠీక్ కహా. అబ్ విషయ ప్రవేశ్ కే బారే మే జాన్ లెంగే. వర్ష ఋతు హమేషా సే సబ్ కీ ప్రియ ఋతు హై. వర్షా కే సమయ ప్రకృతి కీ సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. పేడ్ పౌధే, పశు పక్షి, మనుష్య और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। अब बोलो, सबकी प्रिय ऋतु क्या है?
0: सबकी प्रिय ऋतु वर्षा ऋतु है।
1: ठीक है, सुनो। वर्ष ऋतु एल्लप्पुडू अंदर की इष्टमैन ऋतु। प्रकृति चाला अंदंगा उंटुंदी समयंलो। चेट्लु, पशुवुलु, पक्षुलु, मनुष्युलु, चिवरिकि भूमि कूडा आनंदंगा उंटुंदी। ఇలా ఈ సౌందర్యాన్ని కవి ఈ కవితలో వర్ణించారు. అచ్చా, అబ్ బతావో, బరస్తే బాదల్ కవితా మే కవి నే కిస్ ఋతు కీ సుందరత కా వర్ణన్ కియా హై?
0: బరస్తే బాదల్ కవితా మే కవి నే వర్ష ఋతు కీ సుందరత కా వర్ణన్ కియా హై.
1: ఠీక్ హై, అబ్ కవితా మే పహలే పద్య కే బారే మే జానెంగే. झम झम झम झम मेघ बरसते हैं सावन के, झम झम झम गिरती बूंदे तरवों से चन के, चम चम बिजले चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के। अब तुम पढ़ो।
0: जी हाँ अध्यापिका जी। झम झम झम झम मेघ बरसते हैं सावन के, छम छम छम गिरती बूंदे तरुओं से छन के, चम चम बिजली चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के।
1: बहुत अच्छा पढ़ा। अब भाव सुनो। श्रावण मास के मेघ झम झम शब्द करते हुए बरसते हैं। पानी की बूंदे छम छम शब्द करते हुए वृक्षों के पत्तों से छनकर धरती पर गिरती है। बादल के हृदय में बिजली चमचम चमक रही है। उस समय दिन भी रात जैसा लगता है। इस अंधकार में मन के सपने धीरे धीरे जागते हैं। अंटे श्रावण मेघालु शब्दालु चेस्तू कुरुस्ताय। आ वर्ष बिंदुवुलु चेट्ल आकुलनु ताकुतू शब्दं चेस्तू भूमि मीद पड़ताय। మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తాయి. ఆ సమయంలో పగలు కూడా రాత్రిలాగా ఉంటుంది. ఆ చీకటిలో మన మనసులలో కలలు మెల్లగా మేల్కొంటాయి. అచ్చా, అబ్బోలో, కిన్కే హృదయమే బిజిలీ చమక్ రహీ హై?
0: బాదలోంకే హృదయమే బిజిలీ చమక్ రహీ హై.
1: ఠీక్ హై, అబ్ దూసరే పద్యకే బారే మే జాన్ లెంగే.
0: జీ హా అధ్యాపికా జీ, బతాయియే.
1: దాదరు టర్ టర్ కరతే झिल्ली बजती झन झन, म्यम म्यम रे मोर पीऊ पीऊ चातक के गण, उड़ते सोना पालक आर्दस कुसे कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। अब तुम पढ़ो।
0: जी हाँ अध्यापिका जी।

0: बजती झंझन, म्यो म्यो रे मोर, पीयू पीयू चातक के गन, उड़ते सोन बालक आद सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन।
1: अच्छा, बहुत अच्छा पढ़ा। अब भाव सुनो। आकाश में जब काले बादल छा जाते हैं, तब दादुर टर्राते हैं, झिल्ली बजती हैं, मोर कूकते हैं, चातक खुशी से आवाज करते हैं, सोन बालक आनंद से चिल्लाते हुए उड़ते हैं, आसमान में बादल घुमड़ते हुए गर्जन करते हैं। अंटे आकाशंलो नल्लनि मेघालु व्यापिंचिनप्पुडु కప్పలు బెకబెకమంటాయి, కీచురాళ్ళు అరుస్తాయి, నెమళ్ళు చకోర పక్షులు తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తాయి, బంగారు రంగులతో మెరిసే కొంగలు ఆనందంతో అరుస్తూ ఎగురుతాయి, ఆకాశంలో మేఘాలు తిరుగుతూ గర్జిస్తాయి। అబ్బోలో బాదల్ ఛాజానే పర్ దాదుర్ క్యా కర్తే హైన్?
0: బాదల్ ఛాజానే పర్ దాదుర్ టర్రాతే హైన్।
1: ఠీక్ హై, అబ్ తీసరా పద్య పఢేంగే।
0: జీ హాన్ వ్యాపికా జీ, బతాయియే।
1: रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराए झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर। अच्छा अब तुम पढ़ो।
0: रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराए झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर।
1: अच्छा अब भाव सुनो।
0: जी हाँ अध्यापिका जी, बताइए।
1: रिमझिम रिमझिम बरसती बूंदों के स्वर हमसे बहुत सी बातें कहते हैं, ये स्वर जब हमारे मन को छूते हैं तब हमारे रोम कांप उठते हैं, श्रावण मास में वर्षा ज्यादा होती है तब यह धाराओं जैसी बरसती है, इससे मिट्टी के कण कण में कोमल अंकुर फूटते हैं, इससे धरती पुलकित होती है। अंटे तुंपर तुंपरगा कुरिसे ఎడతెరపలేని వాన గొంతు మనతో ఎన్నో చెబుతుంది, ఆ పిలుపు మన మనస్సును తాకగానే శరీరం కంపించిపోతుంది, శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి, దీని వలన మట్టిలోని ప్రతి కణం నుంచి సున్నితమైన మొలకలు వస్తాయి, అప్పుడు భూమి పులకరించిపోతుంది। అచ్చా అబ్బోలో జిస్ మహీనే మే వర్షా జ్యాదా హోతీ హై?
0: శ్రావణ మహీనే మే వర్షా జ్యాదా హోతీ హై।
1: ఠీక్ హై, అబ్ అంతిమ పద్య పఢేంగే।
0: जी हाँ अध्यापिका जी, बताइए।
1: पकड़ वारे के धार झूलता है मेरा मन, आवो रे सब मुझे गिर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सा
0: की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन।
1: ठीक है, बहुत अच्छा पढ़ा तूने। अब भाव सुनो। वर्षा को देखकर कवि पंत जी का मन आनंदित होता है, कवि कहते हैं कि वर्षा की धार पकड़ने को मेरा मन झूलता है, आइए हम सब मिलकर सावन के गीत गाएंगे, इंद्रधनुष के झूले में हम सब मिलकर झूलेंगे, हमारे मन को आनंदित करने वाला यह सावन बार बार आने की धारण पट्टुकोनि ऊगालनि मनसु कोरुतोंदनि कवि अंटुन्नारु। कवि అందరినీ కలిసి శ్రావణ గీతాలను పాడమని కోరుతున్నారు, ఇంద్రధనస్సు అందరూ కలిసి ఊగాలని కోరుతున్నారు, మన మనస్సును ఆనందింపజేసే ఈ శ్రావణ మేఘం మరల మరల రావాలని కవి కోరుతున్నారు। అచ్చా అబ్బోలో కవి కిస్కే ఝూలే మే ఝూల్నే కో కహతే హై?
0: కవి ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూల్నే కో కహతే హై।
1: ఠీక్ హై, అబ్ కఠిన శబ్దోంకే అర్థ లిఖో।

ఆకాశవాణి విజయవాడి కేంద్రం భజనావళి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం ఆలపించిన భజనలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం ఆలపించిన భజనావళి విన్నారు. ఈనాటి భజనావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ಶಬ್ದ ತರಂಗ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 MHz ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు.

0: 감사하다.
1: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట బాగ్దాద్ గజదొంగ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడినది. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టివి రాజు.
2: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
6: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు.
7: తెలియని యాప్ తో జాగ్రత్త.
8: ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: సంపంగి చిత్రం నుండి సుఖ్విందర్ సింగ్ పాడిన పాట విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని

0: స్త్రీల కార్యక్రమంలో 101.7 మెగాహెర్ట్స్ పై
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన భువనచంద్ర సాహిత్యం అది. సంగీతం మణిశర్మ, చిత్రం ఇంద్ర.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: గోరిన్ టాకో చిత్రం నుండి పాట విన్నారు.
1: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఈనాటి అంశం

మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు. మరి ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2255533, ఎస్టిడి కోడ్ 08554. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట జర్నీ చిత్రం కోసం కార్తీక్ పాడినది.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా కలుసుకోవాలని చిత్రం కోసం దేవి

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. మరి ఈనాటి అంశం మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు. కార్యక్రమ నిర్వహణ హారిక. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. మరి మొదటి కాలర్ని పలకరిద్దామండి.
1: హలో
0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: మేడం గుడ్ ఈవినింగ్. మేడం బాగున్నారా?
0: బాగున్నామండి. హలో బాగున్నారా కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు కాల్ చేస్తున్నారు?
1: థ్యాంక్ యూ మేడం. పేరు అనురాధ మేడం, ముదిగుబ్బ మేడం.
0: ఓకే అనురాధ గారు, ఏం చేస్తుంటారండి?
1: నేను టీచర్ మేడం, ముదిగుబ్బ దగ్గర విలేజ్ లో పనిచేస్తాను, నాలుగుబ్బలా అని.
0: మరైతే మీరు మనసు ప్రశాంతంగా
1: మేడం రెగ్యులర్ గా, అంటే రెగ్యులర్ గా కాదు, ఒక 2-3 వీక్స్ కి ఒకసారి అట్లా, ఇప్పుడు ఎవరు తెరచడి వచ్చే ప్రోగ్రామ్ కి చేస్తుంటా మేడం నేను.
0: అవునండి.
1: మేడం మీ పేరు ఏం పేరు మేడం?
0: పద్మలత అండి.
1: పద్మలత మేడం.
0: అనురాధ గారు ఈ రోజు అంశం తెలుసా?
1: అదే మేడం, ఇప్పుడు ఇందాక మీరు అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా చిత్రసీమ వినేటప్పుడు, మనసు ప్రశాంతంగా ఉండాలంటే. అంటే మేడం ఇంతకు ముందు ఒక 2-3 రోజుల ముందే చెప్పేవాళ్ళు, ఈ మధ్యకాలం ఎందుకు మేడం అప్పుడప్పుడు చెప్తున్నారు?
0: నిన్న చెప్పారు కదండి, నేను చెప్తూనే ఉన్నారు, చెప్తున్నారు. మీరు ప్రోగ్రామ్ సమ్మరీ వినింటే తెలిసేది.
1: వింటా మేడం నేను రెగ్యులర్ గా, ఇంకా స్కూల్ కి పోతే వినలేను కదా, మిగతా టైం మేడం వింటానే ఉంటాను.
0: చెప్పండి అనురాధ గారు.
1: మేడం ఈరోజు మనసు ప్రశాంతంగా ఉండే మార్గాలలో ఫస్ట్ ఫస్ట్ వెరీ వెరీ ఫస్ట్ వచ్చేసి రేడియో వినడం మేడం.
0: అబ్బా కరెక్ట్ చెప్పారండి,
1: చాలా ప్రశాంతంగా ఉంటుంది మేడం రేడియో వింటే మాత్రము, అందుకే నేను ఒకటో ప్రయారిటీ దానికి ఇస్తా.
0: ఎందుకంటే మనము మంచి మంచి పాటలు వస్తుంటాయి, హాయిగా రిలాక్స్ అయిపోతాం అన్నమాట.
1: రిలాక్స్ అవుతాము, ప్లస్ మనకు ఇంకా బాగా మన పని చేసుకుంటా ఉండొచ్చు, వింటా ఉండొచ్చు, రెండు జరుగుతాయి మేడం.

0: చాలా బాగా చెప్పారండి, చాలా సంతోషం.
1: ఇంకా కొంచెంసేపు వాకింగ్ చేయొచ్చు మేడం, బాగా ప్రశాంతంగా ఉండాలంటే యోగా ధ్యానం చేసుకోవచ్చు. నేను చేసే పనులు మేడం ప్రశాంతంగా ఉండాలంటే, తర్వాత గార్డెనింగ్ చేస్తాను మేడం. ఈవినింగ్ టైమ్ లో చెట్లకు కొంచెం నీళ్లు పడతాను, ఏమన్నా వాటి మధ్య గడ్డి తొలగించడం అట్లా కొంచెం గార్డెనింగ్ చేస్తాను మేడం నేను.
0: చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి అనురాధ గారు.
1: గతంలో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకోకూడదు, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని గుర్తుకు తెచ్చుకోకూడదు మేడం.
0: వర్తమానంలో ఉండాలి, ఎందుకంటే జరిగిపోయింది తలుచుకొని బాధపడకూడదు.
1: బాధపడకూడదు,
0: కరెక్ట్. అప్పుడు మనసు
1: ప్రశాంతంగా ఉండాలంటే మనకు ఉన్నంతలో జీవించాలి చూడు మేడం, ఇది కూడా మెయిన్.
0: కరెక్ట్ అండి.
1: రంగులు ఆర్భాటాలు ఆడంబరాలకు పోయినామంటే ఆటోమేటిక్ ప్రశాంతత కోల్పోతుంది, అల్లకుల్లలం అయిపోతుంది మనసు.
0: కరెక్ట్, జీవితాన్ని బాగా అవగాహన చేసుకున్నారండి అనురాధ గారు.
1: మేడం నేను టీచర్ కదా మేడం, 20 ఇయర్స్ నుంచి ఇంకా పిల్లల మధ్య ఉంటానా మేడం.
0: అవును.
1: తర్వాత మేడం ఈ 90 ఇయర్స్ సందర్భంగా మన ఆకాశవాణి 1926 లో స్టార్ట్ అయింది కదా, నేను గత 25 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్ శ్రోతను మేడం ఆకాశవాణికి. కాకపోతే అక్కడ కడప డిస్ట్రిక్ట్ లో అక్కడ బిఫోర్ మ్యారేజ్ అక్కడ ఉంటి ఎక్కువ లెటర్స్ రాసేది అట్లా చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ లో కొంచెం బిజీ అయిపోయి ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కూడా కొంచెం మళ్ళీ ఈ మధ్య ట్రాక్ లేకి వచ్చాను మేడం. అనంతపురితో మీకు అనుబంధం మాకు ఎక్కువ, ఇప్పుడు అక్కడ కడపతో అనుబంధం ఉండేది, ఇప్పుడు పూర్తిగా ఇక్కడికి వచ్చేసాం మేడం. ఇప్పుడు హేమంత్ రాసారు కానీ మన హారిక మేడం మన మహిళా దినోత్సవం రోజు కూడా మేడం అక్కడ అటెండ్ అయినారు.
0: అవునండి, చాలా సంతోషం అండి. చెప్పండి.
1: ఓకే, 4 నెలలు మేడం, భవిష్యత్తులో మీరు మళ్ళీ ఆకాశవంతన అనుబంధం అనేటువంటి టాపిక్ పెడితే నేను చెప్పలేకపోవచ్చు, అప్పుడు నాకు కనెక్ట్ కాకపోవచ్చు. ఆకాశవాణి గురించి 4 లైన్లు ఒక కవిత రాసిన మేడం,
0: వినిపించండి అనురాధ గారు.
1: ఆకాశవాణి ఆకాశవాణి ప్రసార మాధ్యమాలకు రారాని, విజ్ఞాన ప్రపంచానికి వీణావాణి, సాహిత్య పరిమళాలను అందించే సాంబ్రాణి,
0: బాగుందండి,
1: సంగీత సామ్రాజ్యానికి కీరవాణి, రైతు జీవనాన్ని చిత్రించే కిసాన్ వాణి, వినోదాన్ని పంచే విరుబోని, అత్యాధునికతను కూడా అత్యాధునిక సాంకేతికతను కూడా ఒడిసి పట్టిన కోదండపాణి, ప్రతినిత్యం శ్రోతలను మైపరిపంచే మధుర వాణి, ఇదే నా ఆకాశవాణి.
0: చాలా క్రియేటివ్ గా రాశారండి కవిత, చాలా సంతోషం అండి.
1: అంటే మేడం అప్పుడప్పుడు కవితలు రాస్తుంటాం, మహిళా దినోత్సవం గురించి కూడా చెప్పినా మేడం, ఆ రోజు మీరు లేడు మేడం, ఆ మేడం ఉండింది.
0: అవునండి, మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషమైంది. మీరు కాల్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి అనురాధ గారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.
1: ఓకే మేడం.

0: హలో,
1: నమస్తే మేడం. రాయలజీలోనే రమణమ్మ మేడం.
0: రమణమ్మ గారు బాగున్నారా అండి?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. రమణమ్మ గారు, ఈరోజు అంశం తెలుసు కదా?
1: విన్నాను మేడం.
0: చెప్పండి.
1: అదే మేడం, మనకి తెలిసినంత వరకు యోగా చేసుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు, ప్రశాంతంగా ఉండాలి. మనకి తెలిసినంత వరకు మనకు యోగా ఎట్లా ఉంటుందో తెలియదు, ధ్యానం ఎట్లా చేయాలో తెలియదు. కన్ను మూసుకొని యోగా ప్రశాంతంగా ఉంటే అదే మనకు యోగా మాట చేయాలి.
0: కరెక్ట్ అండి, కరెక్ట్ అండి.
1: నేను అలాగే చేస్తాను. ఏదైనా మనసు బాగాలేనప్పుడు అలాగ ఒక 15 నిమిషాలు అలాగే.
0: అవునండి,
1: మనకన్నీ కుదరదు, కూర్చుంటాయి మెదడు.
0: కరెక్ట్
1: కదా, మనకు తెలిసింది మనం చేసుకుంటే చాలు.
0: ఇప్పుడు కూడా మనం పనులు చేసుకునేటప్పుడు కూడా

0: ఎప్పుడు చేసుకునే పనులు అప్పుడు చేసేసుకుంటే మనకు ఒత్తిడి అనేది ఉండదన్నమాట.
1: ఉండదు, కరెక్ట్ మేడం.
0: అవునండి.
1: రెండు రోజులు ఫస్ట్ నేను రెడీగా ఇస్తాను మేడం. ఇందాక ఆడగారు చెప్పారు కదా, రెడీ ఉంటేనే చాలా ప్రశాంతంగా
0: ఉంటుంది. కరెక్ట్ అండి.
1: తర్వాతనే అన్ని
0: కరెక్ట్ అండి.
1: కరెక్ట్ చెప్పారు వాళ్ళు,
0: రమణమ్మ గారు. మీరు కూడా కరెక్ట్ గా చెప్పారండి.
1: అవును మేడం, నాకు రేడియో అంటే చాలా ఇష్టం. చూస్తాను కదా, పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటల వరకు ఉంటుంది.
0: అవును,
1: మనసు బాగానే ఉంటుంది. పాత పాటలు వేస్తుంటారు, కొత్త వేస్తుంటారు.
0: చక్కగా మన పనులు కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఒక పక్క వింటూ ఉంటాం,
1: వింటూ ఉంటాం. మనకు అప్పుడు కొత్తగా మనం ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కొక్క పాట వినేటప్పుడు మన మనసు ఒక్కొక్కసారి.
0: అవునండి,
1: మనకు అనుభూతి
0: అవునండి. బాగా చెప్పారు రమణమ్మ గారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: అలాగే,
0: థ్యాంక్ యూ.

0: కలలుగ కంట.
1: హలో
2: హలో నమస్తే.
1: హలో హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఎవరు మాట్లాడుతున్నారండి?
2: అనంతపూర్ డిమార్ట్ బ్యాక్ సైడ్ నుంచి మేడం.
1: అవునా, మీ పేరండి?
2: రాధా మేడం.
1: ఏమండి?
2: రాధా.
1: రాధా గారు ఏం చేస్తుంటారండి? రాధా గారు
2: సెలవు లేని ఉద్యోగమే కదా మేడం.
1: అవునండి, చెప్పండి. ఈనాటి అంశం తెలుసా రాధా గారు?
2: అదే విన్నాను మేడం.
1: చెప్పండి మరి.
2: అంటే మనము సైలెంట్గా ఉండాలి మేడం. ఏదన్నా కోపం వచ్చినప్పుడు కూడా మనం ఆ టైంలో మనం స్పందించకుండా
1: కంట్రోల్ చేసుకోవాలి.
2: ప్రశాంతంగా ఉంటే కోపం వస్తుంది మేడం మనుషులైన తర్వాత ఎవరికైనా.
1: కానీ
2: ఆ టైంలో మనం ఏం మాట్లాడకూడదు మేడం. ప్రశాంతంగా ఉన్నామంటే మిగతా వేరే ఆలోచనలన్నీ వస్తాయి, మంచి ఆలోచనలు.
1: ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు రాధా గారు?
2: అంటే ఊరికే కామ్ గా అయిపోవాలి మేడం.
1: అది
2: ఆన్సర్ మళ్ళీ ఇద్దాంలే అనేటట్టుగా. ఇప్పుడు ఎవరైనా 10 మందిలో ఉన్నాం, మనం ఎట్లా ఆన్సర్ ఇస్తాం? ఇవ్వలేం కదా మేడం. ప్రశాంతంగా అప్పుడు ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత కోపం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది,
1: వాళ్ళకి కూడా తగ్గిపోతుంది.
2: ఆన్సర్ అయితే మనం నిదానంగా చెప్పచ్చు మేడం.
1: అవునండి.
2: ఏమంటే మనం ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి.
1: కరెక్ట్.
2: ఎక్కువ వింటూ ఉంటే మనం ఏమవుతుందంటే మనకు ఆలోచనలు వస్తాయి మేడం. పైగా నిరంతరము దైవనామ స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ దైవమే మనకు
1: కాపాడతారు. కరెక్ట్. చాలా చక్కగా
2: చెప్పారు. ఆలోచనలు కూడా వస్తాయి మేడం మనకు దైవనామ స్మరణ చేస్తూ ఉండడం వల్ల. నిరంతరము మంచి ఆలోచనలు కూడా వస్తాయి.
1: వస్తాయి, పాజిటివ్ థింకింగ్ అన్నమాట. ఎవరి గురించి కానీ పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది మనకి. అవునండి, కరెక్ట్ గా చెప్పారు రాధ గారు. థ్యాంక్స్ అండి.
2: ఓకే మేడం. మీ పేరు మేడం?
1: పద్మలత అండి.
2: అదే మేడం, మీతో ఇంతకుముందు మాట్లాడినట్టున్నాను, అందుకే పేరు చెప్పలేదు మేడం. కనుక్కుంటారా?
1: అవునా, ఓకే రాధ గారు, థ్యాంక్ యూ అండి.
2: కూడా వేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.
1: అవునండి, ధన్యవాదాలు.

0: హలో
1: హలో మేడం,
0: నమస్తే అండి. భాగ్యమ్మ గారు, భాగ్యమ్మ గారు.
1: హలో మేడం.
0: మేడం నమస్తే. భాగ్యమ్మ గారు, మీ గొంతు కనుక్కునేస్తామండి.
1: అవును మేడం, భలే కనుక్కున్నారు మేడం. మీరు
0: చెప్పండి, బాగున్నారా?
1: సార్ బాగుంది అనుకుంటాను మేడం, నా వాయిస్.
0: చెప్పండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: అవునండి.
0: చెప్పండి భాగ్యమ్మ గారు, ఈనాటి అంశం విన్నారా?
1: విన్నాను మేడం.
0: చెప్పండి. మరి
1: మాకు రియల్గానే జరిగింది మేడం. ఇట్లా మేము మా నేను మా చెల్లెళ్ళు మా తమ్ముని వారి అందరము అరుణాచలం పోయినాం మేడం, నా కొడుకుని తీసుకొని. మూడు రోజుల్లో తెలుసుకొని వస్తాంలే అని చెప్పి పోయినాం ఇంట్లో వాళ్ళ ఆయనకి. మూడు రోజులు పోయి 4 రోజులు 5 రోజులు అవుతుంది మేడం. అరుణాచలము, పాండిచ్చేరి బీచ్, అది మళ్ళా ఈశా ఫౌండేషన్, మళ్ళా అటు నుంచి వస్తూ మళ్ళా పుట్టబట్టి.
0: అంటే మీరు మనసును ప్రశాంతంగా పెట్టుకోవడానికి వెకేషన్ కి వెళ్ళారనమాట, అంటే స్వాములు దర్శనం చేసుకోవడానికి.
1: పోయి వచ్చిన ఆ రోజు 4 రోజులు అయింది మేడం. అటు నుంచి మేము అరుణాచలం నుంచి వచ్చి మళ్ళా పాండిచ్చేరి అవన్నీ చూసుకొని మళ్ళా ఈశా ఫౌండేషన్ అక్కడ దగ్గరే కదా, అక్కడ చూస్తున్నాము. మళ్ళీ మరుసటి రోజు మా గోరంట్లకి మా చెల్లెల్ని ఇచ్చినాంలే, అక్కడ ఆ రోజు నైట్ ఆడే ఉండి మళ్ళా పొద్దున్నే పుట్టబర్తికి మా తమ్ముడు బాగా ఉన్నా మేడం. అన్నయ్య ఏమనాలి పదాం కానీ అని తోరుకుపోయినారు మేడం మా పాప. ఇంకా అటు నుంచి మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ నైట్ అయింది. మేము బుక్కపట్నం నుంచి నార్మల్కి వచ్చేసరికి ఇంకా వాళ్ళ ఆయన చూసుకో ఇంకా తిరుతాడు. అయినా ఇంకా సైలెంట్ అయిపోయిన మేడం, తప్పు మళ్ళీ కదా. ఇంకా ఏమన్నా అనుకుంటే ఇంకా గొడవలు
0: వేసాయి. సైలెంట్
1: కామ్గా ఉంటే ఏముండదు కదా మేడం.
0: అవునండి.
1: అందుకని మేడం ఇది నాకు రియల్ గా జరిగింది అని నేను ఇంకా ఇప్పుడు చెప్తాను మేడం. అట్లా
0: కరెక్ట్ అండి.
1: అవును మేడం,
0: మంచి పాట విన్నా కూడా మనసు ప్రశాంతంగా అయిపోతుంది.
1: అవును మేడం.
0: ఇంకొకటి, మంచి నిద్ర కూడా నిద్రపోవాలండి.
1: అవును మేడం, నిద్ర కానీ నాకు బాగుంది మేడం.
0: ఒక 7-8 అవర్స్ నిద్రపోతే హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. మంచి విషయాలు చెప్పారండి భాగ్యమ్మ గారు.
1: అవును మేడం, బాగున్నారు కదా మేడం?
0: బాగున్నామండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. చెప్పండి, ఏదైనా పాట వినిపించమంటారా?
1: షిరిడి సాయిబాబా. ఈరోజు మా ఊర్లో అయ్యప్ప స్వామి గుళ్ళో ఇట్లా పూజ ఉండే మేడం. ఆడే సాయిబాబా గుడి అన్ని ఉన్నాయన్ని ఈ రోజు ప్రదర్శనం చేసుకుని బాగా సాంకు ముక్కుని అందరం పోయి మా గేర్లో పోయి వచ్చినాం మేడం.
0: సరే,
1: బాబా పాట వినిపించండి మేడం షిరిడి సాయిబాబాది. థ్యాంక్ యూ మేడం, అందరి కోసం మేడం.
0: ఓకే అండి,
1: రేడియో వింటున్న అందరి కోసం, అందులో విజయలక్ష్మి గారి కోసం కానీ మేడం ప్రొద్దుటూరు.
0: అవునండి,
1: మా ఫ్రెండ్ మేడం.
0: ధన్యవాదాలండి, ఇంకొకరికి అవకాశం ఇస్తాం. ఓకే,
1: థ్యాంక్
0: యూ అండి.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి. అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు. వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు. వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు. మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: హలో.
3: హలో మేడం,
0: ఇది మహిళల ప్రోగ్రామ్ అండి.
3: సరే మేడం, నాకేం తెలుసు, ఈ భాగ్యమదే ఫోన్ చెప్తాడు పుల్లా అర్థం కథ ఉంటాం మేడం. అవకాశం వేరే వాళ్ళకి ఏనే ఈ రోజు మాట్లాడేది ఉంటుంది.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే అండి, బాగున్నారా?
0: బాగున్నామండి.
1: నేను మీ పేరు అయితే మర్చిపోయానండి.

0: ఏంది, నేను రేడియోకి ఫోన్ చేయక ఏమనుకో, మీ పేరు చెప్పరా?
1: గుత్తి
0: సుకన్య.
1: సుకన్య గారు బాగున్నారా? సుకన్య గారు
0: బాగున్నామండి. మీ పేరు ఇది నాకు సండే గారా, పద్మలత గారు, ఎన్ని ఆలోచిస్తున్నా.
1: పద్మలత అండి, పద్మలత.
0: పద్మలత గారేనా అమ్మయ్యా, కొంచెమైనా గుర్తుపెట్టేశానండి.
1: చెప్పండి సుకన్య గారు.
0: పర్వాలేదు, అంశం పేరు చెప్పలే, అంశం అయితే వింటున్నాను కానీ ఫస్ట్ మీరు చెప్పినప్పుడు వినలేదు అంశాన్ని.
1: అదే మనసును ప్రశాంతంగా ఉంచుకునే పద్ధతులు.
0: మనసుని ప్రశాంతంగా ఉంచుకునే పద్ధతి గురించి అడుగుతున్నారా?
1: అవునండి.
0: అందరు గుళ్ళ గురించి చెప్తుంటే దేని గురించి చెప్తున్నారా నాకు అర్థం అవ్వలేదు.
1: మీరు ఫస్ట్ నుంచి వినలేదేమో కార్యక్రమాన్ని.
0: అంటే ఫస్ట్ స్టార్ట్
1: అయినండి. ఓకే అండి, చెప్పండి సుకన్య గారు.
0: మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఒక రేడియో, అంటే మనకు మనసు ప్రశాంతంగా లేనప్పుడు మనకు నచ్చిన పని చేయాలి ఫస్ట్. అది ఒక పాట పాడుకోవడం అయినా, ఒక వంట చేయడం అయినా, ఒక బుక్ చదవడం అయినా, లేదా ఎక్కడికైనా ప్రశాంతంగా గుడికి వెళ్ళడం అయినా, మనకి ఏది నచ్చితే అది ప్రశాంతంగా ఆ పని చేసి ప్రశాంతంగా ఉంటామండి. నాకు తెలిసైతే నేనైతే గుడికి వెళ్తాను, పాటలు పాడుకుంటాను ఎక్కువ. రేడియోలు చిన్నప్పటి నుంచి నాకు 5 ఏళ్ళప్పటి నుంచి విని విని విని ఎనీ టైం నాకు ఎంత ఫీవర్ ఉండి హెడ్ఏక్ ఉండి ఏమైనా కానీ రేడియో పెట్టుకుని పాట విన్నానా అది జబ్బు కూడా ఆ కొంతసేపు నాకు అయిపోతుంది అనమాట.
1: మా శ్రోతలంతా రేడియో అభిమానులు అనమాట. అంతే కదండి,
0: ఏళ్ళ నుంచి అయిపోయింది అనమాట అట్లా మైండ్ కు.
1: కరెక్ట్,
0: అట్లా అయిపోయింది. ఫోనింగ్ ప్రోగ్రామ్ అంటే చేసి మాట్లాడితే మనకుండే మనసులో బాధ గాని టెన్షన్ టెన్షన్ గానీ ఇవన్నీ వెళ్ళిపోయి ఫోన్ చేసి ట్రై చేస్తుంటాం కదా, ఆ ట్రై చేయడంలో మనకు నచ్చిన పాట వినడంలో ఇవన్నిట్లో కూడా మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది. టెన్షన్లు అన్ని వెళ్ళిపోతే బాగుంటాం అనమాట.
1: కరెక్ట్ అండి, చాలా మంచి విషయం చెప్పారు, చాలా మంచి విషయం చెప్పారు.
0: నాకు మీరు పాట మారుస్తామంటే ఈ పాట అయిపోయిన తర్వాత కొత్త సినిమా అంటే మరీ కొత్తది కదా, కుబేర సినిమాలో నా కొడుకు అనే పాట ఉంటుంది. నా కొడుకు ఏదో వస్తుంది, బాగుంటుంది ఆ పాట, వినిపించండి.
1: ప్రయత్నం చేస్తానండి సుకన్య గారు.
0: ఈ భాష అయిపోయిన తర్వాత.
1: ఓకే అండి,
0: ఓకే, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో.
0: నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమము
1: నమస్తే మేడం.
0: స్వాగతం అండి. ఎవరండి?
1: మేడం, మాది కడప జిల్లా. మా పేరు శారదా మేడం.

0: శారదా గారు. ఏం చేస్తుంటారండి శారదా గారు?
1: మేడం మేము స్కూల్లో అటెండర్ మేడం.
0: ఓకే, చెప్పండి. ఈ ఈరోజు అంశం తెలుసు కదా మీకు
1: మేడం.
0: ఈనాటి అంశం విన్నారా
1: మేడం? ఫస్ట్ నుంచి వినలేదు మేడం.
0: అవునా? మనసును ప్రశాంతంగా ఉంచుకునే పద్ధతులు.
1: అవునా మేడం?
0: అవునండి.
1: అవునా,
0: చెప్పండి. ఏమండి? అలా అంటారా? ఓకే, మీకు ఇష్టమైన పని చేస్తే మీకు అది ఇష్టం అన్నమాట. ఓకే, ప్రశాంత్.

0: ఏమండి అలా అంటారా? ఓకే, మీకు ఇష్టమైన పని చేస్తే మీకు అది ఇష్టం అన్నమాట. ఓకే, ప్రశాంతంగా
1: కాదు మేడం, మనసు ఇంకొకటి మేడం, ప్రశాంతంగా ఉండాలంటే మెడిటేషన్ చేయడం వల్ల బాగా
0: అవునండి ఉంటుంది. ఇంకొకటి, మనకి ఏదైనా బాధ కలిగింది అనుకో, మనకు దగ్గరగా ఉన్న ఆప్తమిత్రులతో చెప్పుకున్నా కూడా ప్రశాంతత వచ్చేస్తుంది. వాళ్ళు ఊరట కలిగించే మాటలు చెప్తారు కదండి మనకి, అప్పుడు కూడా మనకి ప్రశాంతత వచ్చేస్తుంది. అవునండి, కరెక్ట్గా చెప్పారండి శారద గారు. చెప్పండి
1: మేడం. మా ఫ్రెండ్స్ అంతా ధనలక్ష్మి, సుజాత అందరూ కోరుతున్నారు మేడం పాట. మేడం స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మంచి పాట.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను శారద గారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: మీ గారు చెప్పండి.
1: మేడం మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానం చేయాలి మేడం. మన ఫ్రెండ్స్తో ఎవరికి సుఖాలు మన బాధలు ఫ్రెండ్స్తో చెప్పుకున్నా వాళ్ళు సార్లు చేస్తారు కదా, మనసు ప్రశాంతంగా
0: ఉంటుంది. కరెక్ట్ అండి.
1: లేదంటే ఒక దేవుని తలుసుకొని ఒక గుడికి పోయినా మనసు ప్రశాంతంగా
0: ఉంటుంది. కరెక్ట్. ఇంకా
1: ఒక శ్లోకాలు పడుకున్నా దేవుని తలుసుకున్నా ప్రశాంతంగా ఉంటుంది మేడం. లేదంటే మనము కొంతసేపు అట్లా
0: ఎప్పుడన్నా అట్లా మనసు ప్రశాంతంగా కావాలంటే ఏదన్నా కొత్త వంటకం కూడా చేయొచ్చండి కదా, ట్రై చేయొచ్చు ఎలా వస్తుంది. మన జీవితంలో ఉండే సంతోషమైన విషయాలని తలుచుకోవాలండి కదా, అప్పుడు ప్రశాంతత వచ్చేస్తుంది. కొద్దిసేపు వ్యాయామము, ప్రాణాయామము ఇలాంటివి. అవునండి, చాలా మంచి విషయాలు చెప్పారండి లక్ష్మి గారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. అవునా, ఇప్పుడే ఇందాకే ఆ చిత్రం నుండే పాట వినిపించాను. ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి. టైం కూడా అయిపోతుంది. అవునండి, థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. అవునండి అవునండి, మీ పేరండి? లక్ష్మి గారు చెప్పండి, ఈనాటి అంశం తెలుసు కదా లక్ష్మి.

శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం కలిగిందన్నారు. క్లస్టర్ల విధానంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడును ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు కలెక్టర్ల సదస్సులు, మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈ రోజు 2047 విజన్ ప్రజల కోసం తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం, అందరికీ సముచితమైన న్యాయం చేస్తున్నాం.

0: నాం అల్టిమేట్ గా నా కోరిక ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది.
1: ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల దాణా ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయభారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సంబంధిత భాగస్వామ్యులు వర్గాలతో మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో దాణా ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో దాణా పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ నిలదొక్కునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్ సీడ్ నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీసీటీవీ ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసబిలిటీ, ఐఓటీ ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జీఎం సోయా దిగుమతులు, ఫిష్ మీలు లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నాహకాల్లో భాగంగా బీఎల్ఓలకు అందజేసే కిట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆయన ఛాంబర్లో పరిశీలించారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవసరమయ్యే కిట్లను ఎన్నికల సంఘం అందజేస్తోంది. ఆ కిట్లలో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ కూడా అందజేయనున్నారు. జిల్లాలోని 1847 మంది బీఎల్ఓలకు రేపటి నుంచి ఈ కిట్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఏలూరు జిల్లా కైకులూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ అభియాన్ 2026 కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బీజేపీ ఆలోచన విధానానికి మూలమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రస్తుతం ఉత్తర జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపడిచి ముసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో వడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతం 2 సెంటీమీటర్లుగా, గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం బాపట్లలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది.
1: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుల పాలిట ఓ సంజీవనిలా దోహదపడుతుందని బాపట్ల జిల్లాకు చెందిన లబ్దిదారుడు కుమార్ తెలిపారు. పంట సాగు సమయంలో ఏ విధమైన నష్టం వాటిల్లినా తీవ్రంగా నష్టపోయే వాళ్లమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఫసల్ బీమా యోజన ఆ నష్టాన్ని నివారిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు,

0: వ్యాధుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ రంగానికి పీఎం ఫసల్ బీమా యోజన ఎంతో ఉపకరిస్తుందని రైతు కుమార్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: ఎంతో సమకూర్చి మా రైతులందరూ కూడా పంట పండించడం జరుగుతుంది. కానీ అకాల వర్షాల వల్ల వచ్చినప్పుడు అప్పులు తీసుకొచ్చి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని చేస్తే ఒక ఎకరాకి 400 రూపాయలు కనుక చెల్లిస్తే పంట కోత కోసిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు అనేటువంటిది కూడా ఎన్నో రకాలుగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఎంతో మంది రైతులు ఇంకా మరీ ముఖ్యంగా బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు మా రైతులందరి మీద ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో ఈరోజు 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. అలాగే 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇక రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో పట్టు విత్తన గూళ్ళ ఉత్పత్తిలో మరియు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ హెచ్ లక్ష్మీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. కార్యక్రమ నిర్వహణ కే శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. ఈరోజు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, 10:00 నేతగాని చలవ చేనేత వలువ

0: పరిచయాలతో కూర్చిన రూపకం వింటారు. నిర్వహణ శ్రీ ఎం హరి. రాత్రి 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవి ఈ సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కనకధార స్తోత్రం వింటారు, 6:30 వినదగు మాట, వ్యాఖ్యాత శ్రీ కె సురేష్ శర్మ, 6:35 సేద్యపు శుద్ధులు, ఇందులో అల్లనేరేడు సాగులో యాజమాన్యం, ఈ విషయం గురించి ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ బి విమల గారు అందిస్తున్న వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రేపటి ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నాట్య కలాం, అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో చర్మ వ్యాధులు చికిత్స డాక్టర్ కె పెంచలయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 వేమన విశ్వదృష్టి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 4వ భాగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 ఆన్లైన్ మోసాలు, మ్యూల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి శ్రీ కె ప్రతాప్ శివకుమార్ ఐపీఎస్. 10:27 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు,

0: 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో పెద్దల మాట సర్వదా శిరోధార్యం, శ్రీ బి మునీంద్ర గారి ప్రసంగం. అనంతరం శాస్త్రీయ సంగీతం, శ్రీ కె అశ్విన్ కార్తికేయ గానం ప్రసారమవుతుంది. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ గుర్రం నారప్ప బృందం వారిచే చెంచు నాటకం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. రేపు రాత్రి 8:45 దొంగలు పడ్డ రాత్రి నాటిక, రచన శ్రీ గిడుగు రాజేశ్వరరావు, నిర్వహణ ఎన్ హైమావతి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి సాయి శృతి వీణావాదన వింటారు. 10:00 ఇంద్రధనుస్సు తెలుగు సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా శ్రీరామదాసు చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: जीआरपी ज्वेलर समर्पिस्तुंदि गोल्ड एक्सचेंज मेला। పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: డాన్ చిత్రం నుండి పాట విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: బొబ్బిలి రాజా చిత్రం నుండి పాట విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట 4 స్తంభాలాట చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శివ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు. మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు

0: ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: ఘుసపెట్టేకు దేశ్ కే బహార్ నికాల్నా ఏ హమారీ సర్కార్ కా సంకల్ప ఔర్ ఇస్కే లియే నరేంద్ర మోదీ జీ నే ఏక్ డెమోగ్రాఫీ చేంజ్ కమిషన్ కమిటీ బనానే కా నిర్ణయ కియా హై. ఏ హై పవర్ కమిటీ దేశ్ భర్ మే జనసంఖ్యాకీ కా జో కృత్రిమ బదలావ్ హువా హై ఉస్కే కారణో ఉపాయో కీ భీ చింతా కరేగీ ఔర్ ఇస్కే లియే కోయి కానూన్ బనానే కీ జరూరత్ హై తో ఇస్కీ భీ చింతా కరేగీ.
0: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు ఊరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇండ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇండ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
2: ప్రధానమంత్రిజీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హీ ప్రధానమంత్రి ఆవాస్ యోజనా గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాసహీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
0: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగేరెలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్ రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్ రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్

0: నబీన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేవ్రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్కు చెందిన 4 చిరుతలను కచ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పునరావాసం పొందుతున్న 2 మగ 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనో జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ 2వ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పీవీ సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. 2వ రౌండ్లో పీవీ సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పట్టు విత్తనగుళ్ళ ఉత్పత్తిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ హెచ్ లక్ష్మీ గారితో పరిచయం విందాం.
4: మన జిల్లాలో ఈ హిందూపురం ప్రాంతం విషయానికి వచ్చినప్పుడు చాలామంది రైతు సోదరులు పట్టు పరిశ్రమకు సంబంధించిన పంటలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది. అంటే పట్టు పురుగులు అలాగే ఈ పట్టుగోళ్ళ ఉత్పత్తి సంబంధించి హిందూపురం దగ్గర కిరికెర పట్టు పరిశోధన స్థానం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశ్రమ మరియు అభివృద్ధి సంస్థ. ఈ సంస్థలో శాస్త్రవేత్తగా ఉన్నటువంటి డాక్టర్ హెచ్ లక్ష్మి గారు ఈరోజు విత్తనగుళ్ళ ఉత్పత్తి మరియు యాజమాన్య పద్ధతుల గురించి మనకు వివరాలు తెలియజేస్తారు. నమస్కారం మేడం.
5: నమస్కారం అండి.
4: మేడం గారు, అంటే ఈ పట్టు గుడ్ల తయారీలో విత్తనగుళ్ళ ఉత్పత్తి దాని ప్రాముఖ్యత గురించి రైతు సోదరులకు తెలియజేస్తారా?
5: పట్టు పరిశ్రమకు సంబంధించిన అందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ హెచ్ లక్ష్మి. మనం పట్టుగూళ్ళ ఉత్పత్తి చేసినప్పుడు విత్తన పట్టుగూళ్ళు మరియు కమర్షియల్ పట్టుగూళ్ళు ఉంటాయి. అంటే కమర్షియల్ పట్టుగూళ్ళు మనం రీలింగ్ తీసుకుంటాం, విత్తన పట్టుగూళ్ళు హైబ్రిడ్ తయారీకి ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు మన పట్టు పరిశ్రమ శాఖ బాగా అభివృద్ధి చెందాలంటే పట్టుగూళ్ళ విత్తన గూళ్ళ తయారీ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుందన్నమాట. ఎందుకు అలా చాలా ప్రాముఖ్యత అని అంటున్నానంటే, ప్రతి ఒక్క రైతు కమర్షియల్ రైతు బయోటిన్ హైబ్రిడ్ మేపుతాడు. కమర్షియల్ హైబ్రిడ్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు డబుల్ హైబ్రిడ్ ఇస్తున్నాం బయోటిన్, ఆ డబుల్ హైబ్రిడ్కి కావాల్సిన విత్తన గుళ్ళు FC1 FC2, ఆ రెండు పట్టుగుళ్ళ ఉత్పత్తి సీడ్ ఏరియాలో మాత్రమే జరుగుతుంది. అది కూడా మడక్సిర ఏరియాలో మంచి వాతావరణం ఉండడం వల్ల అక్కడ అగలి ఏరియాలో రైతులను ఎన్నుకున్నాం. 13 నుంచి 25 మంది రైతులు ఉన్నారు. మనకు పట్టుగూళ్ళు ఎన్ని కావాలి అనే దీని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని వాళ్ళకి ఎన్ఎస్ఎస్ఓ నుంచి గూళ్ళని, విత్తన గూళ్ళని, గుడ్లని అక్కడి నుంచి సరఫరా అవుతుంది. ఆ గుడ్లని మన సీడ్ ఏరియా రైతులు మేపి విత్తన గూళ్ళ మన బయోల్టిన్ కకున్ మార్కెట్ మడక్సిరాకు తీసుకొచ్చి అక్కడి నుంచి మాకు మార్కెటింగ్ నామ్స్ ఉంటాయి, సీడ్ నామ్స్ అంటాం. అంటే విత్తన గూళ్ళు

0: నాణ్యత ఎలా ఉంది అనేది అక్కడ పరీక్షలు చేసిన తర్వాత వాటిని మనం కమర్షియల్ హైబ్రిడ్ ప్రొడక్షన్ చేసేటువంటి పెనుగొండ గ్రైనేజీ కానీ, కదిరి గ్రైనేజీ కానీ, మదన్పల్లి కానీ, పలమనేరు కానీ అన్ని చోట్లకు వాళ్ళకు కావాల్సినప్పుడు మేము గూళ్ళు సరఫరా చేస్తారన్నమాట. సో ఇప్పుడు నేనేం తలుచుకున్నా అంటే విత్తన గూళ్ళ నాణ్యత అనేది చాలా చాలా ప్రాముఖ్యత. కాబట్టి ప్రతి ఒక్క విత్తన గూళ్ళ రైతు, విత్తన గూళ్ళను పండించే రైతు ప్రతి అంశాన్ని కూలంకుషంగా ఆలోచించి వాళ్ళకు తీసుకొచ్చే గూళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అంటే పెబ్రిన్ రోగం రాకుండా ఉండాలి, ప్యూపేషన్ రేట్ ఎక్కువ ఉండాలి, మరియు ఊజీని రాకుండా చూసుకోవాలి. రైతులు ప్రతి ఒక్క అంశాన్ని బాగా ఆలోచించి, ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు కాలం మారుతోంది, సీజన్ మారుతున్నాయి, హై టెంపరేచర్ హై హ్యూమిడిటీ, హై లో టెంపరేచర్ హై హ్యూమిడిటీ, అంటే ఎక్కువ టెంపరేచర్ లేకపోయినా హ్యూమిడిటీ శాతం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటున్నానంటే ప్రస్తుతం శీతాకాలం, అంటే లో టెంపరేచర్ ఉంది, 18 నుంచి 20 వరకే ఉంటుంది. కానీ మనకేమనిపిస్తుంది, తేమ శాతం ఎక్కువ ఉంది అనుకొని మనం గన్ని క్లాత్ వేయడం కానీ ఇలాంటివి మానేస్తారు రైతులు, కానీ అది తప్పు. ఎందుకంటున్నానంటే తేమ శాతం అనేది వాతావరణంలో ఉన్న నీళ్ల శాతం అని అర్థం. చలికాలంలో మనకందరికీ తెలిసినదే హ్యూమిడిటీ అనేది 20 నుంచి 30% వరకే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, చలి ఉంది కదా అని గన్ని క్లాత్ వేయడం మానేయకూడదు. గన్ని క్లాత్ ఎందుకు వేస్తున్నామంటే తేమ పెంచడానికి. గన్ని క్లాత్ని తీసుకొని నీళ్ళల్లో అద్ది దాన్ని గోనిపట్టలు వాటిని స్టాండ్ మీద వేసినప్పుడు మనకి హ్యూమిడిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఫాగర్స్ యూజ్ చేయొచ్చు రైతులు. ఫాగర్స్ని 12 నుంచి 2 వరకు, అంటే మధ్యాహ్నం టైంలో వేస్తే హ్యూమిడిటీ పెరుగుతుంది, దాని నుంచి రాత్రి కూడా హ్యూమిడిటీ మెయింటైన్ అవుతుంది. ఇలాంటి అంశాలను ఎప్పుడైతే మనం పరిగణలోకి తీసుకుంటామో అప్పుడు పట్టుగూళ్ళ దిగుబడి మంచిగా వస్తుంది. విత్తన పట్టుగూళ్ళు, విత్తన పట్టుగూళ్ళని రైతులు మార్కెట్కి తెచ్చినప్పుడు వాటిని చాలా విధాలుగా మేము పరీక్షలు చేస్తాం. ఒకటి, పెబ్రిన్ రోగం ఉందా లేదా అని చూస్తాం. రెండోది, వాళ్ళు తెచ్చిన గూళ్ళు ఎన్ని 20 నుంచి 110 కేజీలు వచ్చినప్పుడు వాటి నుంచి 250 గ్రాములు మాత్రం గూళ్ళు తీసుకొని వాటిని ఒక్కొక్క కొన్ని కట్ చేసి దాంట్లో ఎన్ని గూళ్ళు ఉన్నాయి, అంటే మనకు ఒక కేజీకి 550 నుంచి 600 లోపలే ఉండాలి. చాలా తూకం ఉన్న గూళ్ళుని మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి హైబ్రిడ్లో, హైబ్రిడ్ ప్రొడక్షన్ అంటే పెనుగొండ గ్రైనేజీలో కానీ అలాంటి చోట మనకి ఎగ్ రికవరీ తగ్గుతుంది. ఎగ్ రికవరీ అంటే పట్టుగుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి మీడియంగా అంటే 1.8 గ్రాముల కక్కున ఉంటే అది మన గుడ్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలను రైతులు పరిగణలోకి తీసుకొని ఆకు వేసేటప్పుడు 5వ దశలో జాగ్రత్తలు వహించి తప్పకుండా 3 ఫీడింగ్లు వేయడం కానీ 2 ఫీడింగ్లు వేయడం తప్పకుండా జాగ్రత్తగా వేయాలి. జాగ్రత్త అంటే అవసరం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఆకుని ప్రతి ఒక్క పురుగుకి సరిపడా ఇచ్చినప్పుడు మాత్రమే పురుగు మంచి గూడు కట్టుతుంది. ఆ గూడు కట్టిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని అంటే పట్టుగుడ్ల తయారీ వరకు, ఎగ్ రికవరీ వరకు అన్ని అంశాలకు అది లింక్ అయి ఉంటుంది. ఎందుకంటున్నా అంటే ప్యూపేషన్ అంటే పట్టు పురుగు నుంచి ప్యూపా దశ మారడం. ఈ ప్యూపా దశలో ఇప్పుడు 95% ప్యూపేషన్ రేట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు 700 రూపాయలు ఒక కేజీకి ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే మనం 95, 94, 93 అలా తగ్గుతూ పోతుంటుందో ప్యుపేషన్ రేట్, డబ్బులు కూడా అలాగే ఒక కేజీకి 3 రూపాయల చొప్పున ఒక్కొక్క పర్సెంట్కి తగ్గుతూ వస్తుంది. కాబట్టి విత్తన గూళ్ళదారులకు అది నష్టం చేకూరుస్తుందన్నమాట. కాబట్టి ప్యుపేషన్ రేట్ చూసుకోవడం, మళ్ళీ ఊజీల్ని నివారించడం. ఊజీ ఈగ మీకు తెలిసినదే, ఊజీ ఈగ వల్ల ఒక్కసారి ఊజీ ఈగ మన రేరింగ్ హౌస్లోకి ప్రవేశించినప్పుడు 300 పురుగుల మీద గుడ్లు పెడుతుంది. దానివల్ల 300 పురుగులు మనకు నష్టం చేకూరబడుతుంది. ప్రస్తుతం ఉన్న మన కకున్ కేజీ రేటుకు తలుచుకున్నప్పుడు ఒక్కొక్క గూడు మనకు ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 రూపాయలు పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో 300 గూళ్ళు పోయాయి అన్నప్పుడు అది రైతుకి చాలా నష్టం చేకూరుతుంది. కాబట్టి ఊజీని కూడా జాగ్రత్తగా రైతులు కంట్రోల్ చేసి మంచి గూళ్ళ దిగుబడి వచ్చినప్పుడు మాత్రమే మనకి విత్తన గూళ్ళ నాణ్యత పెరిగినప్పుడు హైబ్రిడ్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది.
1: మేడం గారు, అంటే ఈ పట్టుగుడ్ల తయారీలో విత్తన గూళ్ళ ఉత్పత్తి, దాని ప్రాముఖ్యత గురించి చాలా వివరంగా తెలియజేశారు కదా. మరి ఈ విత్తన పట్టుగుళ్ళ

0: నాణ్యతను కనుగొనడానికి అంటే బైవోల్టిన్ మార్కెట్లో ఎలాంటి పద్ధతులు పాటించాలంటారు?
1: మనము పట్టుగూళ్ళ తయారీకి కావాల్సిన పట్టుగూళ్ళని మనం విత్తన పట్టుగూళ్ళని 5 నుంచి 6 రోజు హార్వెస్ట్ చేసిన తర్వాత 7 నుంచి 8 రోజు మాత్రమే మనం మార్కెట్కి తీసుకొని వచ్చేసేయాలి. మార్కెట్కి వచ్చిన తక్షణమే దాన్ని నేల మీద ఒక 2 పొరల్లో మాత్రమే వేసి వాటికి ఏరేషన్ కూర్చాలి. దాటి నుంచి మనం 250 గ్రాములు గూళ్ళు తీసుకొని దాన్ని మనం కట్ చేసినప్పుడు మనకి ఎన్ని గూళ్ళు వచ్చాయి అంటే 168 అలా వస్తాయి. దానికి 1 కేజీకి లెక్క వేసినప్పుడు మనకి 550 నుంచి 600 వరకు వస్తాయి. ఎందుకంటే అది మన తీసుకున్న జాతి మీద ఉంటుంది. FC1 కానీ FC2 కానీ, FC1 అనేది మనకి డంబుల్ ఆకారంలో ఉంటుంది, అది FC2 ఓవల్ ఆకారంలో ఉంటుంది. ఈ గూళ్ళు ఎప్పుడైతే మనం రైతులు తీసుకొని మార్కెట్కి వచ్చినప్పుడు ఇలా టెస్టింగ్ చేసినప్పుడు మేము మాకు నామ్స్ ఉంటాయి. నామ్స్ ప్రకారం వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన విధంగా గూళ్ళు వచ్చినప్పుడు మాత్రమే గ్రైనేజ్ వాళ్ళు తీసుకొని దాన్ని ఫర్దర్ ప్రాసెసింగ్కి తీసుకుంటారు. కాబట్టి రైతులు, మెయిన్ మన విత్తనగూళ్ళ రైతులు పాటించాల్సిన జాగ్రత్తల్ని వాళ్ళు తప్పకుండా చేసినప్పుడు ప్యూపేషన్ రేట్ తప్పకుండా బాగా వస్తుంది. దాని నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు 100 ప్యూపాలు పెట్టినప్పుడు మనం ఎగ్ రికవరీకి మనకు ఆల్మోస్ట్ లైక్ గుడ్లు ఎన్ని వచ్చాయి, గుడ్లు ఎన్ని వచ్చాయి, ఎన్ని మాత్ ఎమర్జెన్స్ వచ్చాయి అనేది చాలా ఇంపార్టెంట్. మాత్ ఎమర్జెన్స్ అంటే ఇప్పుడు ప్యూపాల నుంచి సీతాకోక చిలుకలు రావడం. ఇప్పుడు 100 సీతాకోకల చిలుకలు పెట్టినప్పుడు మనము వాటి నుంచి ఎన్ని గుడ్లు తయారు చేశాము అది కూడా చాలా చాలా అవసరం. సో ఇది ప్రతి ఒక్క అంశము అన్ని విషయాల్లోనూ లింక్ అయి ఉండడం వలన మనం ఫస్ట్ విత్తనగూళ్ళు మంచి నాణ్యత ఉన్నప్పుడు తప్పకుండా ఎగ్ రికవరీ బాగా వస్తుంది. రైతులు ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే ఆకు నాణ్యత. ఎప్పుడైతే మన విత్తనగూళ్ళు మేపుతుంటారో వాళ్ళకి సీడ్ ఫార్మర్స్ అంటాం. వాళ్ళ దగ్గర ఆకు చాలా నాణ్యతగా ఉండాలి. ఎందుకంటున్నానంటే టెండర్ లీఫ్ అంటే మంచి ఆకు, ఇది మన చాకి పురుగులకి, మీడియం ఆకు మిడిల్ ఏజ్ పురుగులకి, లేట్ ఏజ్ పురుగులకి కోర్స్ ఉన్న ఆకు. సో ఇలా మనం మల్బరీని 3 రకాలుగా విభజించి ప్రతి ఒక్క ఇన్స్టార్కి కావాల్సిన ఆకుని మనం ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం. ఇలాంటి రైతులు ఎప్పుడైతే దానికి తగ్గట్టు ఆ ఇన్స్టార్కి తగ్గట్టు ఆకు వేసినప్పుడు తప్పకుండా గుళ్ళు మంచివి వస్తాయి. ఇంకొకటి, రైతులు మోల్ట్ అంటే జ్వరం, ఒక ఇన్స్టార్ తర్వాత పురుగులు మోల్ట్కి వెళ్తాయి. ఈ చలికాలంలో కానీ ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల ఒక రోజు కాకుండా 24 గంటలు కాకుండా 30 గంటల వరకు కూడా మోల్ట్లో ఉండవచ్చు. అలాంటప్పుడు జాగ్రత్తగా రైతు గమనించి అవి బయటికి పురుగులన్నీ మోల్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆకు వేయడం వల్ల మంచిగా ఆరోగ్యంగా తయారవుతాయి పురుగులు. ఇంకొకటి ఏంటంటే 5th స్టేజ్లో మనం సున్నాన్ని ఉపయోగించినప్పుడు మనకి గ్రాజరీ కానీ ఇలాంటి రోగాలు రావు. ఇలాంటి చిట్కాలు కానీ మెలకువలు కానీ పాటించినప్పుడు రైతుకి ఎన్ని గుడ్లు పెట్టాడు అంటే ఇప్పుడు 150 గుడ్లు మేపినప్పుడు ఎన్ని గుడ్లు వచ్చాయి అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్క పురుగు ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకుంటూ, మరియు పొద్దున ఒక ఫీడింగ్ వేస్తారు, మళ్ళీ సాయంత్రం ఒక ఫీడింగ్ వేస్తారు. ఈ మధ్యలో మధ్య పీరియడ్ అంటే పొద్దున 8 నుంచి సాయంత్రం 4:30 వరకు రైతులు టెంపరేచర్ హ్యూమిడిటీ ఎంత ఉంది అనేది గమనించినప్పుడు దానికి తగ్గట్టు మార్పులు చేయొచ్చు. హ్యూమిడిటీ తక్కువ ఉన్నప్పుడు ఫాగర్స్ ఆన్ చేయడం, ఒకవేళ టెంపరేచర్ హై ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి కిటికీలన్నీ తీయడం, ఇలాంటివి పాటిస్తే మాత్రమే మనకి పట్టుగూళ్ళ మంచి దిగుబడి వస్తుందండి.
0: లక్ష్మి గారు, అంటే ఇప్పుడు చాలా వివరాలు మీరు తెలియజేశారు కదా, ఈ బైవోల్టిన్ మార్కెట్లో ఎలాంటి పద్ధతులు పాటించాలి అనేటివి పట్టుగుళ్ళ నాణ్యతను కనుగొనడానికి. అలాగే ఇప్పుడు ఎవరైతే పట్టు విత్తన గుళ్ళ ఉత్పత్తిదారులు ఉంటారో అంటే రైతు సోదరులు, వారికి ఈ పట్టు పరిశ్రమ శాఖ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అంటారు?
1: మన పట్టు పరిశ్రమ శాఖ రైతులకు చాలా చాలా రాయితీలు కల్పించింది. రైతులు కాకుండా మనకి సబ్సిడీ ఇది కానీ, తర్వాత 1-time అసిస్టెన్స్ అంటాం, అంటే ఒక సీడ్ ఫార్మర్కి కావాల్సిన పరికరాలను కానీ, ఈ ఫర్ ఎగ్జాంపుల్ సికేచర్ కొనడానికి కానీ, హ్యూమిడిఫైర్స్, ట్రేస్, వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోవడానికి 1-time అసిస్టెన్స్గా 60,000 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క సీడ్ ఫార్మర్కి. రైతులు వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ని మన పట్టు పరిశ్రమ శాఖ సిబ్బందికి తెలియజేసినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి అనేది, ఎంత సబ్సిడీకి వస్తుంది అని తెలియజేసి వాళ్ళకి తెప్పించి ఇచ్చారు. ఇలాగ ఫాగర్స్ కానీ చాపింగ్ మిషన్స్ కానీ ప్రస్తుతం రైతులు పవర్ వీడర్ అడుగుతున్నారు. సో దాన్ని కూడా ప్రభుత్వం

0: అంగీకరించింది. ఇంకా కొన్ని రోజుల్లో దాన్ని కూడా సప్లై చేస్తారు. ఇలా ఎందుకు పట్టుగూళ్ళ ఉత్పత్తిదారులకు, విత్తనగూళ్ళ ఉత్పత్తిదారులకు ఎందుకు ఇలాంటి సహాయం అవసరం అంటే, మన పట్టు పరిశ్రమ శాఖలో ఉన్న అన్ని హైబ్రిడ్ ప్రొడక్షన్కి పట్టు విత్తనగూళ్ళ ఉత్పత్తిదారులే కారణం. ఎప్పుడైతే వాళ్ళకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉండి మంచి రేరింగ్ చేసినప్పుడు మాత్రమే మంచికి మంచి గూళ్ళు వస్తాయని ప్రభుత్వం ఆశించి ఇలాంటి రాయితీలన్నీ కల్పించారు. అలాగే కొత్తగా చాకీ రేరింగ్ షెడ్ని ప్రతి సీడ్ ఫార్మర్ చాకీ రేరింగ్ తనే సొంతంగా చేసుకోవాల్సి వస్తుంది. అదే కమర్షియల్ రైతు అయితే సిఆర్సీ నుంచి డైరెక్ట్గా వాళ్ళు గుడ్లని ఎత్తుకొని పురుగులను తీసుకొని దాని నుంచి గుళ్ళను తయారు చేస్తారు. సో ఇక్కడ ఈ రైతు సీడ్ ఫార్మర్ అయితే చాకీ నుంచి అంటే బ్రషింగ్ నుంచి స్పిన్నింగ్ వరకు అన్ని అంశాలని వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఒక చాకీ రేరింగ్ షెడ్ని సపరేట్గా 10x10 సైజులో ఆల్రెడీ మన గవర్నమెంట్ అదే పరిశ్రమ శాఖ వారు అంగీకరించారు ఇవ్వడానికి. సో ఇలాంటి సహకారాలు అందించడం వలన మన సీడ్ ఏరియా బాగా డెవలప్ అయింది, బాగా అభివృద్ధి చెందింది. అలాగే మన ఎన్ఎస్ఎస్ఓ కమిషనర్ ఓ డైరెక్టర్ డాక్టర్ మిశ్రా గారు కూడా అగలి ఏరియాని సందర్శించారు. సందర్శించినప్పుడు చాలా అగలి ఏరియాని పొగిడారు. ఎందుకంటే అక్కడున్న మల్బరీ ఆకు యొక్క నాణ్యత చూశారు, మరియు రైతులు సమకూర్చిన అన్ని సౌలభ్యాలను చూశారు. చూసి ఇక్కడున్న సీడ్ ఏరియా చాలా బాగుంది అని పై అధికారులకు చెప్పి నెక్స్ట్ ఇంకా కొన్ని రోజుల్లో ఆ సీడ్ ఏరియాలో ఉన్న రైతుల నుంచి గూళ్ళని కొని కూడా మన సెంట్రల్ సిల్క్ బోర్డ్ వాళ్ళు కూడా హైబ్రిడ్ ప్రొడక్షన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇదంతా మనకి ఏమనిపిస్తోంది అంటే, మన సీడ్ ఏరియా బాగా డెవలప్ అవుతోంది, దానికి తగ్గట్టు మనం కూడా మంచి గూళ్ళని ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే రైతులు వాళ్ళ ప్రస్తుతానికి వాళ్ళ ఉన్న స్థితి నుంచి ఇంకా పై స్థితికి చేరుకొని మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్గా డెవలప్ అయిపోయి సీడ్ ఏరియాని బాగా డెవలప్ చేస్తారు అనే ఒక ఆశతో ప్రభుత్వం ఎన్నో సహకారాలని అందిస్తోందండి. విత్తనగూళ్ళ రైతులు వాళ్ళ రేరింగ్ చేసిన ప్రతి ఒక్క తప్పుని కూడా మనకి F1 గ్రైనేజ్లో తెలుస్తుంది అనమాట. ఎలాగా అనంటే, ఒకవేళ రైతులు హై హ్యూమిడిటీ ఉన్న రేరింగ్ చేసినప్పుడు హై హ్యూమిడిటీలో మనకు గూళ్ళు ఉత్పత్తి జరుగుతుంది, కానీ లోపల తేమ శాతం ఉండడం వల్ల నిదానంగా ఆ ప్యూపా అనేది గ్రాజరీ లాంటి రోగాలకి సమకూర్చడం వల్ల ఏమవుతుందంటే గ్రాజరీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్యూపా దశలో 12 నుంచి 13 రోజులు ఉంటుంది ఏది మన పట్టుపురుగు. ఆ దశలో ఎప్పుడైతే మనకి హై హ్యూమిడిటీ ఏరియా నుంచి రేరింగ్ చేసి తెచ్చింటామో అప్పుడు మనకి గ్రాజరీ నిదానంగా 2%, 3% అలాగా సీతాకోక చిలుకలుగా మారే లోపల 6 నుంచి 8% వరకు చనిపోతాయి. అలాంటివన్నీ రాకూడదు అని అంటే 5th stage అనగా పెద్ద పురుగుల దశలో పురుగులకి కావాల్సిన 26 degrees మరియు 70% నుంచి 75% మాత్రమే ఉండాలి, 80కి వెళ్లకుండా హ్యూమిడిటీని చూసుకోవాలి. ఇలాగ చేసినప్పుడు మాత్రమే F1 గ్రైనేజీలో కూడా పట్టుగుళ్ళ ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, పెనుగొండ గ్రైనేజీలో ఉన్న పట్టుగుళ్ళ ఉత్పత్తి బాగా మంచి నాణ్యత ఉండడం వల్ల చేబ్రోలు ఏరియా, నెల్లూరు ఏరియా, విజయనగరం అలాంటి చోట కూడా ఈ పట్టుగుళ్ళకు డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల విత్తనగూళ్ళు నాణ్యత ఉండడం వల్ల మన సీడ్ ప్రొడక్షన్ మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ సీడ్ ప్రొడక్షన్ అంతా బాగా అభివృద్ధి చెంది మంచి పట్టుగూళ్ళు కమర్షియల్ గూళ్ళని మనం పట్టు పరిశ్రమకి ఇవ్వగలుగుతామని ఆశిస్తూ, రైతులందరూ నేను చెప్పిన అన్ని మెళుకువలను పాటించినప్పుడు మంచి విత్తనగూళ్ళు తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
1: మేడం లక్ష్మి గారు, ఎవరైతే రైతు సోదరులు ఈ విత్తనగూళ్ళ ఉత్పత్తి తయారు చేస్తున్నారో వారు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలి, అలాగే ఈ బైవోల్టిన్ మార్కెట్లో ఎలాంటి పద్ధతులు పాటిస్తే పట్టుగూళ్ళు నాణ్యతగా ఉంటాయి, అలాగే ఎవరైతే పట్టుగూళ్ళు ఉత్పత్తిదారులు ఉన్నారో రైతు సోదరులు వారికి అంటే పట్టు పరిశ్రమ శాఖ ద్వారా ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయనే విషయాలు వివరంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కీరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ హెచ్ లక్ష్మిగారితో పరిచయం విన్నారు. పట్టు విత్తనగుళ్ళ ఉత్పత్తిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి
3: మీకు పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు. హరిజో.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: చివరిగా వినండి వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాబో రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38.5 నుంచి 39 డిగ్రీల సెల్సియస్గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 26.8 నుంచి 27.6 డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. గాలిలో తేమ ఉదయం పూట 55 నుంచి 66%, మధ్యాహ్నం పూట 35 నుంచి 50% నమోదయ్యే అవకాశముంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే.
3: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
4: మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఎప్పుడూ ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి

0: ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకు అందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
1: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన. ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్.

0: క్షయరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్తి భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు, వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్తి భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్లో చేయడము, మళ్ళీ హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బి టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్తి భారత్ 2.0లో భాగము. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్టు ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్ళి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్ లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా

0: వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాలని ఈ ప్రాంతాల మీదనే దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం 2వ విడత కొనసాగనున్నది?
0: ఇప్పుడు మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్లో మనం నిక్షేష క్యాంప్ లాగా, ఈ క్యాంపుల్లో మనము ఏమేం ఫెసిలిటీస్ ఇవ్వగలము, ఒకటి ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే, దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్ లో జరుగుతుంది, అలాగే మన హెచ్బీ టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి అంటే, ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు పైబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వారికి మళ్ళీ ఫర్దర్ గా, అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక, అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము, ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ హెల్త్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్లతోటి 123 విలేజెస్ కి ప్రణాళిక బద్ధంగా ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్, అంటే సైమల్టేనియస్ గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్లడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచులు కానీ విలేజ్ సెక్రటరీ కానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్ళి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
0: తప్పకుండా ఉంటుందండి, ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మటే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్ గా టెస్ట్లు కావాలనుకున్నా, లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా 2 ఉపతితులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము, అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకున్న వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే, అంటే ఫీల్డ్ లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్ లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్ ఒక ముఖ్యమైన భాగమే, ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే ఫీల్డ్ లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసినారు, ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
0: ఇందులో కూడా ఉంటుందండి, మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు, ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్ లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి హెచ్ఐవి డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో, అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కీ, ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్,

0: ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు. సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1,000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లున్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాలని సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది, మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
0: మొదటి విడతలో మనము చాలా

0: కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది. మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
1: మొదటి విడతలో మనము చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాము. దాంట్లో మనము 369,000 పైబడిన ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్గా ఉండడంతో మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము. అందుకనే మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు, అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు, అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్, అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారీ, మన
0: ప్రజల భాగస్వామ్యం
1: కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0లో ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
0: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి? మరి వీటిని మీరు ఆ లక్ష్యాలని అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
1: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు. వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. రెండవది, ఎవరినైతే గుర్తిస్తామో, వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో, ఆ నెక్స్ట్ తదుపరి టెస్ట్లు కానివ్వండి, తదుపరి సేవలు కానివ్వండి, ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది, వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా, అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి రెండవది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు, అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళని మనము రహస్యంగా, అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యము.
0: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గాని, ఆశిస్తున్న భాగస్వామ్యం గాని ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
1: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము, ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనం అయితే, ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి,
0: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ కార్యక్రమంలో
1: ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది, చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర 70-80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింపు పెంచడం, మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి, అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు, తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు, ఇలాంటి క్యాంప్ పెట్టండి, మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్, అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, లెడ్ బై భారత్, పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి, ఇది ఒక ఫెసిలిటీ
0: కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికను గురించి, ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల

0: భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దివ్యజయంగా పూర్తయి. ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోని ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినీ గీతాలు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట, రచన పింగళి, సంగీతం పెండ్యాలా.

సంగీతం మణిశర్మ. ఇప్పుడు వినండి, సుబ్బు చిత్రం నుండి కీరవాణి కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట.

వినిపిస్తున్నది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి 90వ సంతాల ఆకాశవాణి కార్యక్రమంలో ఆకాశవాణి 90వ సంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహత్తర మాధ్యమం ఆకాశవాణి. ప్రజలకు సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడమే కాకుండా కళలను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వేదిక ఆకాశవాణి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆకాశవాణి ప్రజల మనసులను గెలుచుకుంది. 90వ సంతాల ఆకాశవాణి విజయోత్సవ సంబరాల సందర్భంగా విచ్చేసిన తిరుపతి జిల్లా కవులు, రచయితలకు హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలుపుతున్నాం. శ్రోతలకు చేరువ అయ్యేందుకు తమ గళంతో అక్షరార్చనలు చేయుటకు కవులు ఇక్కడ విచ్చేశారు. మొదట ఇక్కడికి విచ్చేసిన శ్రీ రొడ్డా సురేంద్ర గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని అర్చిస్తారు.
2: కవితా శీర్షిక ఆకాశవాణి వినోద విజ్ఞానాల గని. ఆకాశవాణి పేరు వినగానే మదిలో పారేను పచ్చని జ్ఞాపకాల సెలయేరు. ఉదయాన్నే వినిపించే సుప్రభాతాలు, దినపత్రిక చదవలేని నిరచ్చ రాశులకు ఎంతగానో ఉపయోగపడే వార్తలు, పాడి పంటలాంటి రైతు కార్యక్రమాలు, పిల్లలు మనసు పడే బాలానందం, ఆధ్యాత్మికత పెంపొందించే భక్తిరంజని, సకల జనులు మెచ్చే నాటికలు, వీణుల విందైన సంగీత విభావరి, పల్లె మనసులు ఊయులూగే జానపద గీతాలు, కవితలు పలికించే కవి సమ్మేళనాలు, మగువుల మనసు దోచే మహిళా మంజరి, కోరే కోరగానే శ్రోతలు కోరిన పాటలు, యువతకు దిక్సూచి యువవాణి, ప్రముఖ పండగల ప్రత్యక్ష ప్రసారాలు, మనుషులను కలిపే ఫోన్-ఇన్ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే క్రీడా వ్యాఖ్యానాలు, దేశాన్ని ఏలేటి నాయకుల ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే హెచ్చరికలు, వాతావరణ సూచనలు వెరసి ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, మన సంస్కృతి, భాషలు, కళలు, సాంప్రదాయాల పరిరక్షకురాలు. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, టెలివిజన్లు ఎన్ని ఉన్నా ఆకాశవాణితో సరితూగునా. పల్లె నుండి పట్టణాల వరకు

0: ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.
1: కవి శ్రీ రొడ్డా సురేంద్ర గారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ సంస్కృతి పరిరక్షకురాలిగా ఆకాశవాణిని చెప్పడం కవితలో చాలా బాగుంది. మరో కవి దాసరి మునయ్య గారు తమ కవితా గానాన్ని శ్రోతలకు వినిపిస్తారు.
2: ఆకాశవాణి 90 వసంతాల సంబరాల సందర్భంగా శుభాకాంక్షలతో శీర్షిక. నేను మీ మాటను, నేనే మీ దూరపు చుట్టాన్ని, బహుదూరపు బాటసారిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని. నన్ను ఎవరు పిలిచినా అదృశ్యంగా వెళ్లి పలకరిస్తూ పరవశించే పసి గువ్వను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను. అనంత ఆకాశాన విహరిస్తూ ఆత్మీయుల ఇంటికి బంధువునై కమ్మని పలుకులు కుమ్మరించే భ్రమరాన్ని, అందరూ నమ్మిన నేస్తాన్ని, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, పొలంబడిలో పాఠాలు నేర్పే ప్రయోక్తను, తుల్లిపడే జంటల పాటలకు తోనీగ ఝంఖారాన్ని, ముదుసల వారికి మురిపంగా, యువతకు చేయూతగా, పిల్లల అల్లరికి పలుకులు నేర్పే చిలుకనై పలుకునై పాటనై మీ మాటనై జానపదుల కాలి గజ్జనై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై, మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై, కథలు చెప్పే అక్కనై జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, మీ మదిలో వికసించి నిలిచిన వాణిని, అద్భుతంగా అలరించే ఆకాశవాణిని, మురిపంగా మీరు పిలిచే రేడియోని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని. మారిన కాలానికి ఎన్ని మాధ్యమాలు వచ్చినా మీరు వద్దన్నా రూపాంతరం చెందుతూ నిత్యం కొత్త ఆలోచనతో, నిత్యం కొత్త ఆలోచనతో జనజీవన శ్రేయస్సుకై జనుల మదిలో వెలుగుతూ 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన మీ అమృత వాణిని, 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన అమృత వాణిని, ఆకాశవాణిని. కణామతల్లి వీణను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను. శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని, శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని, మీ రేడియోని.
1: కవి దాసరి మునయ్య గారు ఆకాశవాణిని ఆత్మీయ బంధువుగా, నేస్తంగా, మన కుటుంబ సభ్యుడిగా తమ కవితలో చక్కగా వర్ణించి చెప్పారు. మరో కవి మల్లారపు నాగార్జున గారు తమ గళంతో స్వరార్చన చేస్తారు.
3: నా శీర్షిక గాలికి గొంతునిస్తే, కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను, కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను, ఆకారం లేని ఓ అనామక స్వరమై గాలి పొరల్లో గూడు కట్టుకున్న ప్రాణ సమీరాన్ని నేను, నలుమూలల చెక్కపెట్టెలో నక్కిన నాదాన్ని నేను, నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని, నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని. చూపులకు చిక్కని దారుల్లో ముఖచిత్రం లేని నేస్తాన్ని, తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని, తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని. నడిరాతిరి నిశ్శబ్దపు కౌగిలిలో ఎర్రని కంటితో నిను కనిపెట్టుకుండే కాపలాదారుణ్ణి, నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను, నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను, బాలానందపు పసిమొగ్గల వికాసానికి తొలి నవ్వుల సంతకాన్ని, మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను, మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. ఆలయ శిఖరాన పండుగ పూట, ఆలయ శిఖరాన పండుగ పూట ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను, ఉషశ్రీ పలుకులతో జాలువారి

0: ఏ జలపాతాన్ని నేను, తాతల కాలపు మధుర స్మృతిని, తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను, తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. కాలం గీసిన గీతలు రూపురేఖలు మారినా రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను, రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. మాయా పెట్టెను వీడి అంతరిక్షపు అంచులు దాటి యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. వెలుగు నీడల తెరలెన్ని మారినా, కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను, కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. నీ ఊహలకు ప్రాణ ప్రతిష్ఠ చేసే ఉచ్ఛ్వాసాన్ని నేను. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది, మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది, మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని, గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని, తరతరాల ముంగిట తరగని పెన్నిదిని, గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని.
1: కవి మల్లారపు నాగార్జున గారు ఆకాశవాణిని కనులకు కనిపించని కాంతిగా, అక్షర నాదంగా, కలల పల్లకిగా, ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిగా, అరచేతిలో ప్రయాణించే అనంత యాత్రికుడుగా చాలా చక్కగా ఆకాశవాణిని పొగడుతూ అభివర్ణించారు. మరో కవి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు ఈ 90 వసంతాల ఆకాశవాణి కవి సమ్మేళన కార్యక్రమంలో తమ స్వర మాధుర్యాన్ని మనకు వినిపిస్తారు.
2: కవితా శీర్షిక హృదయాకాశవాణి. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ, గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరిని మేల్కొల్పే కోడుకూతలు. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ, గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరిని మేల్కొల్పే కోడికూతలు. పొద్దు మలవక ముందే పోటీ పడుతూ స్నేహగీతాలు వినిపించిన కాలం, జన హృదయాకాశంలో తీపి పలుకుల రేడియో చిలక, రివ్వు రివ్వున ఎగరేసే జాతీయ పతాకం, అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు, అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు. ప్రపంచపు పుటల్ని దివితీ పట్టి చదువుతూ చదువుతూ ప్రపంచపు అంచులదాకా తిరిగి తిరిగి పదుగురి ఇళ్ల పంచన టంచనగావాలి, మంచి చెడులను వివరంగా చెప్పే మాటల మహారాణి, మమతల మాగాణి మన ఆకాశవాణి. హలాల రాజ్యంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పల్లెసీమల ముచ్చట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాభోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు. యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి, యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి. స్త్రీశక్తిని నిదురులేపు మహిళారంజని, మాట మాటకు నడుమ పాట పాటకు మధ్య లోకం మేలుకోరి ముద్దుగొల్పే పుటలిన్నో పూటలిన్నో. నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే, నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే కోటి కలల నాటికల పాఠాలిన్నో ఆలోచనల పాదుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మలు అమ్మమ్మలు పిన్నలు పెద్దలు చెవులు చాటలు చేసుకుని వింటూ సేద తీరే సాయంత్రాల సందమామల సాక్షిగా, జానపదాల సొగసు చమత్కారాల నవ్వుల్లో మురిసిపోయే సకల కలల తావు రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులీను ఇంటాడపడుచు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సహవాసగాడు, సామాన్యుల చెలికాడు రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య. ఒక్కో కార్యక్రమం ఒక్కో ఆణిముత్యం, దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం, మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం. ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం, ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం. ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా, ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా.
1: శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు తీపి పలుకుల చిలుకనంటూ కోకిల కంఠమంటూ పాఠాలెన్నో నేర్పే

0: మాటల గురువుగా, మహారాణిగా, మాటల మహారాణిగా, సామాన్యులకు చెలికాడుగా, ఆడపడుచులకు అక్కయ్యగా, అమృత వాణి, ఆకాశవాణి అంటూ మన ఆకాశవాణిని ఎంతో చక్కగా అభివర్ణించారు. ఆకాశవాణి కలామతల్లి సేవలు నిరంతరం వెలుగులు నింపుతున్న జ్ఞానవాణి, కళలను కాపాడుతూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకాశవాణి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతమంది కవులు ఆకాశవాణి కేంద్రానికి వచ్చేసి తమ అమూల్యమైన కవితలను చదివి వినిపించారు. అందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కవి సమ్మేళనం వింటున్న శ్రోతలందరికీ మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో ఆ రాష్ట పోలీసు విభాగానికి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ను రాష్టపతి ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోగలిగేలా పోలీసు యంత్రాంగాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చాలని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సున్నితమైన వైఖరిని అవలంబించడానికి పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశ పోలీసు వ్యవస్థపై సుదీర్ఘ వలస పాలన ముద్ర ఉందని, ఆ కాలంలో పోలీసుల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు సేవ చేయటం కాదని, వారిని నియంత్రించటం, పాలక ప్రభుత్వం ఆదేశాలను కఠినంగా అమలు చేయడమేనన్నారు. దేశ పౌరులకు సాధికారత కల్పించాలంటే ఈ వలసవాద దృక్పథాన్ని పూర్తిగా విడనాడాలన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటికి పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన ఈరోజు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సరిహద్దులను పటిష్టం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా అభినందిస్తూ,
1: मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि 7 ही दिन में उन्होंने 600 हेक्टर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया. मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం

0: విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సిబిఎస్ఈ అధికారులతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశం నిర్వహించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునఃమూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అంగీకరించారు. కొనసాగుతున్న పునఃమూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఓఎస్ఎం వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పారు. సిబిఎస్ఈ ఈ వ్యవస్థను అమలు చేయటం ఇదే మొదటిసారి అని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా దాదాపు 40 కోట్ల స్కాన్ చేసిన పేజీలను తొలిసారిగా మూల్యాంకనం చేశారని ఆయన తెలిపారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
1: ओएसएम एक प्रोग्रेसिव इंस्ट्रूमेंट है. भारत में अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशन ओएसएम की ओर बढ़ रहे हैं. बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, इस सारा विषय की जानकारी देने का ये ओएसएम की व्यवस्था है. पहली बार देश में उसमें कुछ विसंगति ध्यान में आ रही है, उसको इसे ठीक करा जाएगा. काम पे हम सब लोग जुटे हैं. हम एक भी विद्यार्थी की कोई उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे.
0: आकाशवाणी जातीय वार्तलु विंटुन्नारु. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్లో ఖరీఫ్ కాన్క్లేవ్ 2026పై ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆహార భద్రతను నిర్ధారించటం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచటం, దేశ ప్రజలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించటం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా చెప్పారు. వరి ఉత్పత్తిలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,765 లక్షల టన్నులు దాటిందని, ఇది ఒక చారిత్రాత్మక విజయమన్నారు. వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం వరకు ఖరీఫ్ సదస్సులో ఒక కొత్త వ్యవసాయ కార్యాచరణను రూపొందిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తూ,
2: కిసానో కి ఆజీవికా బెహతర్ బనాయే ఔర్ పోషణయుక్త ఆహార్ భారత్ కి జనతా కో ఉపలబ్ధ హో ఉస్కే లియే ఖరీఫ్ కి ఫసల్ కి ఔర్ రబీ కి ఫసల్ కి వ్యాపక తయారీ బోనే కే లియే ఉపయుక్త బీజ్ కి అలగ్ అలగ్ జో హమారే మిషన్ హై ఉన్కో ఠీక్ సే నీచే లే జానే కి
0: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ ధావర్చంద్ గెహ్లోత్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గవర్నర్ బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయటం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య 2వసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 పర్యాయాల్లో 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన ఘనత సాధించారు. దేశ పారిశ్రామిక ఆర్థిక పరివర్తనలో బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక ప్రధానమైన మైలురాయిగా ఎదుగుతోందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన రంగంలో స్వయం సమృద్ది, భద్రత వైపు స్థిరంగా అడుగులు వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బొగ్గు వాయువు ఉత్పత్తి కేవలం ఒక ఇంధన కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన బొగ్గు వినియోగాన్ని ప్రోత్సహించడానికి

0: నికి అలాగే ఎరువులు, పెట్రోకెమికల్స్, మిథనాల్, హైడ్రోజన్, అధునాతన తయారీ వంటి అనుబంధ పరిశ్రమల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలోని హనుమకొండలో జిల్లా కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైలు కోచ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరుకున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్ను కార్యాచరణలోకి తీసుకువచ్చే ప్రణాళికలపై ఆయన ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాజీపేట రైల్వే యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు.

మీరింతవరకు శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలకు వస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

సింహాసనం చిత్రం కోసం రాజ్ సీతారాం సుశీల పాడిన వేటూరి గీతం అది. సంగీతం బప్పిలహరి. ఇప్పుడు వినండి లక్ష్మి చిత్రం నుండి రాజు సునీత బృందం పాడిన పాట.

పిబి శ్రీనివాస్ జమునారాణి పాడిన పాట అది. రచన సముద్రాల జూనియర్, సంగీతం పి ఆదినారాయణరావు. చిత్రం రుణానుబంధం. ఇప్పుడు వినండి టెంపర్ చిత్రం నుండి రంజిత్ లిప్సికా పాడిన పాట. సాహిత్యం కందికొండ, సంగీతం అనూప్ రూబెన్స్.

0: లేడీస్ టైలర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ బృందం పాడిన పాట అది. రచన సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా. మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి. నేతగాని చలవ చేనేత వలువ రూపకం, నిర్వహణ శ్రీ ఎం హరి.
1: ఆకాశవాణి. నేతగాని చలవ చేనేత వలువ పరిచయాలతో కూర్చిన రూపకం, నిర్వహణ శ్రీ ఎం హరి, వ్యాఖ్యానం డాక్టర్ వి వెంకటరాణి. వినండి నేతగాని చలవ చేనేత వలువ రూపకం.

గాయే అని సాగుతూ పోయే దేశభక్తి గీతం మనకు పత్తిని వడికే రాట్నాన్ని మన ముందు సాక్షాత్కరిస్తుంది. మన దేశం ప్రధానంగా వ్యావసాయిక దేశం. వర్షాధార వ్యవసాయ రంగం ఏడాది పొడుగునా ఉపాధి కల్పించదు. ఇలాంటి పరిస్థితుల్లో జనజీవనానికి చేతి వృత్తులే జీవగర్రలు. అందుకని మన దేశంలో అనేక చేతి వృత్తులు గృహ పరిశ్రమగా ఉంటూ పరంపరగా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా చేతి వృత్తులు జనంలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. అలానే చేతి వృత్తులు వేల కొద్దీ జనానికి ఉపాధి కల్పించి గౌరవప్రద జీవనాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇలా ఉపాధిని కల్పించే వృత్తులలో చేనేత రంగం ప్రధానమైంది. నూలు వడకడం ఆదిగా వస్త్రం మగ్గంపై తయారయ్యే క్రమంలో కుటుంబ సభ్యులందరికీ పనిని కల్పించేది ఈ నేతరంగం. పైగా దేశీయంగానే గిరాకీ ఉన్న కారణంగా గతంలో మార్కెట్ మాంద్యాన్ని ఎప్పుడూ చవిచూసింది కూడా కాదు. నాణ్యత రీత్యా దేశీయ జౌళి ఉత్పత్తులు ఉన్నతంగా ఉండేవి. అందుకే మన జౌళి ఉత్పత్తులకు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉండేది. సహజ వనరుల ఆధారిత వస్త్రాలు 18వ శతాబ్దపు మార్కెట్లు ఏకఛత్రాధిపత్యం కలిగి ఉండేవి. అయితే పారిశ్రామిక విప్లవ కారణంగా జౌళి పరిశ్రమకు నూతనత్వం వచ్చింది. మానవ ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే యాంత్రిక జౌళి ఉత్పత్తులు ఇప్పిడి ముప్పిడిగా మార్కెట్ను ముంచెత్తాయి. అంతేకాక 20వ శతాబ్ది ఆరంభంలో కృత్రిమ పోగుల తయారీతో జౌళి రంగం విశేష మార్పులకు లోనై కొత్త పుంతలను తొక్కడం ప్రారంభించింది. ఈ కృత్రిమ దారాలు పారిశ్రామిక ఉత్పత్తి కావడంతో సహజమైన పోగుల ధరతో పోల్చినప్పుడు కృత్రిమ దారాలు చౌకగా లభించేవి. దీని కారణంగా సహజ వనరుల పోగులతో నేసిన వస్త్రాలు యంత్ర ఉత్పాదిత వస్త్రాలతో పోటీ పడలేకపోయాయి. దీని కారణంగా చేనేత వృత్తిని యాంత్రీకరణ, కృత్రిమ పోగులు పెద్ద దెబ్బతీశాయి. ఉత్పత్తి ధర రీత్యా చేనేతలకు గిట్టుబాటు ధరలు మార్కెట్లో లభించటం కష్టతరమయ్యింది. అందుకే ఇటీవల కాలంలో ప్రజలు సహజ ఉత్పత్తులపై ఎక్కువ మక్కువ చూపడంతో చేనేతకు మార్కెట్లో తిరిగి పూర్వపు వైభవం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రకాల చేనేత ఉత్పత్తులను మౌలికంగా 3 రకాల ప్రక్రియలకు లోను చేసి తయారు చేయడం జరుగుతుంది. మొదటి దశలో సహజ వనరుల పోగులకు పురిపెట్టి దారాల ఉత్పత్తి. ఇక 2వ దశలో పెక్కు దారాల సమ్మేళనంతో నూలు ఉత్పత్తి, దీన్నే వడకడం అని అంటారు. ఇక 3వ దశలో నూలును పొడుగు దారాలగాను అంటే పడుగుగాను, అలానే అడ్డుదారంగాను అంటే పేకగాను ఉపయోగించి మగ్గం సాయంతో వస్త్రాన్ని నేస్తారు. ఇక చివరిగా మగ్గం మీద తయారైన వస్త్రానికి పలు రకాల సమాపనలు అంటే ఫినిషింగ్ టచ్చెస్ ఇవ్వడం జరుగుతుంది. పోగులతో నూలు వడికి సహజసిద్ధమైన మగ్గం మీద వస్త్రంగా వృత్తి కళా

0: కారుడు నేసినప్పుడు వాటిని చేనేత ఉత్పత్తులు అని అంటాం. నేతగాడు ప్రత్తి నూలును వాడినప్పుడు నూలు వస్త్రాలు, పట్టు నూలును వాడినప్పుడు పట్టు వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి. మారుతున్న కాలానికి, ప్రజల అభిరుచికి అనుగుణంగా నేత ప్రక్రియ మార్పులు చేర్పులకు లోనే పరిణామం చెందుతూ వస్తోంది. ఇక వస్త్ర నిర్మాణాన్ని మనిషి ప్రకృతి పరిశీలనతోనే నేర్చుకున్నాడు అని అనవచ్చు. మొక్కల తీగల అల్లికను, పక్షుల గూళ్ల నిర్మాణాలను చూసిన స్ఫూర్తితో వస్త్రనేతను ప్రారంభించాడు మానవుడు. ఇక నేయడం విషయానికొస్తే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ వర్గాల దారాలను పరస్పరం లంబంగా అల్లికనే నేయడంగా చెప్పుకోవచ్చు. నేయడానికి దారాల సిద్ధత గురించి ఒకసారి ఆలోచిస్తే, వస్త్ర నేతలో పొడుగు దారాలను పడుగు అని, ఈ పొడుగు దారాలతో అడ్డంగా అల్లుకుపోయే అడ్డదారాలను పేక అని అంటారు. పడుగు దారానికి స్పూలింగ్, వార్పింగ్, స్లాషింగ్ విధానాల ద్వారా దారాలని నేసేటప్పుడు ఎదురయ్యే తన్యతకు తెగిపోకుండా నిలువ కలుగుతాయి. ఇక చేతి మగ్గం మీద ఎంపిక చేసుకున్న పడుగు దారాలను గోపురాకారంలో లేపడాన్ని షెడ్డింగ్ అని అంటారు. ఇలా పడుగు దారాలు పైకి లేచినప్పుడు పేక దారాన్ని, అంటే అడ్డుదారాన్ని, షటిల్ సాయంతో లంబ దిశలో ప్రవేశింపచేయడాన్ని పికింగ్ అని అంటారు. ఇలా పడుగులోనికి ప్రవేశపెట్టిన పేకదారాన్ని దువ్వెన వంటి రీడ్ అనే పరికరం సాయంతో అప్పటికే తయారైన వస్త్రం వైపుకు నెట్టడం జరుగుతుంది. దీని కారణంగా వస్త్రం బిగుతుగా తయారవుతుంది. ఈ విధానాన్ని బ్యాటనింగ్ అని అంటారు. తయారైన వస్త్రాల అంచుల వద్ద దారాలు విడిపోకుండా ఉండేందుకుగాను స్వాంచనాలు చేస్తారు. చేతి మగ్గాలపై నేత గురించి చెబుతూ నేత కార్మికుడు వినోద్ ఏమంటున్నారో విందాం.
1: నమస్కారం అండి వినోద్ గారు, మీరు ధర్మవరంలో పట్టు చీరలు నేస్తున్నారు కదా, చేనేత వారోత్సవాల సందర్భంగా మా రేడియో శ్రోతలందరూ కూడా ఈ పట్టు చీర ఎలా నేస్తారు అన్న విషయాన్ని గురించి వివరించండి. ముందుగా అంటే పట్టు చీర ఈ చేతి మగ్గాల మీద నేసేందుకు ఏ ముడి సరుకులు కావాలని అంటారు?
2: పట్టు వార్పు కావాలి ఫస్ట్, తర్వాత వచ్చి నేసేకొచ్చి రేషము చిలపలు వస్తాయి, అవి రేషము తీసుకొని వార్పు ఫస్ట్ కలర్కేస్తాము. కలర్కేసిన తర్వాత వార్పు పట్టే వాళ్ళకి ఇచ్చి, పట్టిన తర్వాత మళ్ళీ మేము తీసుకొచ్చి డోలు చుట్టుకొని, డోలు చుట్టిన తర్వాత అచ్చు అతికిస్తాము. అచ్చు అతికిచ్చిన తర్వాత మేము మొదలు పెడతాం దాన్ని. దాని తర్వాత రేషం అనేది పక్కన పెట్టుకొని ఉంటాము, అది బోట్లు వైడింగ్కి ఇచ్చి బోట్లు చుట్టుకొని తర్వాత నేస్తాం మగ్గం. అలా నేస్తాపోతామంటే ఫస్ట్ బ్లౌజు, మళ్ళీ పైట, మళ్ళీ చీర నేసుకుంటా పోతూ ఉంటాము. మళ్ళీ డిజైను వేరే డిజైన్ కావాలంటే అట్టలు వేరే వేరే డిజైన్ తగిలించుకుంటా ఉన్నాం.
1: ముందుగా నూలు తెచ్చుకోవటం జరుగుతుంది అన్నారు కదా, ఈ నూలును అంటే ఆ నూలుతో నేరుగా మరి మగ్గం మీద వేసుకొని చీర నేయటం జరుగుతుందా?
2: లేదండి, ఫస్ట్ కలర్కి వేసుకొని తర్వాత నేయడం జరుగుతుంది.
1: అంటే మీకు కలర్ దారాలు కూడా రెడీమేడ్గా చిక్కుతాయా పట్టువి?
2: చిక్కుతాయి, కొన్ని చిక్కుతాయి, కొన్ని చిక్కవు. చిక్కనాటివి మేము చెప్పి చేపించుకుంటాం.
1: ఒక చీరకు మరి పడుగు పేకకు మొత్తం ఎంత బరువు దారం కావాల్సి వస్తుంది?
2: పడుగు వచ్చి 350 గ్రాములు కావాలి, పేకకు అంతే.
1: సరిగ్గా సరి, పట్టు చీర అంటేనే మరి నగిషితో కూడినటువంటి పని కదండి. జరి కూడా చీరలో చొప్పించి వేరే వేరే డిజైన్లను రూపొందించడం జరుగుతుంది చీరలోనే. దాని గురించి అంటే ఆ జరి తెచ్చుకొని ఈ నూల్లోకి ఎలా అల్లిస్తారో ఆ వివరాలు తెలియజేస్తారా?
2: జరి వేరే ప్రాంతం నుంచి వస్తుంది, అది వస్తానే వీళ్ళు జరి పోసేవాళ్ళు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పోసిన తర్వాత మేము మళ్ళీ అతికించుకొని నేస్తాం దాన్ని. ఈ పొడుగు ఎట్లా అతుక్కుంటామో జరీను అట్లా అతుక్కొని డిజైన్ వచ్చే విధంగా నేస్తాం. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్.
1: ఈ పట్టు చీర మగ్గం మీద నేసేటప్పుడు వేరే వేరే డిజైన్లు చీరలో తీసుకొని రావడం జరుగుతుంది కదండి, ఈ మార్పును ఎలా తీసుకొని వస్తారు చీరలో?
2: ఈ జాకాలు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. ఇప్పుడు ఇది వచ్చి మామూలు పొరల డిజైను, అది వచ్చి బ్రోకెట్టు. ఇట్లా వేరే వేరే కుట్టు చీర కావాలా, ఏ చీర కావాలనేది దా ఏ డిజైన్ కావాలనుకుంటామో ఆ డిజైన్ బట్టి మనం జాకాల్లో తీసుకొని దాన్ని నేసుకుంటాం.
1: అంటే ఈ జాగార్డ్స్ అంటే కార్డ్స్ అని మీరు అంటుంటారు కదండి, వీటికి కావాల్సినటువంటి డిజైన్లు ఈ కార్డ్స్ ద్వారా చీరలో

0: తీసుకురావటం జరుగుతుంది.
1: ఈ జాకాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా జాకాడ్ కట్టే వాళ్ళు సపరేట్గా ఉంటారు, డిజైన్ దీనికి రెడీ చేసే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. ఇది ఒకరితో అయ్యేదేం కాదు, లాస్ట్ తయారయ్యేది మా దగ్గర అవుతుంది.
0: ఒక చీర నేయటానికి ఎన్ని రోజులు పడుతుంది?
1: ఇది ఒక చీర వచ్చి 10 నుంచి 15 రోజుల వరకు తయారు చేయబడుతుంది.
0: సరే, ఈ చీర నేతలో మరి ఎంతమంది కార్మికులు పాల్గొంటారు?
1: ఇప్పుడు వైడింగ్ వేసేవాళ్ళు, బోట్లు ఇట్టేవాళ్ళు, మేము నేసేవాళ్ళం. మొత్తం 4-5 మంది ఒక చీర తయారు చేసేకి పడతారు. ఫస్ట్ కలర్ అద్దేవాళ్ళు, వార్పు పట్టేవాళ్ళు, డోల్ దుట్టేవాళ్ళు, వైడింగ్ వేసేవాళ్ళు, బోట్లు దుట్టేవాళ్ళు, అచ్చెతికేవాళ్ళు మేము.
0: దాదాపుగా ఒక 8 మంది వరకు మరి ఒక చీర నేతలో పాల్గొంటారని మనం చెప్పుకోవచ్చు.
1: చెప్పుకోవచ్చు, 8 మంది దాకా, 8 నుంచి 10 మందిగా అవుతారు.
0: ఈ చీర జరీ విషయానికి వచ్చినప్పుడు పలు రకాల జరీలు ఉన్నాయి కదండి, అంటే చీర వెల మరి జరీని బట్టి కూడా నిర్ణయించడం జరుగుతుంది, డిజైన్ బట్టి కూడా నిర్ణయించడం జరుగుతుంటుంది, తర్వాత నూలు నాణ్యత మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా, మీరు మరి ఎలాంటి చీరలు నేస్తారు ఇక్కడ?
1: ఇక్కడ వాళ్ళ ఆర్డర్ ప్రకారం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మేము నేస్తూ ఉంటాం.
0: సరే అండి, ఇప్పుడు మీరు సొంతంగా మగ్గాలు వేసుకొని చీరలు నేస్తున్నారా లేకపోతే మరి ఆర్డర్ మీద చీరలు నేస్తున్నారు?
1: ఆర్డర్ మీద చీరలు నేస్తున్నాం.
0: మరి మీకు రోజు దినకూలి రావటం జరుగుతుందా లేకపోతే చీరకి ఇంత తీసుకోవటం జరుగుతుంది?
1: చీరకి ఇంతనే వస్తుంది అండి.
0: ఏ మేరకు వస్తుంది?
1: 1500 నుంచి 2000, 2500, 1000 రూపాయలు ఎట్లా అంటే అట్లా వస్తూ ఉంటుంది. ఒక రీజన్ అనేది ఏం లేదు, చీర డిజైన్ బట్టి రేట్ వస్తూ ఉంటుంది.
0: వినోద్ గారు, పట్టు చీర నేసే విధానం గురించి మా శ్రోతలకు వివరంగా తెలియజేశారండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: వస్త్ర గణనము లేదా నాణ్యత, ఈ విషయానికి వస్తే వస్త్రంలో దారాల దగ్గరతనాన్ని వస్త్ర గణనంతో కొలుస్తారు. వస్త్రంలో పడుగు పేకల నిష్పత్తి సమానంగా ఉంటే దాన్ని సంతులిత వస్త్రంగా పిలుస్తాం. నేతలో పేకదారం పలు రకాల నివేశనం ద్వారా పలు రకాల అభికల్పన అంటే డిజైన్ల వస్త్రాలను రూపొందించవచ్చు. ముఖ్యంగా 3 రకాల నేతలున్నాయి. అవేమిటంటే సాధారణ నేత, ట్విల్ నేత, శాటిన్ నేత. ఇప్పుడు చెప్పుకున్న నేతలతో వస్త్రంతో విశేషమైన అభికల్పనకు అంటే డిజైన్లకు అవకాశం తక్కువ. వస్త్రాన్ని పలు రకాల డిజైన్తో నేయాలంటే జాక్వార్డ్ నేత చాలా అనువైనది. ఈ పద్ధతిన వస్త్రాన్ని నేయడానికి ప్రత్యేకమైన యంత్రం అవసరం ఉంటుంది. నేతలో అభికల్పనను చొప్పించగల యంత్రమగ్గాన్ని ఫ్రెంచ్ విజ్ఞానవేత్త జాక్వార్డ్ రూపొందించాడు. అందుకే ఇలాంటి మగ్గాలకు జాక్వార్డ్ మగ్గాలు అని నామకరణం చేయడం జరిగింది. మగ్గంలో జాక్వార్డ్ అమరిక ద్వారా వేల కొద్ది హెడిల్స్ను నియంత్రించడానికి వీలు కలుగుతుంది. సాధారణంగా అనుకున్న డిజైన్ కాగితం మీద వ్రాయడం జరుగుతుంది. అట్టముక్క మీద ఈ డిజైన్ ఉంచి దానికి అనుగుణంగా రంధ్రాలు వేసుకుంటారు. మగ్గం పైభాగాన ఈ అట్టముక్కలను అమర్చుకొని మగ్గంపై నేయడం జరుగుతుంది. జాక్వార్డ్ మగ్గం ఏర్పాటు చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే చాలా వస్త్రాలు నేయడానికి ఉపయోగపడుతుంది. జాక్వార్డ్ మగ్గం నిర్మాణం గురించి నేత కార్మికుడు హరీష్ ఏం చెప్తున్నాడో విందాం.
0: మీరు ధర్మవరంలో మగ్గాలు నిర్వహిస్తున్నారు కదండి, అంటే ఈ చేనేతకు ముందుగా మగ్గాలను ఏర్పాటు చేసుకోవటం ఒక పెద్ద పని. ఈ మగ్గాలను అంటే మీరే ఏర్పాటు చేసుకుంటారా లేకపోతే బయట నుంచి ఎక్కడి నుంచైనా వచ్చి వాటిని ఇక్కడ మీకు నిర్మించి ఇవ్వటం జరుగుతుందా?
3: బయట నుంచి వచ్చి నిర్మించే వాళ్ళు ఉంటారు. మగ్గంలో అయినా కూడా రెడీ చేసుకోవచ్చు. మగ్గం రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ మగ్గం తగిలియాల మొత్తం, మళ్ళీ జాకెట్లు కొత్త కాల్చిన కొత్త తెచ్చుకోవచ్చు, సెకండ్ హ్యాండ్ కాల్చిన సెకండ్ హ్యాండ్ తెచ్చుకోవచ్చు. అవి సర్వీసింగ్ చేయించుకొని తీసుకొచ్చి తగిలిచ్చి జాకెట్ కట్టే వాళ్ళకి డిజైన్ ఇచ్చి కట్టించుకున్న తర్వాత మళ్ళీ వార బతికించుకొని మళ్ళీ రేష మద్దించుకొని డిజైన్ పెట్టిన ప్రకారము దాని బుట్టాలని బ్రోకెట్ అని కుట్ట అని దీంట్లో ఇట్లా పలు రకాలు ఉన్నాయి.
0: సరే అండి, ఇక్కడ మీరు జాకార్డ్ మగ్గం అని చెప్పారు కదా, పైన ఉన్నటువంటి జాకార్డ్ ఏదైతే ఉందో, మామూలుగా మీరు వాడేటువంటి జాకార్డ్ నంబర్ ఎంత?
3: 240 జాకార్డ్ అంటారు.
0: 240 నంబర్ జాకార్డ్ మీదే మీరు అన్ని చీరలు నేయటం జరుగుతుందా?
3: అంటే ఇప్పుడు ఒక్కో డిజైన్కి ఒక రకం కట్టి, కొంతమంది 240 కట్టించుకుంటారు, కొంతమంది 480 కట్టించుకుంటారు, కొంతమంది 720, కొంతమంది 1820, ఇట్లా
0: సరేనండి. అంటే ఇప్పుడు అప్పుడు జాకాడ్ పైన

0: మార్చుకోవాల్సి వస్తుందా?
1: జాకాడే పెరుగుతుంది. ఇప్పుడు 240 అంటే ఒక జాకాడే, 480 అంటే రెండు జాకాలు.
0: ఇప్పుడు మీరు అన్నారు కదా 240 అని చెప్పారు, సాధారణంగా 240 ఎక్కువగా చీరలు నేస్తుంటారని చెప్పారు. అలానే అంటే చీర నేత సంక్లిష్టమయ్యే కొద్దీ, అంటే డిజైన్ మారే కొద్దీ కూడా జాకార్డ్ మార్చుకోవాల్సిన పని ఉంటుంది కదండి. అప్పుడు నంబర్ పెరుగుతూ పోతుందా? అప్పుడు జాకార్డ్లు కూడా ఎక్కువ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందా?
1: చేసుకోబడుతుంది. ఇప్పుడు 240, 480, 720, 960 ఇట్లా
0: జాకార్డ్లు పెరిగే కొద్దీ కూడా నేత కష్టమవుతుందా?
1: ఏం లేదు, దానికి సంబంధం లేదు. ఇప్పుడు 240 అయితే కొద్దిగా పని ఉంటుంది, 480 అయితే ఇంకొద్దిగా పని ఉంటుంది, దానికి తగ్గట్టు కూడా మాకు కూలిస్తారు.
0: చీర ప్రత్యేకమైనటువంటి డిజైన్ రావటానికి రంధ్రాలు ఉన్నటువంటి అట్టలను తెచ్చుకొని అనుసంధానం చేస్తారు కదా, దాని గురించి కాస్త వివరిస్తారా?
1: ఇప్పుడు డిజైనర్ దగ్గర పోయి డిజైన్ ఈ డిజైన్ కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు అతను గ్రాఫ్ ఇస్తాడు, ఆ గ్రాఫ్ తీసిపోయి మనము పంచింగ్ మిషన్ వాళ్ళ దగ్గర పోయి చెప్తే వాళ్ళు మనకి ఇన్ని కార్డ్స్ వస్తాయని చెప్పి, ఇన్ని కార్డ్స్ కావాలంటే ఇన్ని, మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మనకి ఎట్లా కావాల్సింటే అట్లా కార్డ్స్ పెట్టిస్తారు వాళ్ళు.
0: అంటే డిజైన్ బట్టి కార్డ్స్ ఉంటాయి?
1: డిజైన్ బట్టి కార్డ్స్ ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళు ఆ గ్రాఫ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు రెడీ చేసి ఆ అట్టల్ని కుట్టి మనకి ఇస్తారు, మనం అప్పుడు తెచ్చుకొని జాగ్రత్తగా తెలుసుకొని మనం నేసుకోవచ్చు. చీర చీరకి డిజైన్ మార్చాలంటే చీర చీరకి కార్డ్స్ మార్చాల్సిందే.
2: మగ్గాల మీద పట్టు దారాల్ని పడుగు పేకగా వేసుకున్నప్పుడు పట్టు వస్త్రం రూపం దాలుస్తుంది. పట్టు వస్త్రాలు ఎవరికైనా ఇష్టమే, ఇట్టే ఆకర్షిస్తాయి. వాటికున్న జిలుగులు వెలుగులు అలాంటివి చూపరుల మనస్సులను అట్టే దోచేస్తాయి. పట్టు వస్త్రాలు ఆవిష్కరణ వెనుక చారిత్రాత్మక నేపథ్యం ఉంది. పట్టు ప్రత్తిలాగా సహజ నూలు అనరు, అయితే పట్టు ఎలా వెలుగులోనికి వచ్చిందో చెప్పడానికి ఓ ఉదంతం ఉంది. అది క్రీస్తుపూర్వం 2700 చైనా దేశాన్ని హుంగ్ టీ అనే రాజు పాలించేవాడు. రాజుగారి సతీమణి పేరు హీ లింగ్షి. రాజుగారు తన తోటలోని చెట్లకు పట్టిన పట్టు పురుగులను ఎలా నిర్మూలించుకోవాలో అని రాణిగారిని అడిగారు. రాణి చెట్లలో తెల్లని పురుగులను చూసింది. అనతి కాలంలోనే అది గుండ్రటి గూళ్లుగా మారి చెట్లపై వేలాడడం గమనించింది. రాణిగారు ఆ పురుగులను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ఆ పురుగు గూళ్లను తోట నుండి ఇంటికి తెచ్చుకుంది. అలా తెచ్చుకున్న పట్టుకాయలు తలవని తలంపుగా వేడి నీటిలో పడ్డాయి. ఇలా వేడి నీటిలో పడ్డ పట్టుకాయల నుండి పోగులు వెడలి చెల్లా చెదరై సాలెగూడులాగా తయారవడం రాణిగారు గమనించింది. రాణి ఇలా పురుగు కాయల నుండి వెడలిన పోగులను కలిపి దారంగా మార్చి ఆ దారంతో వస్త్రాన్ని నేయడాన్ని తొలిసారిగా కనిపెట్టింది. అందుకే నేటికీ చైనీయులు రాణిగారిని పట్టు పరిశ్రమకు ఆదిదేవతగా కొలుస్తారు. ఇలా పట్టు ఉనికిని గుర్తించిన చైనీయులు ఇతర దేశీయులకు పట్టు విషయం తెలియకుండగా రహస్యంగా ఉంచారు. క్రీస్తుశకం 300 జపాన్ దేశీయులు చైనా వారి నుండి ఈ పట్టు రహస్యాన్ని కనుగొని పట్టు పరిశ్రమకు నాంది పలికారు. అనతి కాలంలోనే ఈ పట్టు పరిశ్రమ ఆసియా అంతటా వ్యాపించింది. 7వ శతాబ్దం చివరిలో ఈ పరిశ్రమ ఇటలీలో అడుగుపెట్టింది. అక్కడి నుంచి స్పెయిన్ మీదుగా ఫ్రాన్స్ చేరింది. 16వ శతాబ్దం నాటికి పట్టు పరిశ్రమ ఇంగ్లాండ్కు వ్యాపించింది. పట్టు పరిశ్రమ లాభించటానికి తక్కువ ధరలో చేతి పనులు చేయగలిగిన మానవ వనరులు విశేషంగా ఉండాలి. దాని కారణంగానే పట్టు పరిశ్రమ చైనా, ఇండియా, జపాన్, ఇటలీ లాంటి అధిక జనాభా ఉన్న దేశాలలో బాగా వేళ్లూనుకుంది. మన దేశంలోనే శీతల పరిస్థితులున్న రాష్ట్రాలలో పట్టు ఉత్పత్తి విశేషంగా ఉంటుంది. పట్టు మగ్గాల యాజమాన్యం గురించి చెబుతూ హిమశ్రీ ఏమంటుందో విందాం.

0: మరి హిమశ్రీ గారు, మీరు కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ చేనేత మగ్గాల దగ్గర. మరి ఆడవాళ్ళనేమో ఈ రీల్ చుట్టడానికి నియమించారు, మరి ఇలాగ ఆడవాళ్ళనే పనికి తీసుకోవడంలో ఉద్దేశం ఏమిటి? మరి అలాగే మెయింటెనెన్స్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఆ విషయాలు చెప్పండి.
1: అంటే ఇది చుట్టేది ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏమంటే ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా లేకుండా వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలని, అంతే దాని ఉద్దేశము. ఇందాక వినోద్ గారు చెప్పినట్టు ఆ రీలింగ్ నుంచి వస్తాయి కదా, వైండింగ్ నుంచి వస్తాయి కదా బిళ్ళలు, ఆ బిళ్ళలు పెట్టే ఒక

0: బిల్లా బిల్లా నుంచి పోగు తీసి నాలుగు పోగులు కలిపి ఒక బోటు చేసి కొమ్ములో పెట్టి మగ్గం మీద పెట్టి నేపిస్తాం. గట్లే రేషము జరి రెండు కలిపి నేపించేస్తాము, అది చీర తయారైద్ది.
1: మెయింటెనెన్స్లో కష్ట సుఖాలు ఎలా ఉన్నాయి, ఆ విషయాలు చెప్పండి.
0: కష్ట సుఖాలు అంటే వీళ్ళు కరెక్ట్గా వచ్చి చుడితే పర్వాలేదు, వీళ్ళు ఎప్పుడన్నా సెలవులు పెడితేనే మగ్గాల పని ఆగిపోయిద్ది కదా, అప్పుడు కొంచెం ఇబ్బంది అంతే. అదొకటి, వర్షం పడినా పండగలు వచ్చినా రెండు రోజులు సెలవులు తీసుకుంటారు, అప్పుడు వర్క్ అంతా అయిపోయిద్ది కదా.

0: పట్టు ప్రకృతిలో లభించే పోగులన్నింటికన్నా ఉత్తమమైంది, అందమైంది అని చెప్పుకోవచ్చు. పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అని అంటారు. పట్టుపురుగు జీవిత చరిత్రని 4 దశలుగా పేర్కొనవచ్చు. అది గ్రుడ్డు దశ, లార్వా దశ, కోశస్థ దశ, చివరికి ఇది రెక్కల పురుగుగా ఆవిర్భవిస్తుంది. పట్టుపురుగుల గుడ్లు సూర్యరశ్మికి పొదిగి లార్వాలు వేలువడతాయి. ఇలా వెలువడిన లార్వాలు మల్బరీ ఆకును ఆహారంగా తీసుకుని బాగా ఎదిగి కోశస్థ దశ చేరుకోవడానికి సిద్ధమవుతాయి. లార్వా మొదటి దశ నుండి చివరి దశ చేరుకునేలోపు లార్వా 4 తన పాత చర్మాన్ని వదిలించుకొని కొత్త చర్మాన్ని సంతరించుకుంటుంది. పట్టుపురుగుల పెంపకదారులు ఈ 4 4 జ్వరాలుగా పేర్కొంటారు. పురుగు నిద్ర దశ అయిన కోశస్థ దశ చేరుకోవడానికి సిద్ధమైంది మొదలు తన చుట్టూ పట్టుపోగుతో గూడు అల్లికను ప్రారంభిస్తుంది. పురుగు చంద్రికలలో నిటారుగా వేలాడుతూ నోటిపైనున్న రంధ్రాల నుండి పట్టు ద్రవాన్ని స్రవిస్తుంది. ఇలా వెలుపలకు వచ్చిన ద్రవం గాలి సోకిన వెంటనే గట్టిపడి పోగుగా మారుతుంది. పట్టుపోగు గట్టిపడడానికి సెరిసిన్ అనే జిగట పదార్థం సాయపడుతుంది. పురుగు నిర్మించుకునే ఈ దారపు గూడిని కకూన్ అని అంటారు. గూడు వెలుపలి నుండి లోపలికి నిర్మితమవుతుంది కాబట్టి పోగు మొదలు గూడు బయటే ఉంటుంది. పురుగు గూడు ఇలా అల్లుకుంటూ ప్యూపాలో నిద్రావస్థకు చేరుకుంటుంది. దీన్ని క్రైసాలిక్ దశ అని అంటారు. పట్టుగూడులో ఉన్న ఈ క్రైసాలిక్ పురుగుని వేడి నీటిలో వేసి చంపి గూడు బయట ఉన్న పట్టుపోగులని తీస్తారు. గూడుమీది పోగు సగటున 1000 వరకు ఉంటుంది. పోగు మందం 9 నుండి 11 మైక్రాన్లు ఉంటాయి. చైనా దేశంలో పట్టు ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రావడంతో చైనా దేశం తమ దేశపు పట్టు నూలును ప్రపంచవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టి అతి చౌక ధరకు అందిస్తోంది. దీని కారణంగా దేశీయ పట్టు ఉత్పత్తి రంగానికి మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక కష్టాలను ఎదుర్కొంటోంది. దేశీయ పట్టు ఉత్పత్తి నాణ్యత పెంచడానికి కేంద్రీయ పట్టు పరిశోధనా సంస్థ, రాష్ట్ర సెరికల్చర్ విభాగాలు విశేష కృషి చేస్తున్నాయి. వీరి పరిశోధన కారణంగా నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తికి గాను సంకర రకాల పురుగులను, ఉత్తమ రకాలైన మల్బరీ మొక్కలను రూపొందించారు. ఇలా పట్టు ఉత్పత్తి ధరను తగ్గించగలిగిన నాడే మనం దేశీయ విదేశీయ మార్కెట్లలో పోటీ పడగలం. తద్వారా చేనేత రంగాన్ని పటిష్టం చేసుకోగలం. పట్టు వస్త్రాల ఉత్పత్తుల నాణ్యతకు, మార్కెటులో గిట్టుబాటు ధర లభ్యతకు అటు పట్టుగూళ్ల ఉత్పత్తిదారులైన రైతులకి, నేతరంగంలో ఉన్న కార్మికులకి తగిన శిక్షణనిచ్చి ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టి పట్టు పరిశోధన రంగాన్ని పటిష్టపరిచి చేనేత మగ్గాలకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నేతగాని శారీరక శ్రమను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలానే కొన్ని రకాల జౌళి ఉత్పత్తులను చేనేత రంగానికి పరిమితం చేసింది. మార్కెట్ ప్రపంచీకరణ దృష్ట్యా ప్రభుత్వం కూడా ఈ రంగానికి కొన్ని రకాల రాయితీలను కూడా కల్పించింది. నేత రంగానికి ప్రభుత్వ సహకారం గురించి చెబుతూ,
1: నా పేరు శామ్యూల్ దాస్ అండి. నేను సిరిఫెడ్ ధర్మవరంలోన అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ సిరిఫెడ్ అనేది చేనేత కార్మికులకు పట్టు నేసేటువంటి వీవర్లందరికీ కూడా సహాయకారిగా ఉంటుందని, దాదాపు ఈ అనంతపురం జిల్లాలో 27,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఈ చేనేత కుటుంబాలన్నిటికీ కూడా నమోదు చేసుకున్న వారందరికీ కూడా ప్రతి నెల 600 రూపాయలు, కేజీకి 150 రూపాయల చొప్పున సబ్సిడీ రూపేణ ప్రభుత్వము సిల్క్ కొనుగోలుకు ఇస్తూ ఉంది. ఈ విధంగా ప్రతి నెల 1 కోటి రూపాయల వరకు ప్రభుత్వము చేనేత పట్టునేసేటువంటి వీవర్స్ అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేషనల్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్

0: వారి పథకంలోన పట్టురు చేనేత చేసేటువంటి వీవర్లందరికీ కూడా 10% సబ్సిడీతో ప్రభుత్వం ముసలికి అందజేస్తూ ఉంది. కాబట్టి ఈ నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ పట్టు పరిశ్రమలో నేతలో పాల్గొన్నటువంటి వీవర్లందరికీ కూడా సబ్సిడీ అందజేస్తున్నారు. అంతేకాకుండా ఈ సిరిఫెడ్ అనేది డీసీటీసీ వారితో కలిసి, సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈ మగ్గాలలో యొక్క మగ్గం నేసేటువంటి వ్యక్తి యొక్క శ్రమ తగ్గించే దానికోసము న్యూమాటిక్ లిఫ్టింగ్ మిషన్ అనేది కూడా సప్లై చేస్తున్నారు. ఇది దాదాపు 50,000 వరకు ఉంటుంది. ఇందులో 75% సబ్సిడీ రూపేణ ప్రభుత్వం చేనేత కార్మికులకు అందజేస్తుంది. అంతేకాకుండా ఈ బోట్లు చుట్టుకునేటువంటి మిషన్, పేకను తయారు చేసుకునే దానికి కావాల్సినటువంటి ప్రిమ్ వైండింగ్ మిషన్ అనేది కూడా దాదాపు 75% సబ్సిడీతోన ప్రభుత్వం వారు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ పథకం వలన 75% తోటి మనకు ఈ వీవర్లకు అందజేస్తూ ఉన్నారు.
1: విద్యుత్ ఆధారిత యాంత్రిక మగ్గాలు అంటే పవర్ లూమ్స్ ప్రవేశంతో చేనేత మగ్గాలనే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న కార్మికులు చాలీ చాలని కూలీతో ఓవైపున సతమతమవుతూ ఉండగా, మరోవైపున ఉత్పత్తిదారులకు మార్కెటులో గిట్టుబాటు ధర లభించక సతమతమవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మన దేశపు చేనేత పట్టుచీరలు ఎన్నో పట్టణాలలో తయారవుతున్నాయి. పట్టు వస్త్రాలను భారతీయులు పవిత్రంగా భావించి దైవారాధన సమయాన, అలానే పుణ్యక్షేత్రాల సందర్శన సమయాన, ఇంకా శుభకార్యాలైన పెళ్లిళ్ళు పేరంటాళ్ళు సమయాన ధరించడం జరుగుతుంది. అందువల్ల పట్టు వస్త్రాలకు దేశీయంగానే మంచి మార్కెట్ ఉంది. పట్టు వస్త్రాల ఉత్పత్తికి ధర్మవరం, కంచి, బెనారస్, గద్వాల్ కేంద్రాలు పేరుగాంచాయి. ఈ కేంద్రాలలో ఉత్పత్తి అయిన పట్టుచీరలు ప్రత్యేకతను సంతరించుకున్న కారణంగా మార్కెటింగ్ రీత్యా వాటికి ప్రత్యేకమైన గుర్తింపును ప్రభుత్వం జారీ చేసింది. ఈ ప్రత్యేక గుర్తింపు గురించి అధికారి చెబుతూ,
2: ఇప్పుడు మనకి ఈ జియాగ్రఫల్ ఇండికేట్ యాక్ట్ అని ఒకటి ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. అదేంటంటే ఉత్పత్తి
3: ప్రాంతానికే
2: పరిమితం, ప్రత్యేకము పరిమితం. ఎట్లాగంటే ధర్మవరం మనకి జిఐ యాక్ట్ కింద నమోదైంది మన జిల్లాలో. ఈ ధర్మవరం యొక్క ఉత్పత్తులన్నీ ఇతర ఎక్కడ కూడా ఎవరు ఉత్పత్తి చేయకూడదు ఈ యొక్క యాక్ట్ ప్రకారంగా.
1: వినియోగదారుడు చేనేత ఉత్పత్తుల వెనుక దాగి ఉన్న నేతగాని నైపుణ్యాన్ని గుర్తించని వరకు, అలానే మానవీయత విలువలు అంటే ఏమో తెలియని యంత్రాలు మరియు మార్కెట్టు బాధిస్తున్నా, నేత అనే కళకు అతను నతమస్తకుడై మగ్గం మీద పడుగుపేకల దారాలను సవరించుకుంటూ కలిమిలేములను లెక్కచేయకుండా ఓ స్థితప్రజ్ఞుడిలా, ఓ కర్మయోగిలా సాధన చేస్తూ సాగిపోతున్నాడు.
4: మీరింతవరకు నేతగాని చలవ, చేనేత వలువ పరిచయాలతో కూర్చిన రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ ఎం హరి, వ్యాఖ్యానం డాక్టర్ వి వెంకటరాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ముందుగా రామయ్య వస్తావయ్య చిత్రం నుండి ఈ పాట.

రఘువరన్ బీటెక్ చిత్రం కోసం ధనంజయ్ పాడిన పాట అది. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం కిషోర్ తిరుమల. ఇప్పుడు వినండి సూర్య వర్సెస్ సూర్య చిత్రం కోసం రంజిత్ పాడిన పాట, సాహిత్యం శ్రీమణి, సంగీతం సత్య మహవీర్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకు అందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

మనో రమ్య బెహరా పాడిన భువనచంద్ర సాహిత్యం విన్నారు. సంగీతం మిక్కీ జే మేయర్. చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఇప్పుడు వినండి భీమ్లా నాయక్ చిత్రం కోసం చిత్ర పాడిన పాట. సంగీతం ఎస్ఎస్ తమన్.

అల్లుడు అదుర్స్ చిత్రం కోసం జస్ప్రీత్ జాస్ట్ పాడిన పాట విన్నారు. రచన భాస్కర భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు వినండి టక్కరి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కనకదార స్తోత్రం వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ కె సురేష్ శర్మ. 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో అల్లనేరేడు సాగులో యాజమాన్యం, ఈ అంశం గురించి ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ బి విమల గారు అందిస్తున్న వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు. ఏడు భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కళ, అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో చర్మ వ్యాధులు చికిత్స డాక్టర్ కె పెంచలయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 చిత్రసీమ. 9:00 వేమన